0: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రేడియో సర్వీస్ శ్రోతలారా, మీకందరికి స్వాగతం, సుస్వాగతం. ఆదివారం సాయంత్రం 7 గంటల అయిందంటే రేడియో సురభి శ్రోతలకందరికీ తెలుసు మనము ఏం చేయబోతున్నాం అన్నది. అది ఇక్బాల్తో ఆ రోజులోని కార్యక్రమాన్ని మనము గత 4 సంవత్సరాల పైగా మనం చేసుకుంటూ వస్తున్నాము. అలాగే ఇవాళ కూడా ఇక్బాల్తో ఆ రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తెస్తున్నది మీ ఆర్జే ఇక్బాల్. కొత్తగా ట్యూన్ అయినటువంటి శ్రోతలకి ఈ కార్యక్రమం ఎలా ఉంటుంది అంటే, మీరు ఈ లాంగ్ వీకెండ్ అయిపోయింది కదా, 7 గంటలైంది, మళ్ళీ రేపు పొద్దున వెళ్ళాలి మీ దైనందిక కార్యక్రమాలకి. మీ ఉద్యోగం కావచ్చు, మీ వ్యాపారం కావచ్చు, మీరు ఎందులో అయితే నిమగ్నమై ఉంటారో వారమంతా, అది వెళ్ళడానికి ముందుగా ఒక లాంటి వాతావరణంలో ఉంటారు, ఒక దిగులు ఇలాంటివంటివి ఉంటాయి, అలాంటివన్నింటినీ పోగొట్టడానికి నేను మీ ముందుకు వస్తుంటాను. ఇక్బాల్తో ఆ రోజుల్లో ఈ కార్యక్రమం, మనం ఈ కార్యక్రమంలో నేను మామూలుగా ఆ రోజుల్లోని అంటే గోల్డెన్ డేస్ అనొచ్చు, లేకపోతే ఏదైనా పాతకాలాన్ని మనం గోల్డెన్ డేస్ అంటుంటాం కాబట్టి, చిత్రసీమకు సంబంధించింది అయితే 1930s నుంచి కూడా మనం అంతదాకా కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటాము. అలాగే ఆనాటి విషయాలు, తర్వాత సాహిత్యానికి అయినటువంటి సంబంధించిందైనా, లేకపోతే చారిత్రక సంబంధించిందైనా, ఏదైనా ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం, భాష మీద, లిటరసీ ఇలాంటివన్నీ. ఇవాళ కూడా అదే కోవలోకి వెళ్దాం. ఇవాళ అయితే నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తున్నాను, చిత్రసీమకు సంబంధించినటువంటి వ్యక్తి. మనకు ఈ జూలై 3 నాడు అతని జయంతి ఉండిందండి. 1918లో జన్మించినటువంటి ఈ వ్యక్తి ప్రముఖ వ్యక్తి ఎవరు, ఓకేనా? అయితే ఎవరు అంటే ఎలా గుర్తుపడతారు, ఏదో ఒకటి వినిపించాలి కదా, అది కాదు, అతని డైలాగ్స్ కొన్ని వినిపిస్తాను, వినేసి చెప్పండి మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అన్నది. ఇదిగోండి ఆ డైలాగ్స్ కొన్ని విందాం. స్టూడియోలో నంబరు మళ్ళీ ఒకసారి 972-636-1966 కి ఫోన్ చేసి చెప్పండి ఏ వ్యక్తి ఇతను, ఇతని గురించి మన ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నానో అతను ఎవరు అన్నది చెప్పాలి.
1: నా సోదరుడు మరణించినారా? అవును ప్రభు, నేను కళ్ళారా చూచినా, ఎత్తులు కక్కి పర్వతం వల్లే నేల కూలి మరణించిన ఎవడు అంధురాజు? నా సోదరుని చంపుటకు సాహసించిన దుర్మధాంధుడు ఎవడు? ఎవడు ఎవడో ప్రభు, వడసిన మనిషియే కాడు, పంది పూజటకు భయంకరముగా ఉన్నాడు. ఏమి ఆశ్చర్యం, ఒక క్షుద్ర సూకరము నా సోదరుని సంహరించుటయా? ఇది ఎంత యువ మాయా విశ్రీహరణ దుండగమే, ఇట్టి రూపములెత్తుటలో వాడు దిట్టం, వాడు మన దానవమై నన్ను ఎదిరించు సాధము లేక దొంగచాటుగా నా సోదరుని సంహరించినాడు. వారిని సంహరించి నా సోదరుని ఆత్మకు శాంతి కలిగించినగా.

0: శూల ధార కంఠంబు విదలించి.
1: హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? సుభాష్ గారు చెప్పండి సార్. ప్రభాష్ గారు, ఓకే, ప్రభాస్ గారు కూడా ఫోన్ చేస్తారా అనుకోలేదు సార్. శ్రీరంగారావు కరెక్ట్ ఆన్సర్ అండి. శ్రీరంగారావు గారు ప్రభాస్ గారు అన్నారు కాబట్టి ఒక ఫర్దర్ క్వశ్చన్ అండి, ఏమనుకోవద్దు. సరే, ప్రభాస్ గారి పెద్దనాన్న, మీ పెద్దనాన్న కాదనుకోండి, ప్రభాస్ గారి పెద్దనాన్న తెలుసు కదా, ఆ పెద్దనాన్న ఒక ఎస్వి రంగారావు ధరించినటువంటి ఒక ఫేమస్ క్యారెక్టర్ ని ఆ తర్వాత రోజుల్లో రీమేక్ చేసి ఆ క్యారెక్టర్ ధరించారు, అదేమన్నా మీకు గుర్తుకొస్తుందా అని జస్ట్ ఇట్లా వచ్చేసింది నాకు క్వశ్చన్ మైండ్ లోకి. మీ ప్రభాస్ అన్నారు కాబట్టి ఏకలవ్యుడు కృష్ణ, కృష్ణ చేసేది ఆయన. ఎస్వి రంగారావు ఏకలవ్య ఎప్పుడు చేయలేదు, అఫ్ కోర్స్. ఆలోచించండి, ఒక అంటే ఇది పౌరాణిక పాత్ర కాదు, ఒక చారిత్రక హిస్టారికల్ క్యారెక్టర్ అనుకోండి. చూద్దాం ఇంకా ఎవరైనా చెప్తారు, లేక మీకు తట్టితే తప్పకుండా ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. ఎనీ రిక్వెస్ట్ సాంగ్ మీకు? మీ అభిమానం సార్, థ్యాంక్ యూ. ప్రభాస్ గారు చెప్పేశారు ఎస్వి రంగారావు. సో ఈ ప్రశ్న, ఒక ప్రశ్నకి సమాధానం రాగానే నాకు మళ్ళీ ఒక కొన్ని అందులో నుంచి చాలా ప్రశ్నలు మళ్ళీ నాకే పుడతాయి అన్నమాట. అందులో ఒక ప్రశ్న ఇందాక వచ్చేసింది, ప్రభాస్ పెద్దనాన్న యాక్టర్ ప్రభాస్, మనకు కాలర్ ప్రభాస్ కాదు, మన యాక్టర్ ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు కదా. ఆ పెద్దనాన్న ఈ ఎస్వి రంగారావు ధరించినటువంటి ఒక ఒక పాత్రని ఆ తర్వాత రోజుల్లో రీమేక్ చేసి ఆ సినిమాలో ఒక సినిమా ధరించారు. అది ఒక హిస్టారికల్ మూవీ, బేస్డ్ ఆన్ ది హిస్టారికల్ ఇది థీమ్ కాబట్టి అది ఏది అన్నది గుర్తుకొస్తే తప్పకుండా ఫోన్ చేయండి. అలాగే ఇంకో ప్రశ్న, అనుబంధ ప్రశ్న, ఎస్వి రంగారావు అన్నారు ప్రభాస్ గారు, ఎస్వి రంగారావు గారి పూర్తి పేరు ఎవరికైనా తెలుసా? తెలిసే ఉంటుంది, తెలియకుండా ఎలా ఉంటుంది? తెలిస్తే తప్పకుండా ఫోన్ చేయండి. ఓకేనా? అయితే మనము ఏం చేద్దామంటే, మనము కొన్ని డైలాగ్స్, ఎందుకంటే ఎస్వి రంగారావు అనగానే అతని మీద ఎక్కువగా పాటలు ఉండవు కదా, ఎందుకంటే ఎస్వి రంగారావు ఇస్ విలన్, తర్వాత క్యారెక్టర్ యాక్టర్ ఇలాంటివి కదా, హీరోగా చేసిన అతి కొద్దిగా మాత్రమే. చాలా మందికి తెలుసో తెలియదు, ఎస్వి రంగారావు కెరీర్ లో మొట్టమొదటి సినిమా అతను హీరోగానే వచ్చాడు, తను హీరోగానే వచ్చాడు కానీ అది ఫ్లాప్ అయింది ఆ మూవీ. అదేమిటో కూడా మీకు తెలిస్తే చెప్పండి. కానీ ఆ తర్వాత అతను ఇంకో సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ తో అతను వెలుగులోకి వచ్చాడు. ఆ సినిమా గురించి కూడా, ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ గురించి కూడా మనకు మహానటి సినిమాలో, మన కీర్తి సురేష్ సినిమా మహానటిలో ఆ క్యారెక్టర్ మోహన్ బాబు ధరించారు, అది గుర్తుకొస్తే చెప్పండి. ఓకేనా? సో ఈ మనం ఏం చేద్దామంటే, ఈ క్యారెక్టర్ ఇతని డైలాగ్స్ ఆయన పవర్ఫుల్ పంచ్ కాబట్టి వాటిని వింటూ ఉందాము. సో ఇందాక ఈ డైలాగ్స్ వినంగానే చెప్పేశారు, కానీ సినిమా ఏది అన్నది, లేకపోతే ఇందాకటి ఆ డైలాగ్స్ బట్టి అతని ఆ పాత్ర ఏమిటి అన్నది కూడా గుర్తిస్తే చెప్పండి. ఈ డైలాగ్స్, ఈ పద్యాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను.
2: ఆచార్య విన్నారా ఈ దారుణం? ఆవేశమునకి ఇది సమయము కాదు నాయన, శాంతి. ఆచార్య నన్ను వారింపవలు, ఆ దురాత్మని వధించే వరకు నాకు శాంతి లేదు. నా మాట విను నాయన, ఆ శ్రీహరి సామాన్యుడు కాడు, ఆయన నన్ను నిలిచినకు దాసోహమని శరణ వేడమందురా? అది కాదు, ఆత్మబల గర్వము వినాశహేతు, వైరి బలమును రెండింతలుగా గుణించి అంతకు మించిన బలమును సేకరించుకున్నటా యుద్ధం. అప్పుడే నీకు విజయం సిద్ధించు. ఆ శ్రీహరిని జయించుటకు నా బలము చాలదా? చాలు. మరి అతడు జయించు మార్గం తపస్సు. తపస్సు అవును, చక్కటి యోచన. ఆచార్య, నీ హితమునకు నా ధన్యవాదం. నా పితామహుడి వర తపము ఆచరించి మరణమే లేకుండా వరమును పొందెను.
1: అది విన్నారు కదా ఇందాక ఈ డైలాగ్స్. ఈ డైలాగ్స్ బట్టి ఆ క్యారెక్టర్ ఎవరు అన్నది గుర్తించండి. మనకు మీకు తెలిసినట్టుగానే మన రేడియో సురభి 107.9 FM HD3. కానీ మీరు కారులో ప్రయాణిస్తున్నప్పుడు తప్పకుండా వింటూ ఉంటారని మాకు అందరికి తెలుసు. కానీ మీరు కారు దిగంగానే మరిచిపోకుండా మీతో పాటు ఒక పరికరాన్ని తీసుకెళ్తూ ఉంటారు, అదే మీ ఫోన్ కదా, సెల్ ఫోన్. అందులో కూడా రేడియో సురభి ఉంటుంది. మీరు ఆ రేడియో సురభి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా కారు దిగంగానే ఇంట్లోకి కూడా రేడియో సురభి అంటే మీ రేడియో సురభిని తీసుకెళ్లొచ్చు అన్నమాట. అలాగే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అన్నిట్లో కూడా రేడియో సురభి ప్రెసెన్స్ ఉంది. అయితే చాలా మాటలు అయ్యాయి కాబట్టి కొన్ని పాటలు కూడా విందామంటారు. ఎందుకంటే నేను ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి ఎస్వి రంగారావు గారి, కానీ క్వశ్చన్స్ అలాగే ఉన్నాయి. ఎస్వి రంగారావు అసలు పేరేంటి ఫుల్ నేమ్ ఏంటి అన్నది, అలాగే ఎస్వి రంగారావు ధరించినటువంటి ఒక హిస్టారికల్ క్యారెక్టర్ ని ఆ తర్వాత ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఒక సినిమాలో చేశారా, అది ఏ సినిమా అన్నది. ఓకే, సో ఎస్వి రంగారావు గురించి మనం ఆయన మాట్లాడుకుంటే విశ్వనట చక్రవర్తి అంటారు. ఎస్వి రంగారావు గారు ఆయన యాక్టింగ్ ఇక్కడ యాక్టింగ్ స్కూల్ ఇలాంటి వాటిల్లో ఏమీ ఆయన ఏమి వెళ్ళలేదండి. ఆయన నేచురల్ యాక్టర్, అలాగే మెథడ్ యాక్టర్ అంటారు మామూలుగా. అంటే ఆయన తనకున్నటువంటి స్వభావసిద్ధంగా ఉన్నటువంటి అలా ఓకగా ఆయన నటించేస్తారన్నమాట. అది ఆయనకున్నటువంటి ప్రత్యేకత. అది ఏ పాత్ర అయినా అవన్నీ, ఒక పౌరాణిక పాత్ర లేకపోతే ఒక సాంఘికంలో ఒక తండ్రి పాత్ర, అన్న పాత్ర, ఏదైనా కానీ అలా ఓకగా ఆయన దిగిపోతారు. అంటే భయానకంగా ఎంతగా నటిస్తారో అలాగే కరుణరసాత్మకంగా కూడా అంతే బాగా నటించగలరని చాలా ఉదాహరణలు మనకు ఉన్నాయి. సరే, వాటి గురించి మాట్లాడుకుందాం. ఒక మంచి పాట వినేసి వద్దామంటారు. పాట అన్నప్పుడు మనం తప్పకుండా పాత పాటలలోకి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు మనం ఆ రోజుల్లో కాబట్టి తప్పకుండా మనం కొన్ని మంచి పాత పాటల్లోని మనం వెళ్ళిపోదాం. లేకపోతే ఒక పని చేస్తాను, ఇంకో డైలాగ్ ఎస్వి రంగారావు గారితో వినిపిస్తాను. ఈ డైలాగ్ ఎందుకు వినిపించబోతున్నాను అంటే ఇది ఇంకో అగ్రనటుడికి ఆయనకి స్ఫూర్తిదాయకమైంది. అంటే ఎస్వి రంగారావు గారు తను నటించడమే కాకుండా ఆ రోజుల్లో ఉన్నటువంటి అగ్రనటుడికి కూడా స్ఫూర్తి ప్రదాత అనొచ్చు. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ హీరోలే కొన్ని క్యారెక్టర్స్ చేస్తారు, విలన్లు కొన్ని క్యారెక్టర్లు చేస్తారు అన్నది ఉండింది కదా. అయితే ఎస్వి రంగారావు గారు చేసినటువంటి క్యారెక్టర్లలో కొన్ని క్యారెక్టర్స్ ని అప్పటి ఒక అగ్ర నటుడు ఛాలెంజ్ గా తీసుకుని చేశారన్నమాట. ఛాలెంజ్ గా తీసుకుని వాటిని మళ్ళీ తను సినిమాలు నిర్మించి అందులో అలాంటి క్యారెక్టర్స్ చేశారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు చూసాయిగా అర్థమైనా తప్పకుండా అది మీరు పంచుకోవచ్చు ఆ విషయం. అయితే కొన్ని పాత పాటల్లోకి వెళ్దాం అంటున్నాం కాబట్టి ఒక పాట వినిపిస్తూ ఉంటాను. ఈ లోపల మీకు నా ప్రశ్నలకు ఏమైనా సమాధానాలు స్ఫూరిస్తే తప్పకుండా ఫోన్ చేయండి 9726361966. ఇప్పుడు ఈ పాట విందాం.

0: ఓకే, మనము ఎస్వి రంగారావు గారి టాపిక్ లో ఉన్నాము, కానీ పాట ఇందాక వినిపించిన పాట గురించి కూడా చెప్పాలి కదా. ఇది అక్క చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు. ఈ సినిమా పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం. చిన్న ప్రశ్న అడగనా, ఇది అంటే తెలుగు వ్యాకరణానికి సంబంధించింది, ఎందుకంటే మనం ఈ కార్యక్రమంలో ఇక్బాల్ తారోజులు అనే కార్యక్రమంలో మనం తెలుగు భాష గురించి కూడా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి విస్ఫురిస్తోంది నాకు. అక్క చెల్లెళ్ళు అన్నది ఒక సంధి కదా, అందులో ఆ రెండు పదాలని చెల్లెళ్ళు కదా, రెండు పదాలు అక్క ప్లస్ చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు అయింది కదా. ఒకవేళ అక్క తర్వాత చెల్లెళ్ళు బహువచనం కాకుండా ఉత్తి ఒక చెల్లెలు ఉందనుకోండి, అక్క చెల్లె, అక్క ప్లస్ చెల్లెలు ఉన్నప్పుడు ఆ రెండు దీన్ని ఒక సమాసంగా ఒకటి ఒకే వర్డ్ గా మనం పరిగణిస్తే అది అది ఎలా అది అది ఏమవుతుంది? అక్క చెల్లెలు అవుతుందా, అక్క చెల్లెలు అవుతుందా? ఐ హ్యావ్ ఏ డౌట్, ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ ఆన్ దాట్. మీలో సాహితీ వ్యాకరణ తెలుగు దురంధరులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఫోన్ చేయండి 972-636-1966 కి. ఓకే, చలో కమింగ్ బ్యాక్ టు ఎస్వి రంగారావు. మనం ఇవాళ ఎస్వి రంగారావు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి, ఎందుకు మాట్లాడుతున్నాము అంటే 3 జూలైకి ఆయన జయంతి ఉండింది, నిన్న కాదు మొన్న. ఎస్వి రంగారావు గారు 3 జూలై ఆయన అప్పుడు బ్రిటిష్ ఇండియానే ఉండింది కదా, మద్రాస్ ప్రెసిడెన్సీలో న్యూజివీడు ఇక్కడ జన్మించారన్నమాట. ఆయన హై స్కూల్ చదువుతున్నప్పుడు 14-15 ఏళ్ళ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన స్టేజ్ ఎక్కారు స్కూల్ పోటీల్లో. ఎక్కడో స్టేజ్ ఎక్కి ఆయన ఆయన ధరించినటువంటి మొట్టమొదటి ఆ స్కూల్ స్టేజ్ ఆ డ్రామాల్లో మొట్టమొదటి పాత్ర ఏంటంటే ఒక మాంత్రికుడికి అసిస్టెంట్ అనమాట, ఒక మాంత్రికుడికి అసిస్టెంట్ అలాంటి పాత్ర ధరించారు. కానీ అప్పటికే అతనికి అసలు తన సినిమాల్లోకి వెళ్తానని అనుకోలేదు అని ఆయనకు తెలీదు. తర్వాత తర్వాత కాలంలో ఆ సినిమాల్లోకి వెళ్లి అదే మాంత్రికుడిగా ఆయన అంత సుస్థిర స్థానం ఒక ఆనాటి సినిమాల్లో మాంత్రికుడు, ఎందుకంటే ఆనాటి సినిమాలు ఎక్కువగా కొన్ని పౌరాణికాలు జానపదాలు ఇలాంటి సినిమాలు వచ్చేవి, అందులో మాంత్రికుడి పాత్ర ఒక్కటి తప్పకుండా ఉండేది. ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా గానీ కదా, సో అలాంటి మాంత్రికుడి పాత్రతో తను అంతలా ఫేమస్ అవుతానని అప్పటికి అతను అనుకోలేదు. అది ఇది సరే, మనం ఇంకో పాటలోకి వెళ్దాం, కానీ క్వశ్చన్స్ అలాగే ఉండిపోతున్నాయి. తప్పకుండా ఫోన్ చేయాల్సిన నంబర్ 972-636-1966 మీకు తెలిసినా తెలియకపోయినా, ఎందుకంటే మనం ఈ ప్రశ్నల్ని ఛేదించాలి అంటే ఒక ప్రశ్నలు ఏమిటి అంటారా, ఒకటి ఎస్వి రంగారావు ధరించినటువంటి ఒక ఒక మంచి ఒక చారిత్రాత్మకమైన చారిత్రాత్మక సినిమాలోని ఒక పాత్రని ఆ తర్వాత రోజుల్లో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ధరించారు, అది ఏ పాత్ర? ఓకేనా, ఈ సినిమా 86-87 ఆ టైంలో వచ్చింది అనుకుంటా, అంటే కృష్ణంరాజు సినిమా, జస్ట్ హింట్. ఆ తర్వాత ఎస్వి రంగారావు అని పూర్తి పేరేమిటి అన్నది అడిగాను, దానికి సమాధానం కావాలి. ఈ అలాగే సాహిత్య తెలుగు పదాలకు సంబంధించింది అక్క ప్లస్ చెల్లెలు అంటే దాన్ని అక్క చెల్లెలు అనాలా, అక్క చెల్లెలు అనాలా, ఐ క్వశ్చన్ ఈ క్వశ్చన్స్. ఓకేనా, 972-636-1966 మనకు ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ చిరునామా ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గంగూర రైస్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ విజిట్ ఏ టు బి టెక్సస్ .com ఆర్ కాల్ దెమ్ అట్ 214-872-2345. నేను ఇంకో పాటలోకి వెళ్ళిపోతాను, అంటే నేను వినిపించే పాటలకి నేను మాట్లాడే సబ్జెక్ట్ కి అంతగా సబ్జెక్ట్ ఇవి లేదు, బట్ ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి మన ఎస్వి రంగారావు కొన్ని డైలాగ్స్ కూడా విన్నాం. ఓకేనా, ఓకేనా అని ఎందుకు అంటున్నాను నాకు తెలియదు, కానీ ఓకే చలో ఒక పాటలోకి వెళ్ళిపోదాం.
1: సూర్మి గానా సీఖే పదనీ

0: చూసి ఇప్పటికీ
1: చెప్పండి సార్. అనేది వచ్చారు
0: మీరు మూడు క్వశ్చన్లు అడిగారు కదా, అన్న ఫుల్ నేమ్ అండి సామర్రావు వెంకట రంగారావు గారు.
1: సామర్ల వెంకట రంగారావు, దాట్స్ రైట్ ఆన్సర్.
0: దాని తర్వాత అది చాలా ఈజీ అండి, ఇంకోటి తాండ్ర పాపారాయుడు, ఆయనది బొబ్బిలి యుద్ధము మన శ్రీ కృష్ణరాజు గారికి అదే సినిమా తాండ్ర
1: పాపారాయుడు. పర్ఫెక్ట్ ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్, తాండ్ర పాపారాయుడు. ఇంకా
0: దాని తర్వాత అక్క చెల్లెలు అంటామండి, హైఫనేటెడ్, అక్క హైఫనేటెడ్ చెల్లెలు.
1: అంటే ఒక సింగిల్ చెల్లెలు ఉంటే ఒక సింగిల్ అక్క ఉంటే ఏమంటారు దాన్ని, ఒక పదం, ఒక పదం చెప్పండి. అక్కా చెల్లెల, అక్క చెల్లెల, అక్కా చెల్లెల, రైట్ రైట్ రైట్. కానీ ఇద్దరు కంటే ఎక్కువ మంది చెల్లెళ్ళు ఉంటే, చెల్లెళ్ళు ఉంటే అదని అక్క చెల్లెళ్ళు అంటారు. అక్క అక్కడ రాదు,
0: అక్క చెల్లెళ్ళు,
1: అక్కడ అక్క షార్ట్ అయిపోతుంది. యా రైట్ రైట్ రైట్, పర్ఫెక్ట్ ఆన్సర్స్ అండి సందీప్ గారు. థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్.
0: ఒక చిన్న నాకు నా కోసం అండి, బొబ్బిలి యుద్ధము ఎక్కడ దొరుకుతుందా చూడటానికి?
1: నేను చెప్తానండి, నేను డైలాగ్స్ కూడా వినిపిస్తాను వీలైతే ఇప్పుడే. యా తప్పకుండా.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్,
7: గుర్తుకొస్తున్నాయి.
2: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
6: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
6: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkeeravani show.
2: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
9: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
2: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
10: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
11: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
10: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, డియాండర్, టెక్సాస్.

0: ప్రియ దశల విశ్రోతలకి పునఃస్వాగతం. మీరు వింటున్నారు ఇక్బాల్తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు అలా మిమ్మల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్తుంది. ఎందుకంటే మళ్ళీ మీరు మండే మొదటిన ఈ రోజుల్లోకి వచ్చేసి ఇక్కడి ఆఫీసు, ఉద్యోగం, వ్యాపారం, పిల్లలు ఇలాంటి భవబంధాలలో ఇనుక్కుంటారు కాబట్టి అంతకుముందు ఒక 2 గంటలైనా అలా మిమ్మల్ని పైకి తీసుకెళ్దాం. పైకంటే ఐ మీన్ వేరే అర్థం తీసుకోకండి. రైట్, ఓకే. ఇందాక మనకు సందీప్ గారు సలాం అలైకుం చెప్పి ఆయన కాన్వర్సేషన్ మొదలు పెట్టారు. థ్యాంక్ యూ సందీప్ గారు, ఆల్వేస్ యూ గ్రీట్ మీ ఇన్ దాట్ వే. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే, కరెక్ట్ గా ఆన్సర్స్ ఇచ్చేశారు. తాండ్ర పాపారాయుడు వాజ్ ది రైట్ ఆన్సర్. ఎందుకంటే బొబ్బిలి యుద్దంలో తాండ్ర పాపారాయుడుగా ఎస్వి రంగారావు నటించారు ఆ బొబ్బిలి యుద్దం సినిమాలో. మరి ఆ సినిమా దొరుకుతుందా అని అడిగారు సుభాష్ గారు. యూట్యూబ్ లో చక్కగా ఉందండి, మీరు యూట్యూబ్ లో తప్పకుండా బొబ్బిలి యుద్దం చూడొచ్చు. తర్వాత అఫ్కోర్స్ తాండ్ర పాపారాయుడు కూడా ఉందనుకోండి. బొబ్బిలి యుద్దంలో కొన్ని ఇంకో ప్రశ్నకి సమాధానం తెలుగు భాషకి సంబంధించి, చెల్లెలు ఉత్త సింగులర్ చెల్లెలు ఉంటే అక్క ప్లస్ చెల్లెలు ఉంటే అక్క చెల్లెలు అవుతుంది, చెల్లెళ్ళు బహువచనంగా ఉంటే అక్క అక్క చెల్లెళ్ళు అవుతుంది. రెండు వర్డ్స్ ని కలిపినప్పుడు అది మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు ఎస్వి రంగారావు గారి గురించి మాట్లాడుతున్నాం. అలాగే సందీప్ గారు పూర్తి ఫామ్ ఇచ్చేసారు సామర్ల వెంకట రంగారావు గారని. ఓకే, సో కొన్ని డైలాగ్స్ విందాం. బొబ్బిలి, అదే బొబ్బిలి యుద్దం నుంచి అన్నమాట.
1: ఈ బొబ్బులు అంతా ఒళ్ళు తెలియకుండా తొంగుడుకున్నారా? ఈ సంబరాలు ఎలాగో ఇంకా కొండలు ఉంటాయి. మనవాళ్ళు ఇదే రావడానికి మంచి ఎందుకు ఉన్నాడు? వాళ్ళంటే చూసినా వాటి కూడా మట్టిదైనా పని పకడబందీగా ఉండుతున్నారు. అలంగం పైన పెట్ట కూడా 10 అడుగులు ఎత్తుంది, 3 అడుగులు మందం
2: ఉంటుంది. 2 చక్రవకాల్లో ఉన్నాయి, ఆటిల్లోకి దారి ఎదురుగా లేకుండా పక్కగా ఉండిపోయినది.
1: అలజీ కూడా ఉందిరా మరే, అలంగం పైన పాట నిప్పట్టిస్తే తస్సది మండుది.

0: ఎవరా మీరు?
1: విజయనగర ఏళ్ళు ఉంటారా? పిల్లలుగా రక్షిస్తుంటారా?
0: మా కూడా రాజేందరా మీకు?
1: మా రాజుగారు తెలుసుకోరమ్మన్నారు.
0: సరే మా రాజుగారు చెప్పా సంగతి.
2: బాబా గారు, ప్రొద్దున్నే ఏదైనా పెళ్లి వేళ కొడమా?
0: ముందుకొస్తున్నా నిమ్మకు నీరు ఎత్తినట్టుంటారు బావగారు. వినండి, వాళ్ళ నోటే వినండి, మన శత్రువులు ఎంతకు తెగించారు చెప్పరా? గాడిగా చెప్పు, అబద్ధం చెప్పావా? ముక్కలు చేసి గద్దలు కడతారు.
1: అంత నిజం చెప్పేస్తాను. రాజమండ్రి మకంలో మా రాజాగారు తంత్రం చేసేసిన ధర ఐదరిజంకు దుబాస్ లక్షణకు లంచం ఇచ్చేసి గుస్తికి తమపై కోపం చెప్పించేసి బొబ్బులకోట మా చిన్నరాజావారి పేరు రాయించేసుకున్నారు ధర. కోట కొట్టి ఆడి చెప్పించడానికి మా వారు అందరూ కలిసి వచ్చేస్తున్నారు ధర. మమ్మల్ని ఇక్కడ బాగుంటే తెలుసుకెళ్లి పోరమ్మన్నారు ధర. కొత్త దెబ్బలకు గడ్డి తిన్నారు, పిల్లలకి రక్షిస్తాడు ప్రభులు.
0: నక్క వినయాలకే తీసుకుపోయి కొత్త వేయండి
1: బాబా.
0: ఆగండి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎంత? కోటవతలు విడిచిపెట్టండి.
3: ఎంత దిగజారారు.
4: ఇది ఒక సీన్, బొబ్బిలి యుద్ధం. ఆ సినిమాలో మనకు ఎన్టీ రామారావు గొంతు కూడా వినిపిస్తుంది. ఆయన కూడా ఆయన ఐ థింక్ విజయ రామరాజు గారు నటించారనుకుంటా. సరే, అయితే ఎస్వి రంగారావు గారి గురించి చెప్పుకుంటూ మనము

0: సరే, మనం రెండు పార్శ్వాల్లో వెళ్తున్నాం. ఒకటి ఎస్వీ రంగారావు గారి నుంచి మాట్లాడుతూ, పాటలు మామూలుగా వేరేవి కూడా మనం మేము వినిపిస్తున్నాం. ఇది అయితే సువర్ణ సుందర్ ఈ సినిమా నుంచి పాట, అది ఇందాక మీరు విన్నటువంటిది. అయితే ఎస్వీ రంగారావు గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చే అతని ఏ పాత్ర మీకు గుర్తుకొస్తుంది? మీకు ఎస్వీ రంగారావు అనగానే ఏ పాత్ర మీ మదిలో మెదులుతుంది చూద్దాం. మీలో ఫోన్ చేసి చెప్పండి 9726361966కి. ఎస్వీ రంగారావు అనగానే మీకు మదిలో వచ్చే పాత్ర. సరే, ఇందాక మనం మాట్లాడుతూ నేను కొన్ని పాత్రలకి అప్పటి ఆ అగ్రనటుడు ఎన్టీఆర్ కి కూడా కొన్ని పాత్రలు ఎస్వీఆర్ ధరించినటువంటి ఆ పాత్రల పట్ల మక్కువ ఏర్పడింది. ఎస్వీ రంగారావు గారు విలన్ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ ఇలాంటివే కదా ధరించింది. అయితే అలాంటి వాటిల్లో ఒక పాత్ర మీద, ఒక పాత్ర అని కాదు చాలా కొన్ని పాత్రలు మీద ఆ పాత్రని ఎస్వీ రంగారావు గారు అలా ధరించారు కదా, దాన్ని నేను ఏ విధంగా అతనికి ధీటుగా నటించగలను అన్న ఒక ఆరోగ్యవంతమైనటువంటి పోటీలో భాగంగా ఎన్టీ రామారావు గారు కొన్ని పాత్రల్ని ఆ తర్వాత ధరించారు, తానే ధరించారు. అలాంటి వాటిల్లో ఒకటి సుప్రసిద్ధమైనటువంటి పాత్ర. అయితే ఆ పాత్ర ఏమిటి అన్నది మీరు చెప్పాలి. నేను ఎస్వీ రంగారావు గారి డైలాగ్స్ నేను వినిపించబోతున్నాను. ఈ డైలాగ్స్ బట్టి అది ఏ పాత్ర, ఇవే డైలాగ్స్ ని ఆ తర్వాత రెండు సినిమాల్లో ఎన్టీ రామారావు గారు ఇంకో విధంగా తీర్చిదిద్దారు చూద్దాం అవి ఏమిటో. ముందైతే ఈ పాత్రని మీరు గుర్తించండి. పాత్ర మీన్స్ భగవనా అని భయ్ భగవనా భగవనా బిర్యానీగా భగవనా అని, పాత్ర అంటే క్యారెక్టర్. ఓకే, చలో ఈ పాత్ర.
1: అభిమానధనుడై రాజాధిరాజుల చేరనందుకుని వారిని సత్కరించగల ఈ సుయోధన సార్వభౌముని దక్షిణ హస్తం రాజసూయ సమయంలో వివిధ దేశాధీశుల అసంఖ్యాక రత్నరాశులను ఆ ధర్మజునికై స్వీకరించినదే చేస్త. ఇది రాజముద్రిక ఆధారణకు అర్హము కాదు. పరాభవభాజులమైన ఈ హస్తం నిష్ప్రయోజనము నిర్వీర్యం. ఇది క్షంతవ్యం.

0: దీనిని ఛేదించిన గాని నాకు మనశ్శాంతి లేదు.
1: ఇది ఆవేశం ఆక్రోశం.
0: నన్ను వారించక దుశ్శాసన. అస్మదీయ పితృదయాలబ్ధ రాజ్యమాత్ర వైభవులై సామంతులైన పాండవులు రాజసూయాధ్వర ప్రవర్తకులై భద్ర సింహాసనారూఢులై ఈ రారాజును చూసి దరాసింతురే. చతుస్సముద్ర వేలావలయుత ధరణి పట్టభద్రుడైన ఈ కౌరవ చక్రవర్తిని చూచి ఒక బంధకి పంచభక్తుగా ఆ ద్రౌపది పరిహసించునా? దానిని సహించి రారాజు జీవించుదా? జీవించి సాధిశాసన. ఈ పరాభవానికి తగిన ప్రతీకారం జరగవలసిందే, పగ సాధించవలసిందే. నీ పగ సాధించడానికి నూరుగురు తమ్ములం ఉన్నాం. నీ కౌరవానికి మా ప్రాణాలు వెళ్ళబోస్తాం.
2: కాదు దుశ్శాసన, అది మీ వల్ల కానేక. భీష్మ ద్రోణ కృపా శ్రద్ధావ బాహ్లిక సోమదత్తాది ప్రముఖ వీరాది వీర పరిణుతుడై అనేక అక్షోహిణి చెమ్ము సమేతుడైన ఈ సుయోధనుడి పరాక్రమం వక్రం, అభిజాత్యము వ్యర్థము. ఉద్దండ వైరి మండల హృదయ వేదన ప్రచండమైన ఈ కథాదండం నిస్సారము నిరర్థకం.
3: ఈ డైలాగ్స్ వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ డైలాగ్స్ ఎస్వి రంగారావు గారు ఒక సినిమా నుంచి, ఆ సినిమా ఏదో అనేది కూడా చెప్తాను, మీకు తెలిస్తే చెప్పండి. కానీ ఈ డైలాగ్స్ ఉన్నటువంటి సినిమా 1965 లో వచ్చింది. ఈ పాత్ర ఏ పాత్ర అన్నది నేను ఇందాక అడిగాను. ఇదే దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకో 2 సంవత్సరాల్లో 67 ఆ ప్రాంతంలో ఇంత ధీటుగా నటించినటువంటి ఎస్వీఆర్ ని మించి నేను ఏ విధంగా చేయగలను అన్న ఒక ఆరోగ్యవంతమైనటువంటి పోటీని ముందు ఉంచుకుని ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో ఈ పాత్రను ధరించారు. అది ఏ పాత్ర అన్నది నేను ఇందాక అడిగాను. సో అలా మనకు కాలర్ వస్తున్నారు, ఆ తీసుకునే ప్రయత్నం చేద్దామండి. హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
4: హలో అండి, నమస్కారం.
3: నమస్కారం అండి, మీ పేరు?
4: స్వాతి.
3: స్వాతి గారు, స్వాతి గారు మొదటిసారి చేస్తున్నారు నా షోకి? కరెక్ట్ గా చెప్పాను. ఓకే, చెప్పండి.
4: అయితే
3: వినిపిస్తుంది మీ వాయిస్, చెప్పండి. ఇందాకట్టేదా దుర్యోధన్ పాత్ర వరకు కరెక్టే, కానీ మాయాబజార్ లో దుర్యోధన్ ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి మీ ఇట్లా తలని మీ తలని అలా అనుకోండి ఒక్కసారి, ఎందుకంటే మాయాబజార్ లో దుర్యోధన్ ఎస్వి రంగారావు గారు ధరించిన పాత్ర దుర్యోధనుడు కాదు. అది ఇందాకటి డైలాగ్స్
4: గురించిన పాత్ర అది.
3: కరెక్ట్ కరెక్ట్. యా, మయసభలో తనకు జరిగినటువంటి పరాభవానికి అతని రియాక్షన్ అది, రైట్? ఓకే, మీరు మాయాబజార్ అంటున్నారు కాబట్టి మాయాబజార్ లో దుర్యోధనుడి మయసభ మాయాబజార్ అనుకున్నారు. ఓకే, సో మీకు బాగా నచ్చినటువంటి ఎస్వి రంగారావు గారి పాత్ర ఏమిటి?
4: నాకు నచ్చిందంటే పాత్ర
3: అది మాయాబజార్ సినిమా. యు ఆర్ రైట్, అది గతవంత. యా యా యా యా, బాగుండ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్ ఎస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వాతి గారు, నేను ఇంకా కాలం తీసుకుంటున్నాను. హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, కోన్ బాత్ కదా. హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నా పేరు ఉజ్వలా అండి.
3: పేరు
5: ఉజ్వల.
3: ఉజ్వల, ఓకే ఉజ్వల. ఓకే, చెప్పండి, ఎక్కడి నుంచి అండి ఉజ్వల గారు? మీరు కూడా మొదటిసారి మాట్లాడుతున్నారు నాతో? ఫస్ట్ టైం అసలు. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, మన శ్రోతలకి ఏం చెప్పబోతున్నారు మీరు? క్వశ్చన్ కి ఆన్సర్ గురించి. క్వశ్చన్ ఇందాక ఎస్వి రంగారావు గురించి మాట్లాడుతున్నా. ఎస్వి రంగారావు గురించి ఆయన ధరించిన మీకు బాగా ఎస్వి రంగారావు గారు అనగానే మీకు గుర్తుకొచ్చే పాత్ర ఏమిటి అని అడిగాను. ఘటోత్కచుడు. ఏ సినిమా అది?
5: మాయాబజార్.
3: రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఇందాక డైలాగ్స్ వినిపించాను, విన్నారా? అవి విన్నట్లేదు. వింటూనేండి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఎస్వి రంగారు. ఇందాక దుర్యోధనుడి డైలాగ్స్ ఆయన ఆయన దుర్యోధనుడుగా నటించిన సినిమా నుంచి డైలాగ్స్ వినిపించాను. అది అది అది ఇందాక మనకు స్వాతి గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ ఉజ్వల గారు. ఎనీ రిక్వెస్ట్ సాంగ్ యూ హావ్? అంటే కొన్ని పాత పాత పాటలు, పాత పాటల్లో ఆ పాట సినిమా కాదు, ఆ పాట కావాలి మీకు?
5: అంటే
3: పాట కావాలి. ఓకే, ఆహనా పిల్ల అంటే సినిమా వచ్చింది అది కాదు మీరు అంటున్నది. ఆహనా పిల్ల అంటే పాట. ఓకే, రైట్ రైట్. ఓకే రైట్, థ్యాంక్ యూ. మంచి పాట గుర్తు చేశారు ఉజ్వలు గారు, ఆహనా పిల్ల. ఎందుకంటే అది ఎస్వి రంగారావు కూడా అందులో నటిస్తారు కాబట్టి ఆ పాట కూడా విందాం మనం. సో ఇందాకటి డైలాగ్స్ ఎస్వి రంగారావు గారు పాండవ వనవాసంలో యాజ్ ఏ దుర్యోధన చేసిన డైలాగ్స్, ఆ తర్వాత అది 1965 లో వస్తే ఆ సినిమా స్ఫూర్తిగా ఆ పాత్రను స్ఫూర్తిగా తీసుకుని, ఎందుకంటే పాండవ వనవాసంలో భీముడు గారు నటించిన ఎన్టీ రామారావు సంహవ్ ఈ ఫెల్ట్ యూనో తనని డామినేట్ చేసింది ఈ దుర్యోధన క్యారెక్టర్ నా మీద అని ఎస్విఆర్ ఒక ఆయన స్ఫూర్తిగా తీసుకుని మళ్లీ దుర్యోధనుడిగా ఆయన పాండవ శ్రీకృష్ణ పాండవ 1977 అనుకుంటా, ఆ తర్వాత సారీ 67, ఆ తర్వాత మళ్ళీ ఒక 15 77 లో దానవీర సులకరణలో ధరించారు. అది అందరికి తెలిసిన విషయమే. సో మనం సో ఈ విధంగా మనం చూసుకుంటే ఎస్విఆర్ అంటేనే ఒక బ్రాండ్ అన్నమాట. ఆయన ఆయన ఆయన ధరించినటువంటి పాట పాత్రలు అన్ని ఒక న్యాచురల్ గా ఉంటాయి, ఎందుకంటే ఆయన ఒక యాక్టింగ్ స్కూల్ నుంచి అలా రాలేదు. అందుకే ఆయన ధరించినటువంటి పాత్రలన్నీ చాలా న్యాచురల్ గా మాట్లాడతాయి. ఆ డైలాగ్ డెలివరీ గానీ ఏదైనా గానీ ఒక మెథడ్ యాక్టింగ్ అంటారు దాన్ని, ఆ విధంగా ఆయన చేస్తారన్నమాట. సో సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామండి, ఎక్కువ మాట్లాడేసాం కాబట్టి మనము అహనాపల్ అంట పాట కావాలన్నారు కంటే ఆ పాట మనం వినేద్దాం. ఆ వినేసిన తర్వాత మళ్ళీ మనం మన ప్రయాణాన్ని సాగిద్దాం. ఇంట్లోనే ఉండండి రేడియో సురభి ఎగ్బాల్ తో ఆ రోజుల్లోని ఈ కార్యక్రమం.

0: అది ఆ పాట ఇందాక మాయాబజార్ నుంచి గటోజగత పాత్ర చాలా ఇష్టమని చాలా మంది చెప్తున్నారు. కానీ ఇంకా చాలా మంచి పాత్రలు ఆయన ధరించారు. మంచి పాత్రలు అంటే ఐ మీన్ దుష్ట పాత్రలైనా చాలా నాచురల్ గా దాన్ని ప్రజెంట్ చేశారు. అలాంటి ఇంకా ఏదైనా పాత్ర మీకు గుర్తుకొస్తే ఫోన్ చేసి చెప్పండి 9726361966. మన జీవితం అండి కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్. సో లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. సో ఇఫ్ యూ లాస్ట్ యువర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్ దెన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈజ్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్ డెంటల్ విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. సో దే హవ్ గాట్ ఎవ్రీథింగ్ దే హవ్ గాట్ యూ కవర్డ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఎస్ వి రంగారావు సామర్లకోట వెంకట రంగారావు పూర్తి పేరు. జూలై 3 ఆయన జయంతి 1918 జూలై 3 లో ఆయన జన్మించారు. కానీ ఆయన చాలా చిన్న వయసు అనుకోవచ్చు లోనే చనిపోయారు. అది కూడా జూలై నెలలోనే 1974 18 జూలైలో ఆయన చనిపోయారు. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి ఆయన మంచి పీక్లోనే ఉన్నారు నట నా పరంగా అంతాను. సో ఆయన చాలా పాత్రలు ధరించారు. ఇందాక మనకు ఒక ఘటోత్సగతుని గురించి అంటున్నారు, ఇందాక దుర్యోధన్ పాత్ర గురించి మనం మాట్లాడుకున్నాము. కానీ ఆయన మాంత్రికుడిగా ఒక ఫేమస్ పాత్ర అండి. ఆ మాంత్రికుడి ఏ మాంత్రికుడు అతను అతను ధరించినటువంటి ఒక ఫేమస్ మాంత్రికుడి పాత్ర పేరు ఏమిటి, ఆ ఫేమస్ పాత్రకి ఆ ఫేమస్ మాంత్రికుడు అని ఉంటుంది. ఆ మాంత్రికుడు ముందు ఇంకో పదం ఉంటుంది. ఆ పదానికి మనిషా కోయిరాలకి ఒక చిన్న సంబంధం ఉంది. ఏమిటది ఆ పాత్ర పేరు ఏమిటి? 9726361966 కి ఫోన్ చేసి చెప్పండి. అలాగే ఎస్వి రంగారావు గారు ఇంకా కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సతీ సావిత్రి అందులో యముడిగా నటించారు. తర్వాత భూకైలాసులో మాయాసురుడిగా నటించారు. అలాగే మహాకవి కాళిదాసులో భోజరాజుగా, ఆ తర్వాత కీచకుడుగా నర్తనశాలలో, ఇలా ఆయన నటించినటువంటి పాత్రలు అజరామరంగా ఉండిపోయాయి అన్నమాట. మనకు కాలర్ వస్తున్నారు, ఆయన తీసుకునే ప్రయత్నం చేద్దామండి. హలో అండి, రేడియో సెల్ నుంచి వచ్చేసారు, ఎవరు
1: మాట్లాడుతున్నారు?
0: హలో హలో సార్, వింటున్నాను, చెప్పండి సార్, మీ పేరు?
1: హలో విక్టర్ గారు, ఆనంద్ అండి.
0: ఆనంద్ గారు ఎలా ఉన్నారు సార్?
1: గుడ్ గుడ్ సార్,
0: ఆనందంగానే ఉంటారు సార్.
1: వండర్ఫుల్ వండర్ఫుల్ జులై.
0: చెప్పండి సార్.
1: ఏంటండి ఇక అది ఎవ్రీబడి నోస్ దట్ నేపాలీ మాంత్రికుడు,
0: నేపాల్
1: ఎస్ఆర్ గారు.
0: ఎస్ ఎస్, మీకు మీకు కూడా చాలా విషయాలు తెలుసు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ నేపాల మాంత్రికుడిలో ఆయన ఒక ఫేమ్ అట్లా వచ్చేసింది, కానీ అంతకు ముందే ఇంకో పాత్ర అండి, వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్, అంతకు ముందు విజయవాడ సినిమాలోనూ ఒక పాత్ర కూడా కొద్దిగా ముందు కొద్దిగా పేరు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నేపాల మాంత్రికుడు. ఆ పాత్ర గుర్తుందా? ఆ చిన్న క్లూ ఏంటంటే మహానటి సినిమాలో, కీర్తి సురేష్ సినిమాలో ఆ పాత్రని, అంటే ఆ సినిమాలో నేను చెప్తున్నటువంటి ఈ నేపాల మాంత్రికుడు కాదు, అంతకుముందు ఒక ఇంకో పాత్ర, ఆ పాత్రని మోహన్ బాబు ధరించారు. మహానటి సాహిత్యంలో మోహన్ బాబు ధరించినటువంటి పాత్రని నేను మాట్లాడుతున్నాను. అంతకుముందు ఆయన అంటే
1: చెప్పండి,
0: కేవీ రెడ్డి కాదనుకుంటా, అది అది ఎల్వి ప్రసాద్ అనుకుంటా మనకు. అదే అది ఇది రాజు భయ్, రాజులు అసలు సినిమా కాదు భయ్, అది మామూలుగా రాజుపేద తర్వాత వచ్చింది. అది మనకు ఇది షాహుకారు సినిమా, షాహుకారు సినిమా ఎల్వి ప్రసాద్
1: జానకి,
0: అది ఆ సినిమా. ఆ సినిమాలో సున్నం రంగడు అని ఒక పాత్ర, ఆ సున్నం రంగడు గుర్తుంది. కానీ ఆ పాత్రని మళ్ళీ మనకు ఇలా మోహన్ బాబు
1: any
0: request song? అది నేపాల మాంత్రికుడు, నేపాల మాంత్రికుడితో ఆయన ఫేమస్. ఇప్పుడు కొంతమంది ఎట్లా ఫేమస్ అంటే కొన్ని విలన్లు, కొంత విలన్లు గాని హీరోలు గాని ఒక ఫేమస్ ఒక్క పాత్రతో అయిపోతారు అప్పటికప్పుడు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఒక సినిమా, ఇప్పుడు ఎన్టీఆర్ కెరీర్ లో కూడా పాతాల భైరవితో ఒక ఎగ్దం తారాపదానికి వెళ్ళిపోయింది కదా. అట్లనే నాకు ఆనంద్ గారి ఇన్ఫ్లుయెన్స్ తో మళ్ళీ నేను నా భాష కొద్దిగా చేంజ్ అయింది. మళ్ళా నేను ఒరిజినల్ తెలుగు పోతున్నా, అట్లా కాదు బయటకు వస్తా, మంచిగా మంచిగా మాట్లాడతా మీతోటి. ఏంటంటే ఇప్పుడు ఖైదీ ఉందనుకో, ఖైదీ చిరంజీవి అట్లా తారాపదానికి తీసుకెళ్ళింది కదా, అట్లాగే వీరల్ని కూడా ఒక తారాపదానికి తీసుకెళ్లినటువంటి అలాంటి కోవలోని సినిమా అనే పాతాల భారీ. పాతాల భారీ వీరనికి హీరోకి ఇద్దరికి ఒక తారాపదాన్ని తీసుకెళ్లినటువంటి అలాంటి సినిమా అనమాట. ఎస్వి రంగారావు గురించి మాట్లాడుతున్నాం, ఇంకొన్ని ఇప్పుడు మళ్ళీ బ్రేక్ లో కలిపోతున్నాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత విల్ కంటిన్యూ ఆన్ దిస్ అనమాట. సో మీకు తెలిసినటువంటి మీకు నచ్చినటువంటి ఎస్వి రంగారావు పాత్ర ఏమిటి, గట రోజుగా తోడు కాకుండా ఇంకా ఏదన్నా మీకు గుర్తుకొస్తే చెప్పండి. ఓకేనా, చలో బాయ్.
2: Tick, tick. Radio Surabhi, time check. Studio lo time, 8 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Call 469-269-6476.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: Amma, Saturday movie?
5: Mm-mm, Manabadi class.
4: Amma, old MacDonald had a farm.
5: Uppu kappu rambu. Telugu padyam cheppu.
4: Uppu kappu rambu.
3: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu kaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
6: Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
7: I have. మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
8: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

లేడీస్ సర్వీ పునఃస్వాగతం. శ్రోతలందరికి ఇక్బాల్తో ఆ రోజుల్లోని కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇదే అలవరసలలో, అంటే 107.9 ఎఫ్ఎం HT3 ఈ అలవరసలలో, ఈ ఫ్రీక్వెన్సీలో ఈ కార్యక్రమం ఉంటుంది. నేను మీ ఆర్జే ఇక్బాల్ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం మీకోసం మీ ముందుకు తీసుకుని వస్తుంటాను. ఇందాక మనకు డాక్టర్ రావు గారు ఫోన్ చేశారు బ్రేక్ టైంలో, చిన్న ప్రశ్న అడిగారు, అది ఎలా మీరు కారులో వింటారు ఎఫ్ఎం, ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎలా యాప్ ఎక్కడ ఉంటుంది అని అడిగారు. అది చెప్పాను, మీరు ఆండ్రాయిడ్ అయినా iOS అయినా రేడియో సురభి ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే యాప్ స్టోర్కి వెళ్ళి మీరు నిరంతరాయంగా మా కార్యక్రమాలను వింటూ ఉండవచ్చు 24/7. తప్పకుండా మీరు ఆ పని అయితే తప్పకుండా చేయొచ్చు. ఓకే, ఎస్వి రంగారావు గారి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. ఎస్వి రంగారావు గారి గురించి చాలా విషయాలు చెప్పి మాట్లాడుకున్నాం ఇంతవరకు గంటలో, ఇప్పుడు అలాగే కొనసాగిద్దాం. ఇవాళ ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం, పక్కన కొన్ని పాటలు ఆయనకు సంబంధం లేని పాటలు కూడా మనం వింటున్నాం అనుకోండి. తప్పకుండా డైలాగ్స్ మాత్రం ఆయన మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, ఎందుకంటే ఆయన మీద ఎక్కువ పాటలు కదా, కొన్ని డైలాగ్స్ అవి ఇవి మనం ఇందాక అహ్నా పిల్ల అదే మాయాబజార్ అనే పాట విన్నా, అందులో ఆయన కొద్దిగా కనిపిస్తారు కాబట్టి. ఓకే, ఎనీవే, సో ఆయన డైలాగ్ డెలివరీ వైవిధ్యంగా విను ఒక వెరైటీగా ఉంటుంది కదా, చాలా న్యాచురల్ ఫ్లోలో ఉంటుంది అది. అలాగే ఒక ఊత పదం ఆయన కొన్నటువంటి ఒక ఊత పదం చాలా ఫేమస్ అయింది ఆ రోజుల్లో. అలాంటి ఒక ఆ ఊత పదం ఈ డైలాగ్ లో ఉంటుంది, ఇది విందాం. ఈ డైలాగ్ లో ఆయన ఊత పదం ఏమిటో మీరు వినేసి చప్పును పట్టేయచ్చు. చూద్దాం ఎంతమంది ఆయన ఊత పదాన్ని ఇక్కడ పట్టేస్తారా. ఈ డైలాగ్స్ విందాం.

0: పట్టుబడిపోయి పిల్లిలా బోనుకు చేరింది.
1: బోన్లో ఉన్న అడవిలో ఉన్న పులి పులేరా డోంగ్రే, చాటును బ్రతికే చీకటి గర్భం నీకేం తెలుస్తుందిరా ఈ పులి దడాక.
0: అంతటి మునగాడివి ఈ చీకటి గర్భంకు భయపడి పేరు
2: మనకు కాలర్లు వస్తారని ఆయన ఆయన తీసుకునే ప్రయత్నం చేద్దాం ఆ కాలర్ని. అలా వన్ డే రేడియో సభకి ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ ఆనంద్ గారా, కరెక్ట్ గా పట్టేశారు డోంగ్రి. అరే డోంగ్రీ జగత్ జట్టిలు, జగత్ జట్టిలు రైట్, జగత్ జట్టిలు. అయితే కానీ డోంగ్రీ అంటే ఏంది మీనింగ్ ఏమన్నా తెలుసా మీకు?
3: డోంగ్రీ అంటే
0: మార్చుకుని పిరికి పందలా తోటల్లో వీరసింహ
1: చీకటి వేధవాళ్ళు పట్టడానికి చీకట్లోనే ఉంటాను రా డోంగ్రే.
4: పొరపాట్లు వీలోకొచ్చి పట్టుబడిపోయావు.
1: పట్టుబడింది కావాలి నేనే ధూమ్రి. ఆ రోజు పంపానుగా శ్రీముఖం, ఇంకా ఇద్దరు మిగిలారు. వాళ్ళ నిద్ర కూడా కళ్ళ చూసిన తర్వాతే రా నిద్రపోయేది.
0: ఆ పంతంతోనే నోటితో పోయేదాన్ని గోయిలు కట్టేవారు.
1: లెన్సు లెన్సు లెన్సు ఏం లెన్సు అండి, బొంద లెన్సు. ఆ లెన్స్ నీలాంటి దౌర్భాగ్యుల చేత పడకుండా తప్పించి దేశ రక్షించుకోవడమే ఇప్పటి నా ధ్యేయం. నీలాంటి మునగాళ్ళెందరినో ఈ చేతుల మీదుగా నలిపి మసి చేసిన మునగాని రా పొరపాటు మరిచిపోతున్నావు. పచ్చి నెత్తులు తాగే మునగాళ్ళకి మునగాని రా డోంగ్రే.
0: బ్రతుకు మీద ఆశ ఉంటే చెప్పు.
1: బ్రతుకు నా బ్రతుకుల్లో ఉన్న తీపిని విషంగా మార్చింది నువ్వేరా ద్రోహి. నా బ్రతుకు మీద ఆశ నాకు లేదు. నాకున్న ఆశల్లా నిన్ను అర్థం చేయడమే, ఆశయమల్లా ఆ లెన్స్ దక్కించుకోలే.
0: నీ ఆశలు ఆశయాలు నెరవేరక ముందే నీ చేత నిజం కట్టిస్తాను.
2: సో ఇది విన్నాం కదా డోంగ్రే అన్న వర్డ్, అందులో మనం చాలా సార్లు విన్నాం జగత్ జట్టిలు. ఈ సినిమా జగత్ జట్టిలు ఇది అనుకుంటా అదే మన సోన్ బాబు వాణిశ్రీ ఇది అనమాట. అట్లాగే ఆయన నటించిన ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి జగత్ జగత్ మీద. మనకు కాలర్లు వస్తున్నారండి, ఆ నేను తీసుకున్న ప్రయత్నం చేద్దాం. హలో అండి, రేడు సురభి ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
5: ఇక్బాల్ గారు, శ్రీనివాస్ అండి.
2: శ్రీనివాస్ గారు చెప్పండి సార్.
5: సినిమాలో డైలాగ్స్ వింటా ఉంటే మేము చిన్నప్పుడు పల్లెటూరులో స్టేజ్ మీద డ్రామాలు అయితేవాళ్ళనమాట. అది వెనకాల ప్రాంప్టింగ్ చేస్తూ ఉంటారు, ముందు డైలాగ్ డెలివరీ చేస్తా ఉంటారు అనమాట. కరెక్ట్ గా రేపు డైలాగ్ రేపు చూడ ముందు రోజు నైట్ హీరోయిన్ వస్తానమాట. వచ్చిందని చెప్పి అందరు జనాలు ఎగబట్టం మొత్తం బాగుంది, ఎంజాయ్
2: చేస్తున్నాం. కార్యక్రమం పోయినా వాళ్ళతో ఆ రోజులు, ఆ రోజుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్లి మీకు ఆ గుర్తుకు తెస్తే నా ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు అనుకుంటాను.
5: చెప్పినట్టుగా మీ షో ఎప్పుడు బాగుంటది అంటే మీరు తీసుకెళ్లిపోతారు, అసలు ఆ రోజులకి తీసుకెళ్లిపోతారు.
2: థ్యాంక్ యూ అండి, మీ అభిమానం.
5: కానీ
2: రిక్వెస్ట్ సాంగ్ అండి శ్రీనివాస్ గారు.
5: మీ సాంగ్ పాత పాట బాగానే ఉంటాయండి. అప్పుడు సాంగ్ ఏదో ఉంది కానీ గుర్తు రావట్లేదు, గుర్తు వస్తే కాల్
2: చేస్తారండి.
5: గ్రామాల్లో చేస్తారు, బాగా ఇస్తున్నాయి
2: సాంగ్. పాట అది
5: గుర్తు రావట్లేదండి, అది మెయిన్ హీరోది కాదు. నేను చూస్తాను ఒకసారి గుర్తు తెచ్చుకుని కాల్
2: చేస్తాను. ష్యూర్ ష్యూర్, తప్పకుండా.
5: ఓకే,
2: ఇలా ఆ రోజుల్లోకి తీసుకెళ్లడమే నా ధ్యేయం కాబట్టి మీరు ఆ రోజుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళినా గానీ మీకు దైనందిక ఇక్కడ ఈ రోజుల్లో మీ దైనందిక జీవితానికి కావాల్సినటువంటి అన్ని మనకు ఇక్కడ ఇండియా బజార్ లో దొరుకుతాయండి. ఈ రోజుల్లో ఎంజాయ్ 10% ఆఫ్ ఆన్ యువర్ పర్చేజెస్ ఆల్ ఇండియా బజార్ మికిని ఫ్రమ్ 10 AM టు 4 PM మండే త్రూ థర్స్డే June 29 to July 2nd. ఇది టైమ్ ఫ్రేమ్ అయితే అయిపోయింది కానీ 10% ఆఫ్, బట్ స్టిల్ ఆ దుకాణం అయితే ఉంది. దుకాణం అంటే ఇండియా బజార్ అయితే ఉంది. ఇట్స్ ది పర్ఫెక్ట్ టైమ్ టు స్టాక్ అప్ ఆన్ యువర్ ఫేవరెట్ గ్రోసరీస్ అండ్ ఎవ్రీడే ఎసెన్షియల్స్ వైల్ సేవింగ్ మోర్. సో ఇండియా బజార్ మికిని ఆఫర్ ఎక్స్క్లూడ్స్ ఆల్రెడీ డిస్కౌంటెడ్ ఆర్ సేల్స్ ఐటమ్ టొబాకో ప్రొడక్ట్స్, ఇండియన్ మ్యాంగోస్, షుగర్ కేన్ జ్యూస్, పానీపూరి అండ్ చపాతి ఇవి కాకుండా డిస్కౌంట్ ఇంకా ఉందే ఒకసారి మీరు వెళ్తే తెలుస్తుంది. ఇండియా బజార్ మెకిని అన్నమాట, అది ఈ రోజుల గురించి మనం మాట్లాడాం. అలాగే మళ్ళీ మనం ఆ రోజుల్లోకి వెళ్తే ఎస్వి రంగారావు గారి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ డోంగ్రే ఫేమస్ డైలాగు గురించి జగత్ జట్టిలు ఆ సినిమా గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు అలాగే ఈ ఎస్వి రంగారావు గారంటే ఇంత పవర్ఫుల్, ఇంత ఇట్లా ఉంటది అట్లా అది ఇది అని మనం అనుకుంటాం, కానీ ఆయన చేసినటువంటి పాత్రల్ని గమనిస్తే కొన్ని పాత్రలు ఎలా చేశారంటే చాలా కరుణాత్మకంగా, ఏమంటారు, చాలా కరుణాత్మకంగా ఉన్నటువంటి పాత్రలు కూడా మనకు కన్నీళ్లు తెచ్చి తెప్పించే విధంగా చేసినటువంటివి చాలా ఉన్నాయి. ఆయన ధరించినటువంటి పాత్రలు ఒక తండ్రిగా, ఒక అన్నగా, లేకపోతే ఒక తాతగా, ఇలా మీరు తాతగా అనగానే మీకు ఒక సినిమా గుర్తుకు రావాలి, అది ఏ సినిమా చూద్దాం, చూద్దాం చెప్తారేమో. కానీ ఒక పాట లాంటి డైలాగా పాట మనం వినిపిస్తాను నేను, మంచి మెసేజెస్ ఉన్నటువంటి ఈ పాట కూడా అనుకుంటాను. ఈ పాట వినేద్దాం, ఇది ఏ సినిమా లేక తెలిస్తే, దీని గురించి ఏమైనా తెలిస్తే తప్పకుండా ఫోన్ చేయండి.

0: No.
1: యా మీరు ఆనిర్ వచ్చేసారు, పాట అయిపోయింది కాబట్టి ఆనిర్ గారు కంటిన్యూ చేయొచ్చు. మీరు అంటున్నారు కదా టాలెంటెడ్ గురించి, మీ అభిప్రాయాలు అంటే ఇందాక గుమ్మడి గారు ఏ విధంగా అంటే అప్పటి రంతులతోటి ఉన్నటువంటి కదా గుమ్మడి కూడా, కానీ ఆయన ఏం భేషజం లేకుండా యశ్వ రంగారావు గారు చని మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు ఆయన ఏమన్నారు అన్నది.
0: యా గుమ్మడి ఈ బాండ్ షో పోయింది హాలీవుడ్. యాక్చువల్లీ మన అదృష్టం వరకు మన తెలుగు ఇండస్ట్రీ పుట్టాడు, లేకపోతే ఈ హాస్ బీన్ ఇంటర్నేషనల్ స్టార్ లైక్ మల్లన్ గోల్డ్ ఆర్ సంథింగ్.
1: ఏం తగ్గిపో దానికి ఏం తగ్గిలే అసలు తగ్గేదే లే అంటే. ఇందాక క్వశ్చన్స్ ఆన్సర్ కూడా చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్స్ మీరు. సో మనకు ఆనంద్ గారు ఫోన్ చేసి ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నాను కదా, క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పారు. శ్రీనివాస్ గారు కూడా ముందు చెప్పారు, అది తాత మనవడు. తాత మనవడులో ఒక పాట కూడా రిక్వెస్ట్ చేశారు. ఇందాక ఆనంద్ గారు ఇంకో సినిమాని గుర్తుకు తెచ్చారు, ఆ సినిమా నుంచి డైలాగ్స్ అంటే ఆయన కరుణాసాత్మకంగా ఇందాక పాట ఆయన మీద చిత్రీకరించిన, అంటే ఆయన మీద చిత్రీకరించబడినటువంటి పాట చాలా తక్కువగా, చాలా అరుదు. అందులో ఇది లక్ష్మీ నివాసం ఈ సినిమా నుంచి అది. అట్లాగే మనకు ఆత్మబంధువు అనే ఒక సినిమా ఉంటుంది ఎన్టీఆర్ తో, అక్కడ కూడా చాలా కరుణాలసాత్మకంగా మీకు గుర్తుకుంటే అనగనగా ఒక రాజు అనే ఆ పాట కూడా గుర్తు నేను వీలైతే వినిపిస్తాను. ఈ లోపల ఈ డైలాగ్స్ ఇందాక మనకు ఆనంద్ గారు గుర్తుకు తెచ్చారు, ఇమ్మీడియట్ గా ఆ డైలాగ్స్ నేను పట్టేసాను. ఇదిగోండి ఈ డైలాగ్స్ ఎస్వీ రంగారావు గారివి.
2: ఇలా నా బిడ్డలకు నేను సిగ్గుచేట అయ్యానా? నేను మీకు సిగ్గుచేట అయితే మీరు నాకు గర్వకారణంగా బతకండిరా. పెద్ద పూట సినిమాకి 2000 రూపాయలు ఖర్చు పెట్టారా మీ పెద్ద కొడుకు? అప్పుడు ఎవరండి నీకు ఈ ఆలోచన? ఏదో కుక్కపిల్ల కోసం 6000 రూపాయలు ఖర్చు పెట్టే కదే, అప్పుడు ఎవరండి నీకు ఇచ్చే? అది నీకేం కాకమే, రత్నాలు 3 బిడ్డలున్నారు, ఎవరి దగ్గరున్నా ఈ రోజు జరిగిపోతాయి. నాకు దగ్గర కూడా ఎక్కడ ఉన్నాయి, రాత్రి మగళ్ళు బిజినెస్ చేయాలి, కావాలంటే రాజు దగ్గర ఉన్నమా. భార్యాభర్తలను విడదీయడం మహాపాప, పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళవలసిందని. నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? బిడ్డలు పొమ్మన్నట్టే భర్త పొమ్మంటే ఇక కట్టిన తాళికి. నేనేదో ఇండిపెండెంట్ గా వ్యాపారం చేద్దాం అనుకుంటుంటే పెట్టుబడికే మోసం వచ్చింది. నేనే సుబ్బయ్య గారు అబ్బాయి ఒక రోజులో పాపరైపోయాడని చెప్పుకుంటే ఎంత సిగ్గుచేటు. ఇవాళ నా బిడ్డలకు నేను సిగ్గుచేట అయ్యానా? నాయన చంద్రం, నువ్వు ఈ మాటనందుకు నాకు బాధ లేదు.
1: అది ఇందాక రాజన్ ఆనంద్ గారు మీరు అంటున్న సినిమా ఇదే అనుకుంటా. కృష్ణ కూడా ఉంటాడు ఇందులో ఈ సినిమాలో డైలాగ్స్. ఇందులో ఇవన్నీ మనకు ఆయన డైలాగ్స్ వినండి జాగ్రత్తగా, అంటే ఆయన ధరించే పాత్రను బట్టి ఏ విధంగా ఆయన డైలాగ్ మాడ్యులేషన్ ఎలా మారుతుంది అన్నది మీరు గమనిస్తే ఇందులో ఎలా ఉంటుంది, టోటలీ డిఫరెంట్. ఇందాక డోంగ్రి అన్న విధం డిఫరెంట్, దుర్యోధనుడిగా డైలాగ్స్ డిఫరెంట్, తర్వాత హిరణ్యకశ్యపుడిగా భక్త ప్రహ్లాదులో డైలాగ్స్ వేరే, కంసుడిగా యశోదా కృష్ణలో వేరే, తర్వాత భీష్ముడిగా బాల భారతంలో టోటల్లీ డిఫరెంట్. ఇక్కడ ఒక తండ్రిగా ఇక్కడ చూడండి.
2: నేను మీకు ఏం లోపం చేశాను రా? జోదవాడేనా? జల్పాలు ఖర్చు పెట్టాను, లక్షాధికారి బిడ్డల్ని కోటీశ్వరులు చేరేసుకున్నాను, కర్జెత్తుని వ్యాపారం సాగించాను. బాబు గారు జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముందేం జరగాలో ఆలోచించండి. మీద ఊసే పట్టించుకోడే పైగా గుణపాల లాంటి మాటలతో గుండెల్లో పొడుస్తున్నారు. అవును, ఆశిస్తేనే తండ్రి, తెచ్చి పోస్తేనే భర్త. ఇలాంటి సోదరపుత్రుల మూలనే దేశంలో తగలిపోతుంది.
3: దేశం గురించి ధర్మ కొనాలి మనసెందుకు? ఈ పొద్దున పిల్లలకి ఎత్తేం కావాలి?
2: ఇప్పుడు ఆలోకి బిన్న పట్టుకుంది, మధ్యలో లాగా డబ్బు ఖర్చు పెట్టాలే, అప్పుడు రావాల్సిందే నీకు ఈ ఆలోచన. ఒక్క పూట సినిమాకి 2000 రూపాయలు ఖర్చు పెట్టాడే నీ పెద్ద కొడుకు, అప్పుడు ఎవరండి నీకు ఈ ఆలోచన? సోనా షాపుకి 100 అడుగు పెట్టాడే నీ 2వ కొడుకు, అప్పుడు ఎవరండి నీకు తెలియదు? ఏదో కుక్కపిల్ల కోసం 6000 రూపాయలు ఖర్చు పెట్టాడు అదే, అప్పుడు ఎవరండి నీకు తెలియదు? ఉంది కాబట్టి ఖర్చు పెట్టాం, ఇప్పుడు లేదు కాబట్టి ఆహ్వానించండి.
3: ఇంతకన్నా మీరేమంటారే?
2: ఏమన్నా అంటారే? ఏమన్నా అంటారు? 40 రూపాయలు ఖర్చులు చేసి డబ్బు కూడబెట్టమంటారు. శ్రీ దీకామానస్, ఇందా దీనిలో ఆస్తి ఎంతో అప్పులెన్నో అన్ని వివరాలు ఉన్నాయి. దీన్ని తీసుకుని దక్షత ఉంటే కట్టించు. నాకొద్దు ఆస్తి 6 లక్షలు అప్పు 16 లక్షలు అని ఈ ఇల్లు.
1: ఇప్పుడు ఇలా విన్నాం కదా, ఇలాగ ఆయన ఇంకా వివిధ కోణాలని నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాను. ఈ లోపల ఇంకో పాట వినేద్దాం ఆయన మీద. కృష్ణ వచ్చారు కాబట్టి కృష్ణ తర్వాత ఎస్వీఆర్ కాంబినేషన్ లోనే ఉన్నటువంటి ఈ ఇంకో సినిమా పండంటి కాపురం. ఆ పండంటి కాపురంలో మనకు ఎస్వీఆర్ మీద చిత్రీకరించబడినటువంటి ఈ పాట మంచి ఫేమస్ పాట వినేది.

0: పన్నంటి కాపురం ఈ సినిమాలో ఈ పాట క్యారెక్టర్ ఎవరు మర్చిపోతారు చెప్పండి. అలాగే తాత మనవడు ఇలాంటి సినిమాలు ఇవే కాకుండా ఆయన ఇంకో కోణం కూడా ఉంది, హాస్య చతురత్వం అలాంటి వాటిని కూడా మనం స్పృశిస్తాం. ఈ కొన్ని బ్రేక్ లోకి వెళ్తాం కాబట్టి మనం బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత వాటి గురించి మాట్లాడతాం. అలాగే ఆయన నటించిన ఎర్లీ లైఫ్ లో చెప్పాను కదా, మొదట్లో ఆయన హీరోగానే వచ్చారు. ఇది మన మను చరిత్రలో క్యారెక్టర్ ఉంది కదా, ఏది ప్రవరాక్యుడు. ఆ ప్రవరాక్యుడి పాత్ర ధరించి ఆ సినిమా మీరు గుర్తు రావట్లేదు, దాంతో వచ్చారు. అది అట్టర్ ఫెయిల్యూర్ అయింది, ఎందుకంటే ఆయనకి నటన అనుభవం అంతగా లేదు. అంటే నాటకాలు ఇట్లా ఏదో కొద్దిగా ఉన్నాయి కానీ కానీ సినిమాలు వచ్చేసరికి ఆ బెదురుతనం అది కొద్దిగా అప్పటికి ఇది ఉండింది కాబట్టి సరిగ్గా అప్పటికి నటించలేదు కాబట్టి. కానీ ఆ తర్వాత సున్నం రంగడు పాత్ర వచ్చింది, ఆ తర్వాత నేపాల మాంత్రికుడితో ఇంకా ఎదురు లేకుండా ఆయన దూసుకెళ్లిపోయారు. చాలా చాలా సినిమాల్లో అలాంటి పాత్రలు చాలా నటించిన వ్యక్తి అన్నమాట. అలాగే కొన్ని క్యారెక్టర్స్ ఆయన తప్ప ఇంకెవరు ధరించలేరు. ఫర్ ఎగ్జాంపుల్ గుండమ్మ కథ తీసుకుంటే అలాంటిది అన్నమాట. తర్వాత ఇందాక ఆత్మబంధువు గురించి కూడా చెప్పాను, అలాంటి సినిమానే. తర్వాత ప్రేమ్ నగర్ లో, దసరా బుల్లుడులో, ఇందాక పండండి కాపురం, ఇలాంటి సినిమాలు, తాత మనోడు ఆఫ్ కోర్స్. ఆ తర్వాత అందరూ దొంగలు ఈ సినిమా గురించి నేను అంటే ఆయనలోని హాస్య చతురస్సు అంటే హాస్య పాత్రల్ని కూడా ఏ విధంగా ఆయన ధరించగలరనే దానికి ఉదాహరణ అందరూ దొంగల్లో. కొన్ని డైలాగ్స్ వినిపిస్తాను ఆఫ్ కోర్స్ ఈ బ్రేక్ తర్వాత, ఎక్కడికి వెళ్ళబాకండి. కానీ మీరు ఎక్కడికి వెళ్ళకపోయినా మీరు వెళ్లాల్సిన ప్లేస్ మైత్రీస్ రెస్టారెంట్ అండి. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ఫ్యాటియస్ సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫెట్, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ మీరు ఉంటుంది గ్యారంటీగా. ఇంట్లో మీ ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ కార్పొరేట్ ఈవెంట్స్ కోసం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజిన్ నౌ, సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. మనం ఒక కొన్ని సెకండ్లలో మనం బ్రేక్ లోకి వెళ్ళబోతున్నాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మనం ఈ ప్లాన్ కొనసాగిద్దాం. వింటూనే ఉండండి రేడియో రబ్బీ.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulu thaaki vellipo gundala daaka chere prayanam adi.
1: Like memories, gurtukostunnai. Like love, life moments.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
2: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
4: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
4: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్.

0: or call them at 817-829-8888.
1: Hello, dinner plans ఏంటి? Group లో ఎవరం సపోర్ట్ చేస్తారు?
2: What a day, I'm completely exhausted. Dinner plans ఏంటి?
3: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. Dinner plans ఏంటి?
0: Every time, okay question. Dinner plans, ainti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets kata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: రేడియో సర్వేకి పునః స్వాగతం. మీరు వింటున్నారు ఇక్బాల్తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం. ఈ సిగ్నేచర్ మ్యూజిక్ వినంగానే మేము గుర్తుకొస్తుంది గుండమ్మ కథ. గుండమ్మ కథలో కూడా ఎస్వీఆర్ గారు నటించినటువంటి పాత్రని ఎవరు మర్చిపోతారు చెప్పండి. ఓకే, సో ఇందాక మనం ఎస్వీఆర్ గురించి మాట్లాడుతూ అతనిలోని కామెడీ యాంగిల్ గురించి కూడా మనం మాట్లాడాము. అయితే దానికి ఒక ఉదాహరణగా ఈ డైలాగ్స్ విందాం. ఇది సినిమా మీ పేరు మీకు గుర్తుకొస్తా చెప్పండి. ఇది ఒక రీమేక్ మూవీ, హిందీ నుంచి వచ్చినటువంటి తెలుగు సినిమా. హిందీలో దీన్ని అశోక్ కుమార్ నటించారు ఈ పాత్రని, తెలుగులో ఎస్వీఆర్. అయితే ఇది ఏ సినిమా, తర్వాత ఈ డైలాగ్స్ వింటే మీకు తెలిసిపోతుంది.
1: బుజ్జిబాబు గారు,
2: ఏం మర్యాద, ఏం మర్యాద
1: చంటిబాబు గారు.
2: అమ్మో అమ్మో, అత్తరిల్లు అంటే అత్తరిల్లారా,
1: మిమ్మల్ని విడుదల చేశాం.
2: ఎందుకు సార్ మమ్మల్ని విడుదల చేస్తారు? కొన్ని ట్రాన్స్ఫర్ చేయండి సార్.
1: ప్రమోషన్ ఇచ్చేంతకంటే పెద్ద జీవులు పంపించండి సార్.
2: కరెక్ట్, ఆ పని చేయండి సార్.
1: నో నో నో, మిమ్మల్ని విడుదల చేస్తున్నాం
2: సార్. మేము ఏం తప్పు చేసాం సార్?
1: ఎందుకండి మమ్మల్ని అంత తొందరగా కలిసి పంపించేస్తారు?
2: జైల్లో మీ ప్రవర్తన వల్ల మీరు చాలా మంచి
3: పేరు. అశోక్ కుమార్ ప్రాణ్
0: జబర్దస్త్
3: నాగభూషణం ఎస్వీ రంగారావు గారు.
0: నాగభూషణం ఎస్వీ ప్రాణ్ నాగభూషణం ఎస్వీఆర్ అశోక్ కుమార్. సినిమా పేరు తెలుగులో
3: అందరు దొంగలు
0: అనుకుంటారు. రైట్ రైట్, అందరు దొంగలు, కరెక్ట్ కరెక్ట్. యా యా, బెస్ట్ ఐసీ ఖాళీ బతాయితో పక్కలే రా. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆనంద్ భాయ్. సో ఇది ఆనంద్ గారు చెప్పినట్టుగా కరెక్ట్ గా ఇది సీన్ కొద్దిగా మన పొడిగా ఇంకొద్దిగా విందాం. వినేసి ఆయనలోని కామెడీ యాంగిల్ అనమాట, కంటిన్యూ చేద్దాం ఈ డైలాగ్స్ ని.
1: ఎందుకంత భయం? మీరేమో మంచి వాళ్ళని చెప్పి బయటికి పంపిస్తారు, బయట వాళ్ళు చెడ్డ వాళ్ళు లోపలికి వస్తారు. రావడం పోవడం రావడం పోవడం శ్రమంతా ఎందుకు సార్? మీకు
2: అసలు మీరు మంచిగా బుద్ధిగా ఉంటే మళ్ళీ రావడం దీనికి.
1: ఎంత ఉంటున్నారు సార్, మేము ఎప్పుడైనా మంచిగానే ఉంటాం సార్.
2: కానీ ఆ సంగతి మీకు తెలిసినంత బాగా బయట వాళ్ళకి తెలియజేస్తారు.
1: కరెక్ట్ సార్.
2: చూడండి, మనిషికి నీతి నిజాయితీ ఉండాలి.
1: ఒరే బుజ్జి, రేపటి నుంచి నువ్వు నీతి చూసుకో.
2: ఒరే తంటి, రేపటి నుంచి నువ్వు నిజాయితీ చూసుకో. చూడండి, ఇక మీరు కొత్త జీవితం ప్రారంభించాలి.
1: చీచి, పాత చెరుకు ముట్టుకోవడమే మా జన్మలోనే లేదు సార్.
2: మన జన్మలోనే లేదు సార్. మళ్ళీ ఇక్కడ రాకుండా జాగ్రత్త.
1: మళ్ళా ఫస్టే దొరుకుతావా సార్?
2: ఏం చేసినా చాలా హుషారుగా చేస్తాం సార్.
1: అప్పుడు ఏదో అనుభవం లేకపోయింది.
2: పట్టుబడ్డం. ఏమిటి మీ ఉద్దేశం?
1: అదే సార్, మీరు చెప్పిందే, తాడుకుళ్ళు చేయడం, మళ్ళా పట్టుబడ్డం.
2: మీరు నీతిగా ఉంటే ప్రభుత్వం సహాయం చేస్తుంది.
1: డబ్బిస్తుందా సార్?
2: కనిపిస్తుంది సార్. అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు
1: సార్? సార్, ప్రభుత్వం ప్రొహిబిషన్ తీసేసింది కదా సార్, అందుకు నువ్వు చిన్న సారా కొట్టు పెట్టుకుంటాను.
2: ఉన్నదంతా నువ్వే తాగేస్తావు సార్. అనుభవం మీకు చెబుతున్నాను, ఈ దేశంలో జేబులు కట్టించడానికి సరైన కట్టెలు దొరకటం లేదు, అందువల్ల కట్టెలు ఫ్యాక్టరీ పెట్టేస్తాం.
1: డామేజ్. మీ పాడు బుద్ధులు ఇంకా పోలేదన్నమాట.
2: అదే సార్, తెలియని వ్యాపారం చేస్తే ఏం లాభం చెప్పండి?
1: మీకు చెప్పి లాభం లేదు కానీ మీ బట్టలు వస్తువులు తీసుకుని బయటకు నడవండి.
2: బాబాయ్
1: అన్ని అందరినీ ఉన్నాయి, చూసుకోండి.
2: ఇక్కడికి వచ్చేటప్పుడు సన్నగా ఉన్నాం.
1: ఇప్పుడు ఈ బట్టలు పడతాయో పట్టవో
2: తీసుకుని చూద్దామా?
1: కానీ ఇక్కడ కాదు, బయటకు వేసుకోండి.
0: అదే కామెడీ సీన్ విన్నాం కదా, మంచి పాట. ఈ సినిమాలో నుంచి ఒక మంచి పాట వినేద్దాం. హిందీలో కూడా ఇదే ట్యూనింగ్ లో ఉంటుంది ఈ పాట, నేను వినిపించబోయే తెలుగు పాట.
4: చంటి బాబు

పందిరు దొంగలు ఈ సినిమా నుంచి కామెడీ రోల్ లో, అంటే ఇందాక డైలాగ్స్ విన్నాం, ఆ తర్వాత ఈ పాట కూడా విన్నాం కదా. ఇది విక్టర్ నెంబర్ 203 సినిమా హిందీలో. ఇదే ట్యూనింగ్ తో కళ్యాణ్ జీ ఆనంద్ జీ మ్యూజిక్ డైరెక్షన్ ఒరిజినల్ గా, ఇక్కడ కేవి మహాదేవన్, ఇది ఇందాక ఉన్నటువంటి కామెడీ డైలాగ్స్ అండ్ పాత్ర ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావు గారు ఇందాక మనకు పాట వస్తున్నప్పుడు మన ఫ్రెండ్ ఆనంద్ గారు ఫోన్ చేసి ఒక చాలా మంచి విషయం గుర్తుకు తెచ్చారు. నేను కూడా విన్నున్నాను కాబట్టి, కానీ మళ్ళీ ఆయన గుర్తుకు తెచ్చారు చాలా మంచి విషయం ఆనంద్ గారు. ఏంటి అంటే, ఎస్వి రంగారావు గారు ఇది ఆంధ్ర ప్రాంతం కదా, పుట్టి నూజివేడు, తర్వాత నెల్లూరులో ఉద్యోగం చేశారు, తర్వాత మద్రాసులో ఉన్నారు. ఆ హైదరాబాద్ గురించి ఆయనకు అంతగా పెద్ద పరిచయం లేదు, ఎందుకంటే అప్పటికి ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ అది అప్పటికి ముందు అప్పుడప్పుడే తర్వాత 56 లో వచ్చింది కదా, కానీ అంతకు ముందు తెలియదు కాబట్టి. ఆయన హైదరాబాద్ వస్తే ఆయనకి మార్గదర్శకత్వం, లేకపోతే ఒక గైడ్, లేకపోతే ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్ ఎవరు అంటే, ఎవరు కాదు, ఆర్ నాగేశ్వరరావు గారు. ఆర్ నాగేశ్వరరావు అంటే మీరు గుర్తుందా, అంటే మీరు ఏఎన్ఆర్ తో కన్ఫ్యూజ్ కాకండి. ఆర్ నాగేశ్వరరావు గారు అంటే ఆయన గురించి చెప్పాలంటే పెద్ద ఛాన్స్ అవుతుంది. ఆయన వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, ఆయన యాక్టింగ్, ఆయన కూడా యాక్టింగ్ స్కూల్లోకి వెళ్ళలేదు ఇట్లా. ఎస్వి రంగారావు గారు ఆయన కూడా నేచురల్, ఆయన చాలా ఆజానుభావుడు. ఇట్లా ఆయనకి చాలా మన సికింద్రాబాద్ లో పుట్టి పెరిగినటువంటి ఒక నటుడు. మీకు ఆ నటుడి గురించి తెలియాలంటే, ఇదే మన తక్షణ కర్తవ్యం అనే డైలాగ్ ఆయనదే, ఇది మాయాబజార్ లో అనుకుంటా, ఇదే మన తక్షణ కర్తవ్యం అంటూ ఉంటాడు కదా అది. ఆర్ నాగేశ్వరరావు తర్వాత

అలాగే ఇవన్నీ విషయాలు మనకు ఆనంద్ గారు గుర్తు చేశారు నాకు. బాబుల్ గాడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బా అనాలి, ఎందుకంటే ఈ డైలాగ్స్ అన్ని అతనివి నాగేశ్వరరావు. అయితే అతను మన ఎస్వి రంగారావు గారు చాలా మంచి ఫ్రెండ్, ఆయన వచ్చినప్పుడల్లా ఆయన్ని తీసుకెళ్లి ఈయనకి మంచి హంటింగ్ షౌ షికార్ షికారి అనేవాళ్ళం, షికార్ షికార్ కా జో హై బహుత్ షౌక్ థా ఉన్కు కేస్కూ థా యే యే అప్నే ఆ నాగేశ్వరరావు సాహబ్ కు. తో జో హై కభీ భీ ఎస్వి రంగారావు సాహబ్ జబ్ ఆయే తో హైదరాబాద్ జబ్ భీ ఆతే తో జో హై ఇనో అప్నీ అప్నే సాత్ జో హై ఇన్కు లేకే జాతే థే, ఎందుకు తెలుగులో మాట్లాడదాం ఉర్దూ నుంచి. అయితే ఎక్కడికి అంటే మనం వికారాబాద్ ఈ అడవుల్లో ఇవన్నీ ఉంటాయి, అనంతగిరి అనంతగిరి అన్నది ఆంధ్రాలో కూడా ఉంది, ఎక్కడ మన అరకు వెళ్లే దారిలో, అది కాకుండా ఇక్కడ వికారాబాద్ లో కూడా అనంతగిరి అన్నమాట, వన్ ఆఫ్ ది హిల్ స్టేషన్, ఇక్కడ కూడా అక్కడ తీసుకెళ్ళడం ఇట్లా చేసేవాళ్ళు అనమాట. అట్లాగే ఆయన ఆర్ నాగేశ్వరరావు హిందీ నటులతో మంచి సంబంధాలు ఉండేవి, ఎందుకంటే తెలుగు ఉర్దూ తెలిసినటువంటి మంచి నటుడు. అప్పుడు చాలా చిన్న విషయంలో చనిపోయారు, అది వేరే విషయం. 33 ఇయర్స్ ఏజ్ లో అనుకుంటా ఆయన చనిపోవడం జరిగింది, జస్ట్ గుర్తు చేశారు. థ్యాంక్స్ అండి ఆనంద్ గారు గుర్తు చేసినందుకు. చలో ఇందాక నుంచి నేను సరే ఎస్వి రంగారావు గారి గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఈ పాటతో ఎస్వి రంగారావు గురించి మనం మాట్లాడడం ఆపేసి ఇంకొన్ని మంచి ఇంకొన్ని వెరైటీగా కొన్ని పాటలు ఇందామంటారా? సరే, అది వినే ముందు ఒకసారి మీకు గుర్తు చేస్తాను, ఇవాళ జూలై 5th కదా, లాస్ట్ డే అనుకుంటా. ఇక్కడ రాధాకృష్ణ టెంపుల్ ఆఫ్ అలెన్ టెక్సస్ ప్రౌడ్లీ ఇన్వైట్స్ యూ టు ది గ్రాండ్ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం, ది సాక్రెడ్ ఇన్స్టలేషన్ ఆఫ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగ్రహం. జూలై 1st నుంచి త్రూ జూలై 5th 2026 ఎక్స్పీరియన్స్ 5 స్పిరిచువల్లీ uplifting days filled with Vedic rituals, homams, devotional program and blessings. All devotees and families are welcome. Donations and sponsorships are welcome. Visit www.radhakrishnatemple.net for donations and other information. Radhakrishna Temple, Allen, Texas, July 1st through July 5th 2026. ఇవాళ 5th, ఒకవేళ అంటే ఇవాళ కూడా నడుస్తుండదు, నాకు టైమింగ్ గురించి తెలియదు, కానీ ఒకవేళ ఉంటే వెళ్ళచ్చు మీరు తప్పకుండా. అలాగే మీకు మీ హాల్లోని చిరునవ్వు అంటే ఈ తీసుకురావడానికి డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. సో మీ నవ్వు మళ్ళీ అందంగా మార్చుకోవడానికి మీరు మార్చుకోవాలనుకుంటుంటే తప్పకుండా డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడు మీరు యూ కెన్ గెట్ దాట్ అఫోర్డబుల్ ప్రైజెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్స్ ని తిరిగి పొందొచ్చు. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడు కాల్ చేయాల్సిన నంబర్ 9724845400. ఇప్పుడు అంటే ఐ మీన్ ఆఫీస్ టైమింగ్స్ లో 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 Forest Lane, డాలస్. ఇది మీలోని చిరునవ్వుని ముందుకు తీసుకురా మళ్ళీ తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. అలాగే మన క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. ఫాలో ది టెక్సస్ స్కాలస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ జూలై 25th through జూలై 27th అట్ ది ప్రేరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ఇన్ హ్యూస్టన్. అమెరికన్ స్కూల్ క్రికెట్ స్టార్ట్స్ హియర్. లెర్న్ మోర్ అవుట్ tscb.cricket అండి, tscb.cricket కి వెళ్తే మీకు దీని గురించి మీకు విషయాలు తెలుస్తాయి. సో మనం కొద్దిగా గేర్ మారుదాం, ఇంకా మన రెండు మూడు పాటల్లో వినొచ్చు, రెండు పాటల్లో వినేందుకు మనం తయారవుదాం. ఏ పాటలు విందాం అంటే ఒకటెండు హిందీ పాటలు విందాం అనిపిస్తుంది నాకు, మీరు రెడీనా? ఏ పాట విందాం? ఓకే, ఒక పాట అయితే ఇవాళ ఒక హిందీ పాట అయితే తప్పకుండా వినేద్దాం.

విన్నర్ కదా దిల్ మూవీ నుంచి ఆమిర్ ఖాన్ అండ్ మాధురి దీక్షిత్, ఆనంద్ మిలింద్ మ్యూజిక్ డైరెక్షన్. అయితే ఆనంద్ ఇవాళ ఆదాన ప్రదానాల్లో గురించి మాట్లాడలేకపోయాం కాబట్టి ఒక చిన్న ఇది చివరిగా ఈ పాట నేను మీకు వినిపించాను. ఎందుకంటే ఈ పాట ఈ సినిమా 90 వచ్చింది మనకు, తర్వాత 93 తెలుగులో ఇదే సినిమాని తీశారని చాలా మందికి తెలుసు తెలీదు. తొలిముద్దు ఆ సినిమా దిల్ ఈ మూవీని తెలుగు తొలిముద్దుగా తీశారు. ఆ తొలిముద్దులో ఎవరెవరు నటించారో మీకు తెలిస్తే ఫోన్ చేయండి 9726361966. ఈ లోపల కృష్ణ విలాస్ కి వెళ్ళి వస్తాం. కృష్ణ విలాస్ ఎక్కడుంది ఏం చేస్తుంది అంటే మనం కలుపుకుందాం. శ్రీ కృష్ణ విలాస్ ఇండల్జ్ ఇన్ సంథింగ్ ట్రూలీ స్పెషల్, ఎక్స్పీరియన్స్ ది సిగ్నేచర్ థాలి ఇన్ మోర్ ఇమర్సివ్ వే. ఫ్రమ్ ది మూమెంట్ యూ వాక్ ఇన్ యు ఆర్ వెల్కమ్ ది ట్రెడిషనల్ వే విత్ ఏ రిఫ్రెషింగ్ వెల్కమ్ డ్రింక్ అండ్ దెన్ బిగిన్స్ ఏ బ్యూటిఫుల్ క్యూరేటెడ్ డైనింగ్ జర్నీ. వెదర్ ఇట్స్ ది వీక్ డే భోజనం ఆర్ ది వీకెండ్ భోజనం, ఎవ్రీ డిష్ ఈస్ సర్వ్డ్ లైవ్ fresh and straight to your table, bringing you the warmth of home style tradition with restaurant perfection. Sri Krishna Vilas, 13215 Main Street, Frisco, Texas 75035. ee bhojanam vallu teesukochi meeku vadinche vidhanam anamata Sri Krishna Vilas. So indaka ప్రశ్న అడిగాను కదా, దిల్ ఈ సినిమాని తెలుగులో తొలిముద్దుగా నిర్మించారు. అందులో ప్రశాంత్ అండ్ దివ్యభారతి, దివ్యభారతి అంటే మాధురి దీక్షిత్ నటించినటువంటి ఆ పాత్రని హిందీ నుంచి తెలుగులో నిర్మించినప్పుడు దివ్యభారతి నటించారు. అఫ్ కోర్స్ దివ్యభారతి హిందీ నటి అని మీకు అందరికి తెలుసు, ఆవిడ తెలుగులో ఈ పాత్రని నటించారు. ఆ సినిమాలోనే అదే చివరి సినిమా ఆవిడకి, మధ్యలోనే చనిపోతే ఆ తర్వాత చనిపోయిన 6 తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది. ఎందుకంటే కొన్ని షూటింగ్ మిగిలినప్పుడు షూటింగ్ పార్ట్ ని రంభతో పూర్తి చేసేసి దాన్ని విడుదల చేశారు. అందులో నుంచి చివరి పాట నేను ఎలాగ మనకు కార్యక్రమం అవబోతుంది, చివరి 4 వచ్చేసాము కాబట్టి ఆ పాట నేను సైన్ ఆఫ్ చేయబోయే ముందు వినిపిస్తాను. కానీ చాలా చాలా థ్యాంక్స్ ఫోన్ చేసిన వాళ్ళకందరికీ, తర్వాత మాట్లాడిన వాళ్ళకి. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం ఎస్వి రంగారావు గారి గురించి. అలాగే వింటూనే ఉండండి రేడియో సరోబై. నేను మళ్ళీ మిమ్మల్ని వచ్చే ఆదివారం పలకరిస్తాను సాయంత్రం 7 నుంచి 9 వరకు. అంతవరకు వింటూనే ఉండండి రేడియో సరోబై, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే ఇక్బాల్. ఈ ఇక్బాల్తో ఈ రోజులు కాదు, ఆ రోజు ఇక్బాల్తో ఆ రోజుల్లో ఈ కార్యక్రమానికి ముగింపుగా ఈ పాటతో వాళ్ళకి మీ నుంచి సెలవు తీసుకుంటాను.

అదే తొలి ముద్దు సినిమా నుంచి, అదే దిల్ సినిమా కదా అంటే ఇందాక వినిపించినట్టే ఆ పాటకి ఇది సేమ్ పాట కాదు కానీ ఇది ఈ పాట.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్ల భా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
1: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
4: Anni pettukunnanga idigo mee nanna sugar gurinche tension malli perigithe ee doctor daggariki veltam kharchu okati.
5: Vikram, jian ki malli baaledu ontlo, ee saari enta kharchu avutundo ento?
6: Different journeys, okate question. Mee parents aina pillalaina meeraina, when you face an emergency, stay protected the right way with snr insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 4694649864 for international travel, medical, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి? రెడ్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యూఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada and best of all, it avoids complaints.
2: అదే 9 to 5 సేమ్ డెస్క్ సేమ్ రొటీన్ మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్ ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com ఇండియా బజార్ ఫ్రాంచైజీ యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై mypursu.com or write to support@mypursu.com.
5: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3
6: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్లిపోయినట్టు.
6: నీ కల నిజం అవబోతోంది.
5: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు

0: them at 817-829-8888. ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
0: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డో కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ write to support @mypursu.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3. తూర్పు దిశ పడమరని సరే ముగిసెనే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ANC is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my Pursu, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app, it's your genie in the cloud. Download the My Pursu app or visit mypursu.com or write to support@mypursu.com.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
5: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
5: హాయ్, నేను మీ తేజ సజ్జ.
6: టు లిసన్ టు రేడియో సురభి
5: 107.9 HD3.
4: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
5: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Ladies and gentlemen,

ఇంకా చెక్కు పెట్టేస్తూ బ్యాంకు చెక్కు లక్కు కొద్ది దగ్గర ఇంకా తప్పు లిఫ్ట్ వచ్చేరా.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Nallantu tella chira abbabbo arachakam.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM HD3 quality to meeku marinta chedu.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots. With VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
6: India ki teleport aithe enta baaguntundo.
7: What if India was just a tap away?
8: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
9: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
12: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
13: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
14: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
13: హాయ్, నేను మీ తేజ సజ్జ.
14: డు లిసన్ టు రేడియో సురభి
13: 107.9 HD3,
12: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
13: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలిల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: కొంగ చిట్టి కొంగ, కొంగు చాటు దొంగ, వల్లలేవి సిర్రినద్ద. కొంగ చిట్టి కొంగ, కొంగు చాటు దొంగ, వల్లలేవి సిర్రినద్ద. పచ్చి పాల వెన్న ఒలికించి కొంగి కన్నీ మయ్యసే పరిచిన్నద్ద.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3. కవింతలకి, కేరింతలకి, కేరాఫ్ అడ్రస్, రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
0: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
1: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
7: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
8: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
9: Kodi rupayal kosam mee aakhari prashna.
10: Ready?
9: Yes sir.
10: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
11: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
10: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
12: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
5: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3,
6: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అల్లు బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: డూ లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Here I am.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, life moments.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ నాట్ జస్ట్ ఎన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com. America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gelna nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. GP

0: mix.com or call Nanda G3 at 919-491-4514. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
1: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India chelipothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Cup. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ప్రవీణ్ తలకి కేరిన్ తలకి కేరా ఫైడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్
7: గుర్తుకొస్తున్నాయి,
1: లైక్ లవ్ Life moments.
6: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
6: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షేలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
6: America vachna నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
2: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హై, అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/MM Kiravani Show.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
10: Yes sir.
9: Rajiv's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
10: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
9: You're absolutely right. Rajiv's Kitchen lo mana favorite chat items along with the tali sir all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
11: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీపీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ ఆర్టిటీ ఈ దోశ మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్బెల్ బా చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
7: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A to B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

0: నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో శ్రోతి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: హలో డాలస్, వి ఆర్ ది అండిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్,
7: గుర్తుకొస్తున్నాయి.
6: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ,

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. అదే 9 to 5, same desk, same routine. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్,
7: గుర్తుకొస్తున్నాయి.
6: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: ఎస్ సార్.
9: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
12: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 @919-491-4514.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills.
6: We got flow, we got style. Making move with a smile.
7: Everybody step aside, DFW morning aside.
8: గట్టిగా అరుద్దాం నాకు కూడా ఉంది కాకపోతే ఇంకేం ఇంకొంచెం గట్టిగా అరిస్తే ఉన్న ఎనర్జీ నాకు సరిపోదేమో అని అనిపిస్తుంది అనమాట. దేవ్ ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఏం ఫ్రైడే రాలేదండి, ఏంటి విషయాలు ఏంటి, సడన్ గా నువ్వు ఓ రోజు వస్తావు రోజు రావు అని చెప్పి తిట్టుకున్నా నాకు అర్థమవుతుంది. But seriously, there is a serious flu season that is happening in Hyderabad. I'm not even kidding. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికి కొంతమందికి రెండు రోజులు మూడు రోజులు ఉండి తగ్గిపోయి మళ్ళీ నాలుగు ఐదు రోజుల తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అనమాట. సో దట్స్ హ్యాపెనింగ్. సో వీటన్నిటి మధ్యలో అవసరమైన కొబ్బరి బొండాలు తాగి కావాల్సిన అన్ని ఫ్రూట్స్ తిని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెంపరేచర్ కంట్రోల్ లో తెచ్చుకుని ఎస్ మండే మార్నింగ్ బ్లూస్ కాదు గ్రీన్స్ కాదు బ్లాక్స్ కాదు అన్ని అన్ని ఫుల్ టు ఫుల్ ఒక ఎనర్జీతో ముందు తీసుకొచ్చేద్దాం చెప్పి ఫిక్స్ అయిపోయి అనమాట. అది సంగతి. సో ఈరోజు మాట్లాడాల్సినవి ఇన్ఫాక్ట్ పోట్లాడాల్సినవి కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే కొన్ని విషయాలు తెలిసాయి నాకు. సో వాటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. సో అవేంటి అనేది అప్పుడే కాకుండా పొద్దు పొద్దునే గొడవలు మనకి ఎంతైనా మిత భాషలం వీలంత వరకు గొడవలు లేకుండా వెళ్ళిపోదాం అనుకుంటాం తెలుగు వాళ్ళం. సో మంచి కాఫీ తాగి ప్రశాంతంగా జాగింగ్ చేసుకుని లేదా ఆ కీస్ ఎక్కడ పెట్టానో గుర్తు చేసుకుని పిల్లలకు కావాల్సిన బాక్స్లన్నీ ప్యాక్ చేసి మీ ల్యాప్టాప్లు కూడా బ్యాగ్లో పెట్టి మళ్ళీ మర్చిపోయిన వాటర్ బాటిల్ మళ్ళీ నింపుకుని మళ్ళీ ఇంకోసారి పెట్టి ఇలా ఆఫీస్లో మీరు బయలుదేరడానికి ఫిక్స్ అవుతూ ఉండండి. ఈ గ్యాప్లో నేను ఏం చేస్తానంటే ఓ మంచి పాటతో స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ మోటివేషన్ ఇవ్వడానికి హీరో ఇంట్రొడక్షన్ సాంగ్స్ అయితే బాగుంటుంది అని అన్నాడు. హీరో ఇంట్రొడక్షన్ సాంగ్స్ ఒక 8:00 ఆ టైంకి స్టార్ట్ చేద్దాం కానీ ఓ మంచి బ్యూటిఫుల్ మెలడీతో స్టార్ట్ చేద్దాం అండి ఈ రోజు అని చెప్పా. ఎవరికి? నేను నా అంతరాత్మ. అది సంగతి. సో కమింగ్ అప్, చుట్టూ చుట్టి వచ్చావా? ఎస్, నా గురించే ఇప్పుడు పాటేస్తారు. కమింగ్ అప్ నరసింహ నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు అండ్ హరిణి గారి వాయిస్ లో వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే హాఫ్ అంటిల్ ఐ బికేమ్ హాఫ్ ఆఫ్ మై లైఫ్ ఆల్మోస్ట్ అయ్యేంత వరకు ఎంత హాఫ్ ఆఫ్ మై లైఫ్ అంటున్నాను ఏంటి సరే ఉన్న 20 వచ్చేంత వరకు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అని నాకు తెలియదు. అది దట్స్ మై స్టేట్ ఆఫ్ సినిమా నాలెడ్జ్ అప్పుడు. అది ఇప్పుడు మంచి పాట వస్తుంది, దాని తర్వాత ఇంకో బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ మెలడీ వస్తుంది, ఆ తర్వాత బోల్డ్ కబుర్లు ఉన్నాయి మనం మాట్లాడదాం. అండ్ మీ కాలింగ్ నెంబర్స్ కూడా రెడీగా పెట్టుకోండి 9726361966. మార్నింగ్ సాంగ్ రిక్వెస్ట్ ఉన్నా సరే మొహమాట పడుకోండి అడిగడానికి.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
4: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నట్టుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

one of the beautiful, beautiful, beautiful, beautiful songs vinnam from the movie Pandan Kodi. మార్నింగ్ మార్నింగ్ ఈ పాట ప్లే చేయడానికి ఒక రీజన్ ఉంది. అది ఏంటి అని అంటే, నేను యాక్చువల్లీ ఇంతకు ముందు మన షో పేరు ఒకటి ఉండేది కదా, ఆ షో పేరు నుంచి ఈ షో పేరుకి మారిన తర్వాత ఆ ఫస్ట్ డే డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైపు షో చేసినప్పుడు నన్ను షోలో వచ్చి ఎంకరేజ్ చేసింది ఎవరు అని అంటే, ఆబ్వియస్లీ రఘు కుంచే గారు. సో రఘు కుంచే గారిని మార్నింగ్ మార్నింగ్ ఒకసారిగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ పాట తలుచుకోవచ్చు అని ఒకసారిగా ఆయన గుర్తు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ పాట ప్లే చేశాను అనమాట. పందెం కోడి సినిమాలో ఈ పాట చాలా చాలా బాగుంటుంది. అండ్ పొద్దున్న సరదాగా క్వశ్చన్ అడుగుతా, ఈ సినిమాలో హీరోయిన్ ఒక హీరోయిన్ ఎవరైతే హీరోయిన్ క్యారెక్టర్ ప్లే చేశారో, అసలు నార్మల్ క్యారెక్టర్ కదా, అసలు ఒక శివంగి టైప్ క్యారెక్టర్ అనమాట. సో ఒక సినిమాలో ఫుల్ అంటే ఫస్ట్ డే ఫస్ట్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే పొరపాటున ప్రొజెక్ట్ రాగిపోతే రే ఆపుతావా రమ్మంటావా అని చెప్పి గొడవ పడి ఒక రేంజ్ లో గొడవ పడేసే క్యాండిడేట్ అనమాట. ఎందుకంటే హీరోయిన్ పేరు ఏంటో మీకు అని గుర్తుందా? సరదా గెస్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మంచి పాట వేస్తున్నా. ఈ గ్యాప్ లోపల 9 7 6 3 6 1 9 6 6 కి ఈజ్ మై కాలింగ్ నంబర్. ఎవరైనా గెస్ చేస్తారేమో చూద్దాం. ఓకే, ఆ హీరోయిన్ ఎవరో గెస్ చేయడానికి ఇంకొక హింట్ ఇస్తా. ఓకే, దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఐకానిక్ సాంగ్. అండ్ లిటరలీ ఈ పాట కోసం అప్పట్లోనే చాలా ఒక రేంజ్ లో ఖర్చు పెట్టారంట, జస్ట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మెలడీ. బట్ ఇట్ ఈస్ ఇన్వెస్టెడ్ లైక్ ఎనీథింగ్. సో ఈ పాటలో కూడా తన హీరోయిన్, ట్రై టు గెస్ ద సాంగ్, ట్రై టు గెస్ ద హీరోయిన్ నేమ్. 9 7 6 3 6 1 9 6 6 ఇస్ మై కాలింగ్ నంబర్. మండే మార్నింగ్ సరదాగా ఆటలాడుకుందాం.

0: సమ్మర్ వచ్చింది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది. అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు, అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని అనుకుంటారు కదా, అది చిన్నప్పుడు మాట. కానీ 16 నుంచి 22 ఏజ్ లో ఉన్న వాళ్ళకి సమ్మర్ వచ్చిందనంటే వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ దేర్ మైండ్ ఆర్ వాట్ విల్ రన్ ఇన్ దేర్ మైండ్స్. సో ఏ ప్లేస్ కి వెళ్ళాలి, ఎక్కడ పార్ట్ టైం జాయిన్ అవ్వాలి, ఎక్కడ జాబ్స్ పట్టాలి, ఎక్కడ ఐదర్ రెస్టారెంట్స్ ఆ లేకపోతే ఎంటర్టైన్మెంట్ బిజినెస్ ఏదో ఒక చోట ఇఫ్ ఐ కెన్ జాయిన్ సమ్వేర్, కాస్త పైసలు వస్తే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది అన్న జోన్ లో ఆలోచిస్తారు. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ సమ్మర్. అంటే ఆల్మోస్ట్ జూన్ అయిపోయింది, జూలై కూడా ఎంటర్ అయిపోయింది. సో ఇప్పుడు 16-22 ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి చాలా మందికి అసలు ఎక్కడైనా అప్లై చేద్దాం అంటే వర్క్స్ జాబ్స్ అని తీసుగా దొరకట్లేదు అంట. జస్ట్ రీసెంట్ గా డాలస్ లో జరిగిన ఒక చిన్న స్టడీలో, ఇన్ఫాక్ట్ నార్త్ టెక్సస్ లో, ఇన్ఫాక్ట్ జరిగిన నార్త్ టెక్సస్ లో చిన్న స్టడీలో తేలింది. సో మెకానికల్ ఇంజనీర్ చదువుతున్న ఒక అబ్బాయి, నేను ఇప్పుడు పార్ట్ టైం ఎక్కడైనా జాయిన్ చేద్దాం అనుకున్నా కూడా, ఎక్కడైనా జాబ్ పడదాం అనుకున్నా కూడా అవ్వట్లేదు, నాతో పాటు నా పియర్స్ కి కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి చెప్పాడు అనమాట. అది సంగతి. సో పక్కనేమో ఉన్న జాబు వదిలేస్తే టెన్షన్ ఎట్లా ఉంటాయా అని చెప్పి అర్థం కాని పొజిషన్ లో కొంతమంది ఉన్నప్పుడు, అండ్ ఈ సమ్మర్ టైంలో యూనో జాబ్ కావాలరా బాబు అని వెయిట్ చేసే స్టూడెంట్స్ కి ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ టఫ్ టైం. సో నాకు తెలిసి ఇప్పుడు డ్రైవ్ చేస్తున్న వాళ్ళు, ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళు, మీరు అందరూ జాబ్ మార్కెట్ ని పార్టీకి కొంచెం ఒక రేంజ్ అనాలిసిస్ చేసే ఉంటారు, అండ్ ఇప్పుడు రైట్ టైమో కాదో కూడా మీరు ఒక ఒక అవగాహనకి వచ్చేసే ఉంటుంటారు. లెట్ మీ నో యువర్ థాట్స్. 972-636-1966 కి కాల్ చేయండి. అంటే నిజంగానే ఇప్పుడున్న టైంలో ఒక ఒక చోట అప్లై చేసి జాయిన్ అవడం అనేది అంత ఈజీనా, లేదా ఈ టైంలో నిజంగానే కొంచెం మానిటరీ ఇన్కమ్ కానీ లేకపోతే ఇట్లా సెటిల్ చేసుకోవడానికి కానీ లేకపోతే కొంచెం ఎక్కడైనా వేరే హ్యాక్ అయినా ఫైండ్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? లెట్ మీ నో యువర్ థాట్స్. 972-636-1966 ఈజ్ మై కాలింగ్ నెంబర్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, యాక్చువల్లీ ఈ సమ్మర్ కొంచెం ఒక టఫ్ టైమే తీసుకొచ్చింది, ఎందుకంటే టీనేజ్ లో ఉన్న వాళ్ళకి 16 ఎస్పెషల్లీ 22 వరకు కూడా ఈ నార్త్ టెక్సస్ లో ఇప్పుడు ఎవరైనా జాబ్స్ అప్లై చేద్దామని అంటే అంత ఈజీగా దొరకట్లేదు జాబ్లు. మార్కెట్ సిచ్యువేషన్ వల్ల కానీ, ఈవెన్ రెస్టారెంట్స్ లో కానీ లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ బిజినెస్ లో కానీ ఎక్కడైనా కానీ అంత ఈజీగా దొరకట్లేదు అంట. సో యూనో చాలా మటుకు స్టూడెంట్స్ హూ వాంట్ టు యూనో ఎర్న్ సంథింగ్ వైల్ ద స్టడింగ్ ఆల్సో ఇట్లా ప్లాన్ చేసుకుందామని అనుకున్న వాళ్ళకి కూడా ఇట్స్ హ్యావింగ్ ఎ టఫ్ టైం, దే ఆర్ హ్యావింగ్ ఎ టఫ్ టైం. సో ఇలాంటి టైంలో చాకచక్యంగా ఇలా వెళ్తే బాగుంటుంది అబ్బాయి అని చెప్పి ఆల్రెడీ డాలస్ ని ఒక 20 ఏళ్లుగా దున్నేసి ఆడేసి ఊపేసి ఒక రేంజ్ లో ఎనర్జీని తెచ్చుకుని అండ్ స్టిల్ కంటిన్యూ చేస్తున్న వెటరన్స్ అండ్ మన యంగ్ లాడ్స్ కి ఏం చెప్తారో చెప్పండి. ఓకే, ఇప్పుడే కాల్ వచ్చేస్తుంది, లెట్స్ సీ. హలో సురభి. మార్నింగ్ అండి.
1: మార్నింగ్ సార్.
0: చెప్పండి సార్.
1: ఏం చెప్పంటారు, చెప్పండి. జిమ్ లోకి వెళ్ళాలి, ఆ బాధను తట్టుకోలేక ఒకసారి మీతో మాట్లాడి కొంచెం ఆనందాన్ని అనుభవించిన తర్వాత జిమ్ లోకి వెళ్తామండి.
0: నేను ఒక సామెత ఉందండి, ఇల్లు కాలి ఒకళ్ళు కంగారు పడుతుంటే చుట్ట కాలి ఒకళ్ళు కంగారు పడ్డారంట. నేను ఇప్పుడే చెప్తాను, నార్త్ టెక్సస్ లో పాపం టీనేజ్ పిల్లలకి జాబ్ దొరకట్లేదు, ఎట్లా మేనేజ్ చేద్దాం అంటే మీరు దాని గురించి ఏదో చెప్తారు అనుకున్నా. మీరు జిమ్ కి వెళ్తున్నారని ఫోన్ చేస్తే చెప్పండి మీ బాధ. థ్యాంక్ యూ
1: చెప్పండి.
0: చెప్పండి చెప్పండి.
1: అంటే ఇప్పుడు మొత్తం మారిపోయింది సార్, ఇంకా ముందు మాకు లేదు. ఏఐ అనేది డెఫినెట్ గా ల్యాండ్స్కేప్ మార్చిందని చెప్పాలి, కానీ అది ఎట్లా, దానికి ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరుగుతుందని ఇంకా ఎవరికి ఐడియా లేదు. కాబట్టి అందరూ ట్రాన్సిషన్ స్టేజ్ లో ఏం జరుగుతుందో అన్నట్టుగా చూస్తూ ఉన్నారు అన్నమాట. అట్లా పూర్తిగా ఏఐని ఎంప్లాయ్ చేసుకోవడానికి, అంటే అది పూర్తిగా ప్రొడక్షన్ గ్రేడ్ ఎంప్లాయ్మెంట్ డిప్లాయ్మెంట్ లు కంప్లీట్ గా ఏఐతో చేయడం అనేది ఇంకా తెలీదు, ఇంకా జరగట్లేదు. దాన్ని ఎట్లా బెస్ట్.
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి. రేడియో సురభి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. స్టేషన్ ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
2: లైక్ లవ్ life moments.
4: And ippudu ee anubhutulanni oka chota cherthe
2: how can we miss that experience?
6: MM Keeravani live in concert.
2: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
4: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
2: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

అది. సో ఈరోజు ఎందుకో మార్నింగ్ మార్నింగ్ రవి కొంచెం గారిని ఎక్కువే తెలుసుకుంటున్నాను షోలో. దే ధనాధన వినాశతో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. సో ఇందాక యాడ్స్పేస్ వస్తున్నప్పుడు కాల్ కట్టింది. సో వచ్చిన తర్వాత ఆయన కాలర్ మాట్లాడుతూనే ఉన్నారు. ఈ గ్యాప్ లో పాటలు ప్లే చేసి మన కాంటెక్స్ కి తగ్గట్టు తీసుకొద్దాం అనుకున్నా. పొద్దుపొద్దున రెండు పాటలు విన్నప్పుడు మీకు ఆఫీసులు లైట్ గా మందుతో ఉంటుంది, రే ఎందుకు ఆఫీస్కి వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు మొదలెట్టచ్చా ఇలాంటి గొడవలన్నీ అని మీకు అనిపించవచ్చు. సో పాయింట్ ఏంటంటే దిస్ సమ్మర్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ సమ్మర్. అది ద ఫైనల్ డేస్ ఆఫ్ సమ్మర్ లాంటి సినిమా లాగా హీరో ఎంత బాధపడ్డాడో ఇప్పుడు ఆల్మోస్ట్ 16 to 22 ఏజ్ లో ఉన్న పిల్లలు కూడా అంతే బాధపడుతున్నారు. బికాస్ వాళ్ళకి కావాల్సిన జాబ్స్ ఏవైనా ఎంట్రీ లెవెల్ ఇంటర్న్స్ గానీ ఎక్కడైనా రెస్టారెంట్ లో జాయిన్ అవ్వడం కానీ ఇట్లాంటి ప్లేస్ లో మార్కెట్ అంత ఓపెన్ గా ఆహ్వానించేలాగా లేదంట. నో ఇన్విటేషన్ కార్డ్స్ ఆర్ గివెన్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ లో అయితే. ఇందాక ఆయన పేరు భరత్నా, ఎస్ ఆయన ఆయన ఫోన్ చేసి ఆయన ఏమన్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరకు అనుకోండి ఒక ఇంటర్నెట్ లో తీసుకొచ్చి ఏదో ఒక టూల్ వాడి చేతి చేపించి అది హై లెవెల్ ప్రోడక్ట్ లో వాడినా వాడకపోయినా సరే అట్లీస్ట్ వాడికి ఏదో నేర్పించడానికో లేకపోతే వాడు నేర్పించడానికో వాడికి జీతం ఇస్తూ నాలుగు పనులు చేయించడానికి ఏదో చేసేట వాళ్ళం. కానీ ఇప్పుడు అట్లాంటి ఎంట్రీ లెవెల్ టూల్స్ ఏవైతే ఉన్నాయవన్నీ ఏ చేసేస్తుంది. ఇప్పుడు ఏ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మనం కొన్ని తీసుకోవడం ఎందుకు అన్న జోన్ లో ఉన్నాం కదా. సో చాలా మటుకు కాస్ట్ కటింగ్ ఆర్ ఎంప్లాయీస్ రీప్లేస్మెంట్ అని ఆలోచిస్తున్న కంపెనీ ఆలోచిస్తున్న ఈ టైంలో దట్టు యూనో

చేద్దామన్నా సమ్మర్ లో హాలిడే జాబ్స్ పట్టుకుందాం అనుకున్నా సరే దొరకకపోతే ఇట్ ఈస్ ద ఫేజ్ అని మాత్రమే చెప్తాను అది సంగతి. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే ఇట్లాంటి ఫేజ్ లో ఉన్నప్పుడు వి ఆల్వేస్ క్వశ్చన్ అవర్సెల్వ్స్, అరే ఐ యామ్ నాట్ వర్త్ ఇట్, వై ఐ యామ్ నాట్ గెటింగ్ జాబ్స్, మేబీ నా దగ్గర అంత మ్యాటర్ లేదా అందువల్ల రావట్లేదా అని. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా, మ్యాటర్ ఏంటంటే చాలా సార్లు లైఫ్ లో మనకి జాబ్ రాకుండా ఉండడానికి కారణం మనం కూడా కాము కొన్నిసార్లు. ఓకే, దేర్ విల్ బి సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో థెరపిస్ట్ ఎప్పుడు చెప్పాలి అంటే సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ యూ, సమ్ టైమ్స్ ఇట్స్ ఆల్సో యూ, బట్ దిస్ టైమ్ ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ యూ అది సంగతి. సో ఇప్పుడైతే మాత్రం ఒక మంచి పాట కమింగ్ అప్, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి మీరు కూడా కనుక్కుంటూ ఉండండి, నేను కూడా కనుక్కుంటూ ఉంటా. సారీగా మేనేద్దాం, పాదనిస పలికేద్దాం.

బాయ్స్ మూవీ నుంచి మంచి పాట విన్నాం. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ విన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. నిన్న సండే ఎవరైనా కొంచెం మధ్యాహ్నం బయటకు వెళ్ళుంటే లైట్ గా వర్షాన్ని లైట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు నా ఫీలింగ్. అండ్ దానికి ఫీఫాకి ఉన్న లింక్ ఏంటో కాసేపట్లో మాట్లాడతా, బట్ బిఫోర్ దాట్ ఇప్పుడున్న టెంపరేచర్ గురించి మాట్లాడదాం. 77 ఫారెన్హైట్ చూపిస్తుంది అండ్ మెల్లగా 85, 93, 96, 91, 82, 77, 75 అది పొజిషన్ ప్రస్తుతానికి. సో రేపు మళ్ళీ దెర్ ఇస్ అ స్లైట్ ప్రెడిక్షన్ ఆఫ్ రెయిన్ దట్ ఈస్ దేర్. సో కొంచెం లైట్ రెయిన్ అయితే చూపిస్తుంది, బట్ ఎక్సెసివ్ హీట్ కూడా ఉండబోతుంది అనేది కూడా ప్రెడిక్షన్, అది సంగతి. సో ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఏముంది, ఎక్సెసివ్ హీట్ ఉంది, కానీ ఈ రోజుకి రేపటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే వర్షపాత డిఫరెన్స్ అనమాట, అది సంగతి. సో

0: అది సంగతి. కాసేపట్లో యాడ్స్ మనల్ని పలకరిస్తాయి, బట్ మీన్ వైల్ ఎవరైనా కొంచెం మార్నింగ్ వాక్ చేస్తున్నా లేదా ఆఫీస్ కి బయలుదేరుతున్నా అండ్ ఎక్కడికి వెళ్ళదు, స్టే ట్యూన్డ్ రేడియో సర్వి వింటూనే ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ సౌండ్స్ లైక్ హోమ్. అర్థమైందా? సో భారతీయ నుంచి మంచి పాట విన్నారు అండ్ ఈ పాట అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఆ పాట స్టార్టింగ్ లో అన్న పదాలు ఏంటో ఇప్పటికీ నాకు తెలియదు, అది ఏ భాష కూడా తెలీదు, కనుక్కోవడం ట్రై చేస్తున్నాను. సో కాసేపట్లో ట్రాఫిక్ అప్డేట్ కూడా ఐ విల్ షేర్ విత్ యు గైస్. సో ఎక్కడ గెలదు, స్టే ట్యూన్, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ DFW మార్నింగ్ వైబ్స్ వింటున్నారు. ఇట్ సౌండ్స్ లైక్ హోమ్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియ సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: Yes, we are back. Dedanadana Vinash to DFW Morning Vibes in Haroni on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunar. So, prasutaniki traffic Monday morning. ముందుకు వెళ్ళిపోదామని మీరు అనుకుంటారు, ఏం వెళ్తా అప్పుడే ఆఫీస్ కి, సరదాగా ఆగచ్చు కదా అని అంటుందా, లేదా లేదమ్మా వెళ్ళు ఇంతసేపు ఉంటావు ఇంట్లో అని అంటుందా అనేది మాత్రం ఒకసారి లుక్ చేయాలి. సో ఇన్ఫాక్ట్ ఎవరైనా సరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అలా దిగి అలా సరదాగా లాస్ కొలినాస్ మీదుగా ఇంటర్స్టేట్ 635 టీ ఎక్స్ప్రెస్ వైపు వెళ్తుంటే కనుక మేబీ అక్కడక్కడ అడపాదడప ఒక చిన్న క్రాష్ అయితే దారిలో కనిపిస్తుంది. దానివల్ల ఒక స్లో డౌన్ అయితే లైట్ గా చూపిస్తుంది. అది తప్పితే ఫార్మర్స్ బ్రాంచ్ వైపు ఒక క్లోజర్ ఉంది, అది కాకుండా ఫారెస్ట్ మెడో లేక్ హైలైన్స్ వైపు క్లోజర్స్ ఉన్నాయి జాచా జంక్షన్ వైపు. సో దీస్ ఆర్ ఏరియాస్ దట్ యూ నీడ్ టు టేక్ వే. నార్త్ టోల్ వే అయితే మీరు పెద్దగా బాధపడి కంగారు పడుతున్నది మీరు, ఎవ్రీథింగ్ ఇస్ స్మూత్ అండ్ బ్యూటిఫుల్. అండ్ అలా ముందుకు వచ్చేసి అలా సిటీలోకి కాస్త తొంగి చూస్తే ప్రస్తుతానికి మాత్రం ఇంటర్ స్టేట్ 35 ఈస్ట్ 6th ఫ్లోర్ మ్యూజియం అట్ డీలీ ప్లాజా సైడ్ నుంచి ఇండియన్ టవర్ మీదుగా వస్తుంటే కనుక స్ట్రెచ్ అంతా మండే బై ఆఫీస్ వెళ్తాం మామూలుగా ఉండదు, అది పంచి కొడతాం, సాలరీలు తీసుకుంటాం మన జోన్ లో ఉందనమాట. సో అటు పక్క నుంచి ఆర్ట్స్ డిస్ట్రిక్ట్ మీదుగా ఎన్ హాల్ స్ట్రీట్ వైపు వెళ్తుంటే కనుక యూ మైట్ ఫైండ్ సమ్ స్లో మూవింగ్ ట్రాఫిక్ దేర్ ఆల్సో. అండ్ ఎస్పెషలీ లేక్లిఫ్ పార్క్ మీదుగా ఇంటర్స్టేట్ 35 హెచ్ఓవీ లేన్ ఎస్పెషల్లీ అక్కడ కొంచెం స్లో డౌన్ కనిపిస్తుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ చోట ఎక్కడుంది దట్ యు నీడ్ టు వెయిట్ అని అంటే, ఎస్, 45 రూట్ లో కొంచెం బిగ్ డాడీ కన్వీనియన్స్ స్టోర్ వైపు కొంచెం లైట్ గా చూపిస్తుంది. అది సంగతి ప్రస్తుతానికైతే దీస్ ఆర్ ది ఏరియాస్ దట్ యు మైట్ నీడ్ టు వెయిట్. అండ్ ఫోర్ట్ వర్త్ ప్రజలారా, ప్రశాంతంగా ఉన్నారా, హాయిగా ఉన్నారా? ఎస్, మీకు పెద్ద కష్టాలు ఉండవండి. మహా అయితే సిటీ జంక్షన్ లో రెండు చోట్ల ట్రాఫిక్ ఉంటుంది, మిగతా ఏమంతా హాయిగా ప్రశాంతంగా తిరగచ్చు. మీకేం తెలుసు అన్నయ్య మా ఫోర్ట్ వర్త్ వాళ్ళ కష్టాలు అంటారా? చెప్పండి ఏమున్నాయి చెప్పండి. 9726361966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station. ఈ రోజు ఎక్సెసివ్ హీట్ అంట కదా, ఎక్సెసివ్ హీట్ లో ఏం చేయాలి, ఆ హీట్ ని చల్లార్చుకోవాలంటే వెన్నెలు కావాలి, వెన్నెలు కావాలంటే ఏం చేయాలి, ఏదో సెట్ చేసి ఉంటావు చెప్పు, క్లియర్ చేస్తాను.

బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ పాట విన్నాం. ఇది ఏ మూవీలో ఉందో మీరే గెస్ట్ చేయొచ్చు. 9726361966 ఇస్ మై కాల్ ఇన్ నంబర్. ఓకే, అదే నీవు అదే నేను. సో ఈ టైంలో మూర్తి గారు చెప్పిన ఒక మంచి మాట చెప్తాం కదా, అబ్బా వచ్చేసాడు రా బాబు, మూర్తి గారు చెప్పిన మంచి మాట అని చెప్పి. సో చాలా మంది తిన్న వెంటనే, ఎస్పెషల్ చిన్నప్పుడు అమ్మమ్మ మా అమ్మ కూడా చెప్పారు, అరే తిన్న వెంటనే కూర్చుంటామంటారా, నడు నడు నడు నడు నడు నడు నడు, వై నడు, ఎందుకు నడు, ఎప్పుడైనా చెప్పారా? కానీ మా మూర్తిగా చెప్పారు. ఏమన్నారంటే, ఇప్పుడు జనరల్లీ మనం తిన్న తర్వాత వాట్ ఎవర్ షుగర్ స్పైక్ ఏదైతే ఉందో ఆ షుగర్ స్పైక్ అనేది చాలా యూనో ఒక అది తిన్న తర్వాత ఒక 1-2 hours వరకు అట్లా మెల్లగా స్పైక్ అవుతుంటుందంట. ఓకే, సో బట్ వేర్ యాజ్ ఆ తిన్న తర్వాత ఒకవేళ మనం నడిస్తే, కొన్నిసార్లు డాక్టర్స్ కొన్నిసార్లు 3-5 minutes కూడా సరిపోతుంది అంటారు, అదే కనుక ఒక మనం 15 minutes నడవగలిగితే వాట్ ఎవర్ ఈ షుగర్ స్పైక్ ఏదైతే ఉందో ఆ షుగర్ స్పైక్ మళ్లీ మన బాడీలోకి వాడటం జరుగుతుందంట, అండ్ ఆ స్పైక్ కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందంట. అది సో తిన్న వెంటనే షుగర్ ఒకసారి సప్మన్ లేస్తోంది లేస్తోంది లేస్తోంది లేస్తుంది లేస్తుంది అని అంటే అదేదో వెంటనే మనం బాహుబలిలో ప్రభాస్ ఈ కొండ నుంచి ఆ కొండ దూకినంత ఎక్సర్సైజ్ కూడా చేయక్కర్లా, జస్ట్ నడిస్తే చాలు చాలు. యాజ్ సింపుల్ యాజ్ దట్ మనం చుట్టుపక్కల ఇంటి పక్క ఇంట్లో అలా ఏదో పాల ప్యాకెట్ తీసుకురాడనుకో, ఒక పెరుగు ప్యాకెట్ తీసుకురాడనుకో, అట్లా వెళ్ళొచ్చు అనమాట. నేను డాలస్ లో ఉన్నాను, అవి ఇండియాలో లేను, పాల ప్యాకెట్ తీసుకురాడానికి పెరుగు ప్యాకెట్ తీసుకురాడానికి అంటారా, అవన్నీ కొండని కూడా మనం కార్లు వెళ్తాం కదా. సారీ మర్చిపోయినండి, సారీ సారీ సారీ. ఇక్కడ కిరాణా షాపులు లాంటి వారు ఉన్నాయా, పోనీ అక్కడ దగ్గర వెళ్ళండి. బట్ వెళ్ళినప్పుడు మాత్రం హెడ్ ఫోన్స్ లో రేడియో సురభి పక్కా వినండి, ఎందుకంటే ఇట్ సౌండ్స్ లైక్ హోమ్. ఓకేనా? అండ్ ఇప్పుడైతే మాత్రం మంచి పాట కమింగ్ అప్ ఫర్ యూ. కిరాణా కొట్టు అండి, కిరాణా కొట్టు. బా ఒకసారి ఎక్కడ తీసుకెళ్ళావు ఆ పద్దులు, ఆ మొత్తం ఆ లిస్ట్ అంతా క్లియర్ చేస్తే కానీ కొత్తసారి క్లీన్ అని కదా నేను. సో తెలుసండి మీరేంటే నాకు ఇష్టం అని, సారీ నేనంటే మీకు ఇష్టం అని. ఏంటి అది? పాట చెప్తున్నానండి, పాట. అందరూ సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండనివ్వండి. అండ్ రెండు పాటలు వస్తాయి బ్యాక్ టు బ్యాక్, రాగార్జున గారి స్పెషల్ కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్వే 107.9 HD3 డాలస్, నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు.

0: Boom! ఎస్, నాకు తెలుసు సగానికి సగం మంది ఇప్పుడు వింటున్న వాళ్ళు ఇన్ దేర్ ప్రైమ్ టైమ్ వాట్ ఈస్ ద వే టు ఆస్క్ ఫర్ ఎ డేట్, వాట్ ఈస్ ద వే టు యాక్చువల్లీ టేక్ సమ్మన్ అవుట్ అని అంటే ఈ పాట చూపించి ఇలా నాగార్జున లాగా ఎప్పుడైనా సరే నా కోసం ఒక్క పాట అయినా పాడావా, నా కోసం ఒక్కసారైనా సరే హలుగురు ప్రేమ కోసమే రా జీవితం అని అన్నావా అమలు వెంట పడినట్టు అని చాలా మంది అడుగుంటారు అని ఎక్కడో చిన్న ఫీలింగ్ అనమాట. అవన్నీ అయితే ఓకే, అవ్వకపోయినా కూడా అయిన తర్వాత అయినా సరే ఏదో మన డాలస్ లో ఒకసారిగా మంచు కురిసినప్పుడు బలవంతంగా రీల్స్ చేయించినట్టు అలా ఏదో ఒక రోజు అయితే ఆ సరదాను మాత్రం మొత్తం తీర్చుకునే ఉంటారు అన్న ఫీలింగ్ అయితే నాకైతే ఉంది. అది సంగతి. ఇప్పుడైతే కాసేపట్లో ఇప్పుడు ఒక టాపిక్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నా. ఆ టాపిక్ నాకు ఎంత పెక్యులర్ అండ్ ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే నేను ఒక సర్వే చదువుతున్న సేపు నేను అసలు కరెక్టే కదా అని అనుకున్నా అనమాట. అదేంటంటే మన ఇండియన్స్ స్పెండింగ్ హ్యాబిట్స్ గురించి. ఎస్, అంటే పొద్దు లేచిన దగ్గర నుంచి ఆ 50-30-20 రూలు లేకపోతే ఈ రూల్ ఆ రూల్ అని చెప్పి ఒక్కళ్ళు ఒక రకంగా చెప్తూ ఉంటారు. బట్ నిజంగా యాక్చువల్లీ కొనాలనుకున్నప్పుడు వాట్ యాక్చువల్లీ రన్స్ బిహైండ్ అవర్ బ్రెయిన్స్, వాట్ మేక్ అస్ బై సంథింగ్ అండ్ వై వీ బై సంథింగ్, ఇస్ ఇట్ ఫర్ అస్ ఆర్ ఇస్ ఇట్ ఫర్ సమ్వన్ ఎల్స్ ఆర్ ఇస్ ఇట్ ఫర్ వాట్ రీజన్స్ అని చెప్పి ఒక ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ ఇందాక చదివా అనమాట. అండ్ ఐ ఫౌండ్ ఇట్ రియలీ నైస్. సో ఇప్పుడు ఇండియాలో కూడా ఐ థింక్ మీకు కూడా మంచి సేల్స్ సీజన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చాలా ఎక్సైటింగ్ వెళ్ళిపోయి కొనేయాలి అనుకుంటూ ఉంటారు. ఏది సేల్లో వస్తుంది ఏది రావట్లేదు అని చెప్పి కొంతమంది వెయిట్ చేసుకుంటారు. ఇంకొంతమంది అసలు సేల్తో సంబంధం లేదా, క్వాలిటీ ఇంపార్టెంట్, ఓకే క్వాలిటీ ఇంపార్టెంట్, అలాంటిది ఎప్పుడున్నా సరే వెయిట్ చేసి కొనొచ్చు అని అనుకుంటారు. ఇంకొంతమంది ఫ్రూగల్ గా ఉండాలనుకుంటారు, ఇంకొంతమంది సేవింగ్స్ చేయాలనుకుంటారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన థాట్ ఆలోచన ధోరణిలో ఉంటారు కదా. సో అలాంటి ఒక స్పెండింగ్ హ్యాబిట్స్ గురించి అండ్ దాని అనుకున్న మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుతాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్కువసేపు కూడా కాదు, జస్ట్ యాడ్స్ వచ్చి మనం పలకరించే లోపల ఆ క్వశ్చన్స్ తో నేను రెడీగా ఉంటా. మనం సరదాగా డిస్కస్ చేద్దాం మండే. మేనేజర్నే కాదు ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. Okay, here goes.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
1: Like memories,
4: gurtukostunnai.
1: Like love, life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
1: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
1: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
1: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
1: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
9: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
10: నీ కల నిజం అవబోతోంది.
9: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
10: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్

0: office or call them at 817-829-8888.
1: అక్కడికే వచ్చేస్తున్న దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. నాకు డబ్బులు ఇన్ఫాక్ట్ కొనడం లేకపోతే ఒక వస్తువు కొనడం గురించి ఒక థియరీ ఇందాక నేను చదివానండి, అండ్ ఐ ఫౌండ్ ఇట్ రియలీ రియలీ ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఇప్పుడు ఎవరినైనా సరే ఒక మంచి బ్రాండెడ్ ఫోన్ కొనమంటే చాలా ఎక్సైటింగ్ గా అది కొనాలి, ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి అన్న జోన్ లో ఆలోచిస్తాం, అవునా కదా? అలాగే ఒక ఒక ఒక ఒక సాంగ్ ప్లాట్ఫామ్, ఒక ఒక ఆడియో ప్లాట్ఫామ్ కి సంబంధించి ఒక ప్రీమియం మెంబర్షిప్ తీసుకుంటే మీకు యాడ్స్ రావు అని అంటే మాత్రం, అలాంటి సబ్స్క్రిప్షన్స్ కి మాత్రం ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేసి నీ దగ్గర ఉందా, నీ దగ్గర ఉందా, నీ దగ్గర ఉందా, నీ దగ్గర ఉందా అని అంటాం. లేదా గుంపుగా నలుగురు ఎదురు కలిపి తీసుకున్న దాంట్లో అది కూడా మన ఫ్రెండ్ ఎవడైనా తీసుకుంటే వాళ్ళ దగ్గర తీసుకుందాం అన్న మెంటాలిటీతో ఉంటాం. ఓకే, సో హాల్లో కొనే సోఫాకి ఒక రేటు పెడతాం, మళ్ళీ ఇంట్లో ఉన్న బెడ్రూమ్ ఏమో 10 ఏళ్ళ నుంచి అదే వాడుతూ ఉంటాం మ్యాట్రెస్. సో ఇలాగా ఏదైనా ఒకటి కొనాలంటే మాత్రం కొన్నిటికి మాత్రమే ఒకలా ఖర్చు పెడతాం, కొన్నిటికి మాత్రమే ఒకలాగా అసలు ఖర్చు పెట్టాలని ఆలోచిస్తుంటాం. అంటే ఓ 15-20 లక్షలు పెట్టి పెళ్లి చేసే వాళ్ళైనా సరే ఒక కూరగాయల బేరం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఒక 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు అయినా సేవ్ చేయాలనే మెంటాలిటీతోనే ఉంటారు. వై, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ దేర్? ఒక విషయంలో ఆలోచించకుండా భారీగా ఖర్చు పెట్టే మనం ఒక ఫోన్ కోసం, ఒక బైక్ కోసం, ఒక కార్ కోసం, అసలు ఆ పర్టికులర్ బ్రాండ్ కి ఇంత అమౌంట్ అని అంటే పెట్టేస్తాం. కానీ ఒక లోకల్ వెండర్ దగ్గర లేదా యూనో మన ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి, అవన్నీ కొనాల్సిన అవసరం ఉంటాయి, అవి లిటరల్లీ ఇంపార్టెంటే, బట్ అవి కొనాలంటే మాత్రం రేపు పొందాలి, మళ్ళీ తర్వాత కొందాం, నెక్స్ట్ వారం వెళ్ళాలి అని చెప్పి మాత్రం నెట్టేస్తూ ఉంటాం. ఓకే, అక్కడ ఖర్చు పెట్టడానికి వచ్చే ఇంట్రెస్ట్, ఇక్కడ సేవ్ చేయాలని వచ్చే ఆలోచనకి వాట్ ఈస్ ద లింక్? లెట్ మీ నో యువర్ థాట్స్. ఓకే, ఈరోజు సరదాగా మాట్లాడదాం. 9726361 96 my call number, I am waiting for you only on radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station. Meanwhile, na gurinche nenu oka paata play chestunnanu. Here goes the track.

0: చక్రవర్తికి. ఓకే, మనం డబ్బులు గురించి, వాటిని సేవ్ చేయడం గురించి ఏదో టాపిక్ మాట్లాడుతున్నాం. బట్ మీన్ వైల్ ఒక శ్రోత, ఆయన డెఫినెట్లీ ఒక పారడీ పాట పాడొచ్చా అని అడిగారు. షూర్, వై నాట్, సౌండ్స్ లైక్ హోమ్ అని అన్నాం. విల్ మేక్ యూ ఫీల్ లైక్ హోమ్ సార్, ప్లీజ్ గో అహెడ్.
1: ఓకే, ఇది యాక్చువల్ గా వీకెండ్ మీద ఉండండి, ఇది ఇప్పుడు చూశాను, చూస్తే పాడాలనిపించింది. మండే అడుగు పడనందే, వక్కనే మాట వింటే మనసంత బరువుగా తోచిందే, చూస్తే మూడు కుదిరిందే, ఇంకోటి ఏమి మాట చేసు వారం రాగానే చెగురాసే మొదలైంది, తీచెందిక ఎంతో దూరం లేదండే, గురువారం అయితే గ్రూపులు కట్టి వాణ్ణి దీన్ని పోగే చేస్తే వైకే ఫ్రైడే వచ్చి వైదే మార్చిందే, బడిగంట వింటే ఇంటికి పరిగెత్తే పసిటి అన్నయ్య, సాటర్డే సండే కోసం ఆశగా చూస్తానే, కుంకేసి తీసేసరికి వీకెండే ఎండయ్యందే, మళ్ళీ మండే వస్తే ఒళ్ళంతా మండిందే.
0: దమ్ దమ్ అంతే, దమ్ దమ్ దమ్ దమ్ దమ్ దర దమ్ దమ్, అది మిస్ అయినండి, అది అందుకే యాడ్ చేశాను.
1: థ్యాంక్ యూ
0: అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అది సో అలా మన షో వింటూ ఉంటే మిగతా వాళ్ళు కూడా క్రియేటివిటీ పొంకొచ్చి మన షోలో పాడేయాలనిపిస్తుంది అనమాట. బట్ మెయిన్ వైల్ అసలు మన స్పెండింగ్ ప్యాటర్న్ గురించి, మనం ఎలా ఖర్చు పెడతాం ఇండియన్ స్పెండింగ్ ప్యాటర్న్ గురించి ఒక చిన్న సర్వే చదివాను అనమాట. మనం ఒక పెద్ద కార్ కొనాలంటే ఆ కార్ ఒక 30 లక్షలు ఉంటుంది, 40 లక్షలు ఉంటుంది అంటే అలాంటి విషయాల్లో ఖర్చు పెట్టాలంటే అసలు ఏ కోశాన ఆలోచించం. కానీ ఇంట్లో చిన్న చిన్న విషయాలు, ఒక మ్యాట్రస్ మార్చాలంటే, లేదా అది కూడా మన బెడ్రూమ్ లో ఉన్న మ్యాట్రస్ మార్చాలి అంటే, అది 10 ఇయర్స్ అయినా 12 ఇయర్స్ అయినా మన డాడీలు పెద్దగా మార్చేవాళ్ళు కాదు. ఇన్ఫాక్ట్ మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం, ఇవన్నీ ఎవరు చూస్తారు లే, పైకి కనిపించేవి ఏమన్నా ఉంటే చెప్పు అని అంటారు అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే, హాల్లో సోఫా 10 మంది వస్తారు కాబట్టి ఆ సోఫా కొనడానికి మాత్రం డబ్బులు పెట్టాలనిపిస్తుంది. అదే మ్యాట్రస్ మనం పడుకుంటాం కాబట్టి అక్కడ పెద్దగా ఎవరు రారు కాబట్టి అది 10 ఏళ్ళైనా వాడాలనిపిస్తుంది. సో బయటకు కనిపించే వాటికి అండ్ సొసైటీలో దేనికి సంబంధించి ఒక ప్రూఫ్ ఉంటుందో అలాంటి వాటికి ఖర్చు పెట్టడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటాం. ఏదైతే విచ్ డజంట్ హ్యావ్ సొసైటల్ వ్యాలిడేషన్, అలాంటి వాటికి అది మనకు ఉపయోగం అయినా సరే వి జనరలీ డోంట్ టెన్ టు స్పెండ్ ఆన్ ఇట్ అట. దిస్ ఇస్ ట్రూ. అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక నేను చెప్పాను కదా ఒక కారు, అది ఒక 30-40 lakhs, యూ హ్యావ్ టు ఓన్ ఇట్ ఆర్ వెరీ గుడ్ కార్ విచ్ గివ్స్ యూ కైండ్ ఆఫ్ యునో కంఫర్ట్ అండ్ ఆల్సో వ్యాలిడేషన్ అండ్ ఆల్సో ప్రూఫ్ అని అంటే మాత్రం డెఫినెట్లీ విల్ థింక్ అబౌట్ ఇట్. బట్ ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఓ పలానా అని కొనాలంటే మాత్రం ఫ్రెండ్ గారిని ఎవరిని అడిగారే, నీ దగ్గర ఉందా అది ఆ సబ్స్క్రిప్షన్ అది, లేదా ఈ పలానా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే ఈ అన్ని ఓటీటీలు ఫ్రీ వస్తాయంట, అదే సెలెక్ట్ చేయి అని అంటూ ఉంటాం. సో ఏదైతే మనకి నిజంగా లైఫ్ కొంచెం సింపుల్ చేస్తుంది అన్న విషయాలు, దానికి సంబంధించి సొసైటల్ వ్యాలిడేషన్ పెద్దగా కనిపించదు కాబట్టి దానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించమంటాం. మీరేమంటారు దీని గురించి? డూ యూ హ్యావ్ ఎ కంప్లీట్ డిఫరెంట్ ఐడియాలజీ రిగార్డింగ్ దిస్? చెప్పండి మనీ గురించే మన మాటలు. మీరు చక్రవర్తి గారైనా అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అయి ఉండొచ్చు, సంబంధం లేదు. 9726361966 కి కాల్ చేసేయండి. ఇప్పుడైతే మాత్రం మరి నుంచి ఒక పాట కమింగ్ అప్.
2: ఈ వీధి విత్తగత్తెకి బంధువవుతానని అంది మని మని, అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్ని అంది మని మని, పచ్చ నోటుతో లైఫ్ లక్షలింకుడు పెట్టుకుంటుందని అంది మని మని, పుట్టడానికి పాడే కట్టడానికి మధ్య అంతా

జీవితం ప్రతి నిమిషం సొమ్మిచ్చి పుచ్చుకోరా దీక్షగా ధనలక్ష్మిని లౌహాడి కట్టుకోరా.

అది సంగతి. డబ్బురా డబ్బు డబ్బురా డబ్బు డబ్బే డబ్బు డబ్బురా అది. దే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. అసలు మన ఇండియాలో ఉన్న స్పెండింగ్ ప్యాటర్న్, మన ఇండియన్ స్పెండింగ్ ప్యాటర్న్ గురించి, అసలు ఎందుకు స్పెండ్ చేస్తాం, దేనికి స్పెండ్ చేస్తాం అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టడీ వేర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దట్ వీ బై ఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ అస్ ఈస్ పొజిషనింగ్ అస్ అవర్ స్పేస్ ఇన్ కమ్యూనిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇండియాలో ఒక గ్రాండ్ వెడ్డింగ్ కావాలి. ఓకే, గ్రాండ్ వెడ్డింగ్ ఇప్పుడు ఇంతకు ముందు, ఇప్పుడు లైట్ లైట్ గా మారుతుందేమో కానీ, సో ఒక 30-40 లక్షలు పెట్టి పెళ్లి చేసినప్పుడు పెళ్లి బాగా చేశారండి, బాగా చేశారండి, అద్భుతంగా చేశారండి, అసలు అసలు మీరు సూపర్ అండి, పలానా అటు ఇటు అని చెప్పి అన్ని ఊళ్ళో గురించి మాట్లాడుకోవాలి, తినెళ్ళాలి అని చెప్పి, ద ఇంటెన్షన్ వాజ్ టు షో సంథింగ్ దట్ వీ డిడ్ సంథింగ్ సో గ్రేట్. ఓకే, ఇప్పుడు మెల్లమెల్లగా ఇప్పుడు అంత అమౌంట్ ఆఫ్ మనీ మనం స్పెండ్ చేయడం అవసరమా అని చెప్పి వీలైనంత వరకు లిమిటెడ్ మ్యారేజెస్, కొంచెం హంబుల్ మ్యారేజ్కి వెళ్తున్నారు కొంతమంది, బికాస్ ఆ మనీ సేవ్ చేసి ఇన్ఫాక్ట్ ఇన్వెస్ట్ చేస్తే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకొక ప్యాటర్న్. బట్ హౌ మెనీ ఆఫ్ దెమ్, ఈవెన్ నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఎంతమందికి ఆప్షన్ ఉన్నప్పుడు ఆ ఊరుకోలేరా, లైఫ్ లో ఒకే ఒకసారి వస్తుంది పెళ్లి, మళ్ళీ దానికి కూడా నువ్వు ఎంత ఖర్చు పెట్టాలి అంత ఖర్చు పెట్టాలంటావేంటి అని అంటారు కదా. సో వెన్ వీఆర్ స్పెండింగ్ సంథింగ్, వై ఆర్ వి స్పెండింగ్ ఇట్? ఇస్ ఇట్ బికాస్ ఒక 40 లక్షల కారు కొనాలి అని అంటే ఆ అమౌంట్ అసలు సంశయించకుండా పెట్టేస్తాం, బట్ ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మాత్రం ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మరి అడుగుతాం, ఒక చోట ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇంకో చోట తక్కువ ఖర్చు పెట్టడానికి, ఆర్ అసలు ఖర్చు పెట్టాలా లేదా అని ఆలోచించడానికి డిఫరెన్స్ ఎక్కడుంది? ఇస్ ఇట్ వేర్ ఎగ్జాక్ట్లీ హౌ వీ సీ అవర్ సెల్ఫ్ ఇన్ కమ్యూనిటీ, ఆర్ ఇస్ ఇట్ ఎ సొసైటల్ ప్రూఫ్? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇట్? ఆన్సర్ చేయండి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అన్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, ఒక ఒక వస్తువు, ఒక ఒక ఎక్కువ డబ్బులు ఉన్న వస్తువు, అది ఒక 40 లక్షలైనా 50 లక్షలైనా, ఒక కార్ అయినా లేకపోతే ఒక అపార్ట్మెంట్ అయినా ఏదైనా, ఒకటి కొనడానికి మనం బేసిక్ గా చూసేది ఏంటి? ఒక సొసైటల్ ప్రూఫా, కమ్యూనిటీలో మనకు ఉండే హోదానా, లేదా ఇంకొక అదే మెంటాలిటీతో మనం బయట కూరగాయల దగ్గర లేకపోతే ఒక బట్టలు కొనాలన్నా ఏం కొనాలన్నా ఒక సేల్ కోసం వెయిట్ చేసి మరి కొనడానికి, అక్కడ డబ్బులు సేవ్ చేయడానికి, ఇక్కడ

డబ్బులు పెట్టాలని ఆలోచించుకుంటూ పెడతాం, ఇక్కడ పెట్టాలంటే మాత్రం ఆచి తూచి ఖర్చు పెట్టాలి లేదని ఆలోచిస్తాం. అదే మనం అక్కడ ఖర్చు పెట్టడానికి ఇక్కడ ఖర్చు పెట్టకపోవడానికి కారణం ఏంటంటారు. 972-636-1966 is my call-in number. మామ బ్రో, జిందగీ అంతే మామ బ్రో.

నమస్కారం. కోటీశ్వరుడైన అరుణాచలం గారు నూతన రాజకీయ పార్టీని స్థాపించారు. జరగనున్న మధ్యంతర ఎన్నికలలో తమ పార్టీ యొక్క అభ్యర్థిగా శ్రీ కార్తవరాయుడు గారిని నిలబెట్టారు. ఆ పార్టీ యొక్క చిహ్నంగా రుద్రాక్ష వారు ఎన్నుకున్నారు.

0: ஐசி வந்தே நோக்கம் அலி வந்தே சிங்கம் நபையும் பேருந்தே అందరూ
1: వచ్చారా?
2: సార్ మీ రాజకీయ ప్రవేశానికి కారణం
0: పరిస్థితులు.
2: రుద్రాక్ష ఎందుకు మీ చిహ్నం వేయించుకున్నారు?
0: రుద్రాక్ష అరుణాచలం చిహ్నం కాదు, ఆ అరుణాచలేశ్వరం
2: చిహ్నం.
1: అభ్యర్థిగా ఎందుకు నిలబెట్టారు? నేనే నిలబడచ్చా?
0: నేను ఎప్పుడు ప్రజలతో కలిసి ఉండాలనుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో ముక్కున పోటీ జరుగుతుంది, ఈ పోటీలో మీరు గెలుపు సాధ్యం అనుకుంటున్నారా? నేను పార్టీ పెట్టిందే పోటీలో గెలవడానికి. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు? నేను చెప్పను, చేసి చూపిస్తాను. చాలా ఎక్కువ డబ్బుని చాలా తక్కువ రోజుల్లో ఖర్చు పెట్టాలనుకుంటే దానికి ఒక్కటే దారి, రాజకీయం. అది అరుణాచలం చాలా ఈజీగా తెలుసుకున్నాడు. ఇలా చూడు, నాకెందుకో మనం ఓడిపోతామనిపిస్తుంది. వాడు గెలిచినా గెలవచ్చు.
3: వాడు ఖర్చు పెట్టే డబ్బుకి అలచంద్ర వాడు ఖచ్చితంగా గెలుస్తాడు, కానీ సవాళ్ళు ఓడిపోతాడు.
0: ఏంటి మీరు అనేది?
3: పెట్టుబడితో పుట్టిన వాడి పార్టీ, దానివల్ల వాడికి రాబోయే ఎంపీ పదవి, ఈ రెండు కూడా వాడికి ఆస్తులే. కండిషన్ ప్రకారం 30 రోజుల తర్వాత వాడి దగ్గర ఏ ఆస్తి ఉండకూడదు, కానీ ఎంపీ అనే ఆస్తి వాడికి ఉంటుంది. అదొకటి చాలు మనం వాడిని ఓడించడానికి.
0: ఒకవేళ వాడు ఎలక్షన్ లో ఓడిపోతే
3: ఓడిపోడు.

0: ఇప్పుడు విన్న పాట ఏ మూవీలోనిదో యాడ్ బ్రేక్ అయిన తర్వాత అయ్యే లోపల ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దాం. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. అండ్ ఈ ఐకానిక్ పాట పాడిన సింగర్ పేరు కూడా గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. 9726361966.
1: రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Amma, Saturday movie?
1: Manapadi class.
2: Amma, old Nitano had a phone.
1: Uppu kappu rambu. Telugu padyam cheppu.
2: Uppu kappu rambu.
1: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
3: Manashanti, mental peace. మసాలా దోశ
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: Yes, we are back. Dev Dhanadhar Avinash Tho, DFW Morning Vibes in Naru, only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. So, indaka oka beautiful part of Nam Singanna Bailu Derene Ballari Nundi. Idi ye movie loni do evaraina guess chestara? And ee paata paadina singer kuda one of the iconic Telugu music director. ఎస్, అంటే ఆయన పాటలకి ఒక యునిక్ వాయిస్ ఉంటుంది అన్నమాట. మామూలు యునిక్ వాయిస్ కాదు. అప్పట్లో ఈయన పాటల కోసం అసలు ఒక రకమైన ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లిటరలీ వెయిట్ చేసేవాళ్ళు. సో అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. సో ఆయన పాటల్లో ఒకటి ఇప్పుడు ప్రీలూడ్ ప్లే చేస్తా. ట్రై టు గెస్ హూ హీస్. ఓకే, ఐఎమ్ ప్లేయింగ్ ద ప్రీలూడ్.

పర్ఫెక్ట్ గా ఆగింది చూసారా, అది బ్యూటీ. సో 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ. వన్ ఆఫ్ ద ఐకానిక్ సాంగ్స్ అసలు మామూలు ఉండదు పాట, వినండి.

సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాడు వినేసం దేవ్ ధనాధన అవినాష్ తో. డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఇందాక ఒక కాలర్ ఫోన్ చేశారు, ఆడ పేరు మర్చిపోయారు, ఫీమేల్ కాలర్. ఆవిడ డ్రైవ్ చేస్తూ ఆఫీస్ కి వెళ్తూ కూడా మధ్యలో ఈ ఐకానిక్ సాంగ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఆన్సర్ చెప్పేశారు, వందే మాత్రం శ్రీనివాస్ గారు. సో నిన్న యాక్చువల్లీ డాలస్ లో ఫీఫా ఫ్యాన్ ఫెస్టివల్ ఒకటి యూనో మళ్ళీ యాక్చువల్లీ ఊపందుకుంది. సో నిన్న మెక్సికోకి అండ్ ఇంగ్లాండ్ కి జరిగిన మ్యాచ్ చూడటం కోసం ఫ్యాన్స్ అందరూ అసలు రేంజ్ లో వెయిటింగ్ అది చేశారు. బట్ హౌ, అది ఇంట్రెస్టింగ్ విషయం. అదేంటి అని అంటే మధ్యాహ్నం 3:00 to 4:00 కూడా, సో బేసిక్ గా వెన్యూ దగ్గర చాలా వర్షం ఇవన్నీ కూడిన సిచ్యువేషన్ ఉందంట. బట్ స్టిల్ పీపుల్ వర్ లైక్ అప్పుడే ఎంట్రీ ఇవ్వద్దు, అప్పుడే ఎంట్రీ చేయద్దు అన్నా కూడా దే వెయిటెడ్ అంటిల్ దే ప్రాపర్లీ అలౌడ్ ఎవ్రీ వన్, అండ్ సో దట్ తడిసినా ఏం కాదు, మ్యాచ్ మాత్రం ఎంజాయ్ చేయాల్సిందే, రచ్చరచ్చ చేయాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయ్యి మెక్సికో ఫ్యాన్స్ అందరూ వెళ్ళి మంచి బ్రేక్ ఇచ్చారంట. అండ్ అంతేకాకుండా చాలా మంది యూఎస్ ఫ్రెండ్స్ నేను నాకు స్నాప్ చేశారు అనమాట. సో ఈ ఫీఫా ఫ్యాన్ ఫెస్టివల్ ఎన్యూ దగ్గర నుంచి ఐ వాస్ లైక్ ఓకే బ్రో ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎంజాయ్ చేయండి రే, ఏం లేదు మామా ఇక్కడ యుఎస్ లో ఏం లేదు అని అంటారు, మళ్ళీ అక్కడ ఇట్లాంటి ఫోటోలు పెట్టుండ్రదే అని చెప్పి వాళ్ళకి రిప్లై ఇచ్చా అనమాట. అది సంగతి. సో ఈ రోజు ఇంకేం మ్యాచ్లు ఉన్నాయి ఏంటి అని చెప్పి మనం కాసేపట్లో మాట్లాడదాం. బట్ బిఫోర్ అయితే మాత్రం ఒక మంచి పాట మనం విందాం. అండ్ ఇన్ఫాక్ట్ ఈ రోజు బ్రెజిల్ కి నార్వే కూడా మ్యాచ్ జరిగింది, అండ్ అది కూడా అయిపోయింది, Norway 1-2. బ్రెజిల్ ఫ్యాన్స్ ఓకే అవుతుంటాయి. అండ్ ఎవరైతే నార్వే మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ కంప్లీట్లీ ఇప్పటికి చేంజ్ అయిపోయి ఉంటుందని నా ఫీలింగ్. అవునా కదా, చేంజ్ అవ్వాలి, అవుతుంది, అయ్యేలా చేస్తారు. మామూలు వరల్డ్ కప్ ఫీఫా వరల్డ్ కప్, అది సంగతి. సో ఇప్పుడైతే మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ సాంగ్, కాంటెంపరీ సాంగ్, హిట్ సాంగ్ తో మనం స్టార్ట్ చేసేద్దాం. బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వేస్తాను అండ్ రెండు బాగుంటాయి, అదిరిపోతాయి. ఓకే, పోస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా ఏమనాలి, చూసినాం లే చాలా అనేస్తే మనం మాట్లాడుకుందాం. ఓకేనా, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఇట్ సౌండ్స్ లైక్ హోమ్.

ఎస్ డేట్ ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 రేడియో డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. మీలో సండే ఎంత మంది యు గాట్ సమ్ టైమ్ టు యాక్చువల్లీ చెక్అవుట్ లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నాకు తెలియదు కానీ, బట్ చూస్తే మాత్రం అక్కినేని ఫ్యాన్స్ మాత్రం డెఫినెట్లీ ఒక మంచి హై ఫీల్ అవుతారు, మామూలు హై కాదు. సో సరే ఆ స్టోరీలు పక్కన పెడితే, మన రీసెంట్ గా అఖిల్ గారు హౌ డిడ్ హీ ల్యాండ్ ఇన్ మనం అనే మూవీ అని ఒక స్టోరీ చెప్పారు. దట్ యాక్చువల్లీ మూవ్డ్ మీ చాలా. అంటే ప్యాషన్ గురించి, ఒక మనిషి క్రాఫ్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గురించి తెలిసే స్టోరీ అనమాట. అదేంటి అని అంటే, సో బేసిక్ గా ఏఎన్ఆర్ గారు వెన్ హీస్ అబౌట్ టు యునో పాస్ అవే, నాగార్జున గారు ఫోన్ చేశారంట, వీ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ టైమ్, యూ స్టార్ట్ బ్యాక్ ఫ్రమ్ యుఎస్ అని చెప్పేశారంటే ఈయన వచ్చారట. వస్తే ఇప్పుడు చలాకీగా తిరిగి ఏఎన్ఆర్ గారు హీఈస్ ఆన్ హిస్ హాస్పిటల్ బెడ్ అండ్ కంప్లీట్లీ చాలా డిఫరెంట్ వేలో చూశారట. ఓకే, సో కట్ చేస్తే ఇప్పుడు బేసిక్ గా మనం సినిమా క్లైమాక్స్ అప్పటికి ప్రతిసారి ఫిగర్ అవుట్ అవ్వలేదంట, ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి వెళ్తూ నాకెందుకో క్లైమాక్స్ లో ఏఎన్ఆర్ గారిని తీసుకురావడానికి ఎలా వస్తారైనా, రావడానికి ఒక స్కోప్ కావాలి కదా అన్నట్టు ఒక చిన్న సీన్ అనుకుంటున్నాను, దానికి అఖిల్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అని చెప్పి అఖిల్ గారిని యాక్ట్ చేసేలా చేశారట. సో ఫస్ట్ ఎవర్ షార్ట్ తీసుకుంటున్నారు, యాక్ట్ చేస్తున్నారు, చేస్తున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వాలి నాగార్జున గారికి. యాక్ట్ చేసినప్పుడు యాక్ట్ చేసే ముందు వరకు కూడా ఏఎన్ఆర్ గారు హీ వాజ్ అనేబుల్ టు వాక్, ఒకళ్ళు తీసుకొచ్చి నిలబెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారట. బట్ యాక్ట్ అనగానే సడన్ హౌ ఏదో ఎనర్జీ వచ్చినట్టు పోనీ హీ యాక్టెడ్, మళ్ళీ కట్ అనగానే మళ్ళీ వీక్ అయిపోయారట. సో అది టేక్ వన్. టేక్ టూ అయ్యేటప్పటికి వెన్ ఈస్ టెలింగ్ ద డైలాగ్ షేక్ అండ్ ఇస్తున్నప్పుడు ఏఎన్ఆర్ గారు అఖిల్తో అన్న మాట ఏంటంటే, డోంట్ కట్ మై లైట్. సో జనరలీ లైట్ పెట్టి యాక్టర్ అందరి మీద లైట్ పడేటట్టు కెమెరామెన్ పెడతాడు, యాక్ట్ చేస్తారు. సో ఒక ఆర్టిస్ట్ ను ఓవర్లాప్ చేశారనుకోండి, లైట్ పడదు ఆయన ఫేస్ మీద. సో అలా ముందుకు జరిగినప్పుడు ఆటోమేటిక్ గా లైట్ కట్ అవుతుంది. ఆ స్టేజ్ లో కూడా యూనో వెన్ హీస్ లైక్ లాస్ట్ డేస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ఈస్ జస్ట్ యాక్ట్ చేసి అయిపోతే వెళ్ళిపోతే అయిపోతుంది, బట్ స్టిల్ జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ ద క్రాఫ్ట్ హీ హ్యాడ్ దాట్ మూమెంట్ అండ్ దట్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఇస్ వాట్ వీ నీడ్ ఏమో అని అనిపిస్తుంది సార్. ముందు వెనుక కాదు, దిస్ మూమెంట్ డూ వాట్ యు లవ్ అని అది సంగతి. సో అది గుర్తు చేస్తూ లెనిన్ మూవీ 10th రిలీజ్ అవుతుంది. లెనిన్ నుంచి ఒక మంచి పాట కమింగ్ అప్ ఫర్ యూ. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సౌండ్స్ లైక్ హోమ్, దీని తర్వాత ఏఎన్ఆర్ గారి పాట కూడా వేసేద్దాం.

0: గదికి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్. నేను పుట్టాను లోకం మెచ్చింది.
1: సో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి.
1: రేడియో సురభి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Konni paatalu chevulun thaaki vellipo gundala daaka chere prayanam adi.
1: Like memories,
5: gurtukostunnai.
1: Like love, life moments.
4: And ippudu ee anubhutulanni oka chota cherthe,
1: how can we miss that experience?
6: MM Keeravani live in concert.
1: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
4: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
9: ఇండియా వెళ్ళాలేమో నేను.
10: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: ఇప్పటిదాకా నువ్వు చేసినవో నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
11: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
13: ఎస్, పాటలు విన్నాం, మాటలు విన్నాం, మరి ఇంపార్టెంట్ విషయాలు కూడా ఒకసారి చెవిని వేసుకుంటే బాగుంటుంది కదా, లైక్ బాగుంటుంది కదా. సో దే ధనాధర్ అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, 10% మైత్రి రెస్టారెంట్ వాళ్ళు ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం, యూనో, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అడి తిరగదు అడి తిరగదు, కంగారు పడతాం మా దగ్గరకు వచ్చాను అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఒక ర్యాండమ్ డే వస్తుంది, మనకు వండాలనిపించదు, ఆబ్వియస్లీ ఆ రోజు కూరలు కూడా తెచ్చుకోవాలనిపించదు. ఒక ప్లేస్కి వెళ్ళి తింటే చాలు, ప్రశాంతంగా ఉంటుంది అని అనిపిస్తుంది. ఎస్, ఇఫ్ టుడే ఇస్ దట్ డే, గో టు మైత్రీస్ ఇండియన్ క్యూసిన్. సో హిల్ టాప్ లొకేషన్ ఉంది, అమేజింగ్ వ్యూస్ ఉన్నాయి, స్పేషియస్ ప్యాటియో సీటింగ్ ఉంది. ప్యాషియో అంటాం, ప్యాటియో అంటాం, కనుక్కొని వస్తుంది గ్యాప్ లో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వండి. అంటే ఇమాజిన్, జస్ట్ లైక్ కాలేజ్ కి వెళ్తున్నప్పుడు మనం సడన్ గా ఫ్రెండ్ ఫోన్ చేసి ఈరోజు కాలేజ్కి వెళ్దామా అని అంటే, ఆ లేదు మా నీకు వెళ్ళే మూడు లేదని చెప్పేసి అనగానే ఇద్దరు బంక్ కొట్టినట్టు. అలా ఆఫీస్ కి బయలుదేరుతున్నప్పుడు కూడా ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేసి, ఎరా ఆఫీస్ కి వెళ్తావా, లేదా లీవ్ పెట్టాలనుకుంటున్నా, అలా ఇద్దరు లీవ్ పెట్టేస్తే ఎలా ఉంటుందంటారు? జస్ట్ ర్యాండమ్ థాట్స్ ఏంట్రా, మైత్రి ఇండియన్ క్యూసిన్ కి వెళ్ళిన తినడం కోసం ఇన్ని పనులు నేను చేయాలా, ఏదో కొంచెం వర్కే ఐడియాస్ ఇస్తాను అంతే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్, ప్రతి బైట్ లో కూడా ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ ఉంటుంది. ఇంతేకాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్. అర్థమైంది కదా, ఇంకేం వెయిట్ చేస్తున్నారు? ఓ, మంచి పాట వేయలేదని వెయిట్ చేస్తున్నారా? సో పాట నేను వేస్తాను, కానీ మీ రూట్ మాత్రం ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో దగ్గర ఉన్న మైత్రీస్ ఇండియన్ క్యూసిన్ వైపు తిప్పేయండి. ఓకేనా? ఓకేనా? ఎక్కడికి చెప్పాలండి. ఇప్పుడైతే మాత్రం ఒక పాట వస్తుంది, నెక్స్ట్ జనరేషన్ రజనీకాంత్. నేను ఇప్పుడు ఈ మాట చెప్తే కొంతమంది ట్రిగర్ అవుతారు, బట్ స్టిల్ చూడబోతే అదే అనిపిస్తుంది నాకు.

Yes, we are back. Dev Dhanadana Vinash to DAW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station. And the OG Telugu radio station of Dallas Vintunaru. So, ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ రెండు పాటలు ఎందుకు వేశాను అని అంటే దానికి ఒక రీజన్ ఉంది. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ జరిగిందనమాట. అది ఏంటి అని అంటే ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమా అందులో తను ఉంటాడా లేదన్న విషయం ఇంకైతే క్లారిటీ రాలే కానీ, బట్ ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు, విచ్ ఇస్ అ వెరీ వెరీ క్రేజింగ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనౌన్స్మెంట్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే రిటన్ అండ్ డైరెక్టెడ్ బై అన్న ఒక పదవి వచ్చినప్పుడు మాత్రం దగ్గర దగ్గర ఒకటి కాదు రెండు కాదు ఆరుగురు డైరెక్టర్లు కనిపించారు అక్కడ. ఆరుగురు డైరెక్టర్, ఎస్ ఆరుగురు డైరెక్టర్లు అందరికీ ఒక పేరు పెట్టి ఆల్ఫా యూనిట్ అని పిలిచి ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. అండ్ దీన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది, ప్రొడ్యూస్ చేస్తోంది ప్రదీప్ రంగనాథన్. అండ్ స్టోరీ ఇచ్చింది కూడా ప్రదీప్ రంగనాథన్. అండ్ మమితా బైజో ఉంది ఇందులో. అండ్ డ్రాగన్ సినిమా డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు. అండ్ ఇప్పుడు రజనీకాంత్ గారు నెక్స్ట్ సినిమాలో యాక్చువల్లీ నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేస్తాడు తను, తనే ఈ సినిమాలో ఒక రోల్ కూడా చేయబోతున్నాడు. సో ఇందులో ప్రదీప్ రంగనాథన్ ఉంటాడా ఉండడా ఏంటి అనేది ఇంకేం తెలియదు కానీ, బట్ మామూలుగా కాదు ఒక రేంజ్ అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. సో ఇన్ఫాక్ట్ తన బ్యానర్ పేరు పిఆర్ షో అని అనౌన్స్ చేశాడు అనమాట. సో ఇట్ వాస్ లైక్ ఒక్కసారిగా జెన్జీ జెన్జీ క్రౌడ్ అంతా ఒక్కసారిగా జుయ్యమని ఒక్కసారిగా ఎనర్జీలోకి వెళ్ళిపోయారనమాట అది సంగతి. సో దట్స్ వాట్ హ్యాపెన్ టుడే. అండ్ అది కాకుండా రావు వధూర్ ఎలా ఉంది, దాని విశేషాలు ఏంటి, అసలు జనాలు ఏంటి ఎలా చూస్తున్నారు అని చెప్పి అది కూడా మనం మాట్లాడదాం. అండ్ ఇప్పుడైతే మాత్రం ఒక పాట కమింగ్ అప్ ఫ్రమ్ రావు బహదూర్ అండ్ అదర్ బ్యూటిఫుల్ మెలడీ, లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, దే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు.

రా బహదూర్ అండ్ నాగ్ బంధన్ నుంచి రెండు పాటలు వినేస్తాం. దేద్ ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రా రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. ఇట్ సౌండ్స్ లైక్ హోమ్. సో మొత్తానికి ఒకటైతే చాలా క్లియర్ గా ఆడియన్స్ సైడ్ నుంచి అర్థమైంది ఏంటంటే, రాబోదర్ విషయంలో నచ్చినోళ్ళు సూపర్ చెప్తున్నారు, నచ్చినోళ్ళు కూడా అంతర్యంలో మాట్లాడుతున్నారు, బట్ సినిమాని అయితే మాత్రం ఇగ్నోర్ చేయలేకపోతున్నారు. దట్ అయితే ఆ విషయం అయితే చాలా క్లియర్ గా అర్థమైంది. బట్ చాలా మటుకు జనాలు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ జరగలేదు. అండ్ వాట్ ఎక్స్పెరిమెంట్ అండ్ ద ప్యూర్ రెస్పెక్ట్ ఆఫ్ ఇట్ డెఫినెట్లీ నీడ్స్ టు బి డిస్కస్, నీడ్స్ టు బి వాచ్డ్ అని అంటున్నారు. రెస్పెక్ట్ అవన్నీ కూడా పక్కన పెట్టండి, సినిమా కూడా స్టోరీ కూడా చాలా బాగుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఎవ్రీ కాల్ ఈస్ వెరీ క్రియేటివ్, వెరీ యునిక్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఏమాట కాబట్టి యూఎస్ లో కూడా కలెక్షన్స్ బాగున్నాయని చెప్పి కొన్ని పోస్టర్స్ అవి చూసా, దుమ్ము దులుతున్నాయని అనిపించింది. బట్ మెయిన్ వైల్ చెప్పా కదా, నాకున్న జలుబు దగ్గు రొంప జ్వరం అన్ని కలిపి నేనైతే బయట ఈ వీకెండ్ వెళ్ళలేకపోయా. బట్ ఐ హ్యాపెన్ టు వాచ్ అ ఫిల్మ్ ఆన్ ఓటీటీ, ఇన్ఫాక్ట్ ఒక సిరీస్, ఒక సినిమా కూడా చూస్తాను అనమాట. అది అందులో ఒకటి ఏంటంటే మాలీవుడ్ టైమ్స్ అని ఒక సినిమా చూసాం, మలయాళం సినిమా. అండ్ సినిమా అంటే ఇష్టం ఉండే వాళ్ళందరికీ ఒక అతను డైరెక్టర్ అవ్వాలి అని అనుకుంటే దాని వెనకాల అసలు ఎన్ని విషయాలు ఉంటాయి, అదంతా కూడా ఒక మంచి స్టోరీ టెల్లింగ్ తో చాలా బాగా చెప్పారు, నాకైతే బాగా నచ్చింది. అండ్ అంతేకాకుండా సూపర్ సుబ్బు అనే సిరీస్ మన తెలుగు ఫస్ట్ ఎవర్ నెట్ఫ్లిక్స్ సిరీస్ కూడా చాలా బాగుంది. క్లీన్ కామెడీ, దో ఇట్స్ అబౌట్ సెక్స్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ వెరీ క్లీన్ కామెడీ. అందరు ఫ్యామిలీ అందరూ చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ టిపికల్లీ ఎలా చెప్పాలి, నెట్ఫ్లిక్స్ లో ఒక పంచాయతీ తెలుగు పంచాయతీ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఇన్ అ కమర్షియల్ వే అది. సో యూ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్, చాలా బాగుంది. గో ఈరోజు సాయంత్రం ఇంటికి వచ్చాక ఇరింట్లో ఏదో బ్రేక్ ఇవ్వండి, లేదా థియేటర్ లో బ్రేక్ ఇస్తానంటే రావుబాదర్ ఉంది, నాకు బంధం ఉంది, బ్రేక్ ఇచ్చేసేయండి. ప్రస్తుతానికి మాత్రం మప్న ఫ్రైడే ఆయగా వెళ్తూ ఒక మలయాళం పాట వేసి వెళ్తాను. ఓకేనా? రేపు మళ్ళీ కలుద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
4: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నాలిన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సాస్, 817-819-8888. IndiaTodayUSA.com.
6: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
7: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
6: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
8: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
6: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, South Lake and many more.

0: ಬರ್ಬಾದೆ
1: ಹಲೋ ಡಾಲಸ್, ವಿ ಆರ್ ದಿ ಅಂಡಿಸ್ಪ್ಯೂಟೆಡ್ ಲೀಡರ್ಸ್ ಇನ್ ದ ರೇಡಿಯೋ ಸ್ಪೇಸ್. ಯು ನೋ ವಿ ಆರ್ ರೇಡಿಯೋ ಸುರಭಿ.
2: ರೇಡಿಯೋ ಸುರಭಿ,
1: ರೇಡಿಯೋ ಸುರಭಿ.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Konni paatalu chevulnu thaaki vellipo gundala daaka chere prayanam adi.
1: Like memories,
5: gurtukostunnai.
1: Like love, life moments.
4: And ippudu ee anubhutulanni oka chota cherthe,
1: how can we miss that experience?
6: MM Keeravani live in concert.
1: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
4: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్,
8: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
9: Swami garu, naku kala vachindi, na party lo food assalu baalenattu, guests anta డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
7: నీ కళ నిజం అవబోతోంది.
9: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
1: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీ

0: 817-829-8888. Radhika, next week my office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting?
1: 5K anukuntunna,
0: but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: డూ లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3.
6: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
4: లైక్ మెమరీస్,
5: గుర్తుకొస్తున్నాయి.
4: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
4: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
4: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: Yes.
8: ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
4: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
3: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: నోడి ముందు నువ్వెంతని వాగి నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు నువ్వెంతని వాగి నోడి ముందు. పడు పడు పడు పడు పడు పడు లేచి నిలబడు,

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్. 107.9
0: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 12 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్ 469-269-6476.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu, India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సిరివి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

అంటే ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తామో తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా?
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నాను, చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories,
4: gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibus Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: హలో డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
9: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Radio Suripi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ Actec INC is your calling for farming. Palembari Farms. Visit vvfactec.com or call 848-244-0213.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్.
6: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com.
8: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
9: హాయ్, నేను మీ తేజ సజ్జ.
10: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3.
8: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంజు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: సీజన్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైమింగ్ అయినా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
5: లైక్ మెమరీస్,
6: గుర్తుకొస్తున్నాయి.
5: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
5: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
5: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkeeravani show.
5: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797991.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

రేడియో సురభి శ్రోతలందరికీ నమస్కారం. రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ అనే కార్యక్రమం ద్వారా ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని పరిచయం చేస్తూ వారి సినిమాలలోని ఎన్నో అందమైన పాటలతో మీ ముందుకు వస్తున్నాను. నేను మీ వ్యాఖ్యాత వాణి ఉప్పుల. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ప్రముఖులు వారి అభినయంతో ఎంతో మంది అభిమానులను గెలుచుకున్న పవర్ స్టార్ కొణిదల పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకుంటూ వారి చిత్రాలలోని

లోని బాపట్లలో శ్రీ కొళితెల వెంకట్రావు గారు మరియు అంజనీదేవి గారుల దంపతులకు కనిష్ట పుత్రుడిగా 2 సెప్టెంబర్ 1971 పవన్ కళ్యాణ్ గారు జన్మించారు. తల్లిదండ్రులు పెట్టినది శ్రీ కొణితెల కళ్యాణ్ బాబైనా మార్షల్ ఆర్ట్స్ లో నిష్ణాతులైన తర్వాత తన పేరు ముందు పవన్ అని చేర్చుకున్నారు. వారు సాధించిన వరుస విజయాలతో పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. బాక్సాఫీస్ ని బద్దలు కొట్టి 4 నంది అవార్డులను, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులను, బి నాగిరెడ్డి మెమోరియల్ అవార్డును సాధించడమే కాకుండా కన్నడ, బెంగాలీ మరియు తమిళ్లో రీమేక్ చేసిన చిత్రం అత్తారింటికి దారైతే చిత్రం. అదే చిత్రం నుండి సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందించగా శంకర్ మహదేవన్ పాడిన రామజోగయ్య శాస్త్రి గారి పాట ఇప్పుడు

స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినీ రంగ ప్రవేశం 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో మొదలైన తర్వాత వరుసగా వచ్చిన 4 చిత్రాలు గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ మరియు తమ్ముడు ఘన విజయం సాధించడం ఒక విశేషం. ఇప్పుడు మరో చక్కటి

పవన్ కళ్యాణ్ గారు మానవతావాదిగా పలు సంస్థలకు ఆర్థిక సహాయాన్ని ఎంతో అందించారు. చిత్ర పరిశ్రమలో నటుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్, స్టంట్ కోఆర్డినేటర్ గా అందరి అభిమాన హీరోగా నిలిచిపోయారు. ఇప్పుడు పవర్ స్టార్ యొక్క మరో చక్కటి పాట మీకోసం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Manashanti, mental peace. మసాలా దోశ
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: అన్ని పెట్టుకున్నాన్రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
7: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
8: 1997లో విడుదలైన గోకులంలో సీత పవన్ కళ్యాణ్ గారి 2వ చిత్రం. అదే చిత్రం నుండి కోటి గారి సంగీత దర్శకత్వంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించగా బాలు గారు, చిత్ర గారు పాడిన పాట విందాము.

టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో వాండీ ఫ్రమ్ వ్యాంకోర్ కార్యక్రమంలో పవర్ స్టార్ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పాటలతో కూడిన 2017 నవంబర్ లో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం నుండి గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని అందుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. నటుడిగా, రాజకీయవేత్తగా, సమాజ సేవకుడిగా ఆయనను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు. భీమ్లా నాయక్ చిత్రం నుండి తమన్ గారి సంగీతంలో, రామచోగయ్య శాస్త్రి గారి రచనలో చిత్రా గారు పాడిన ఈ పాట మనం వినబోయే తరువాతి పాట.

0: 2012లో దబంగ్ రీమేక్ అయిన గబ్బర్ సింగ్ లో నటించారు పవన్ కళ్యాణ్ గారు. ఈ చిత్రం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుని ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన 2వ చిత్రంగా నిలిచింది. అదే గబ్బర్ సింగ్ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతంలో ఈ పాట.
1: మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టనా?

చిత్రం పవన్ కళ్యాణ్ గారి స్వీయ కథాకథన దర్శకత్వంలో రూపొందించబడ్డ చిత్రం. 2003లో అట్టహాసంగా ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య విడుదలైన వాణిజ్యపరంగా విజయం సాధించలేకపోయింది. అదే చిత్రం నుండి రమణ గోగుల గారి సంగీతంలో హరిహరన్ నందిత గారు పాడిన ఈ పాట

2017లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలోని హ్యాండ్లూమ్ నేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవయవ దానం కోసం ప్రారంభించిన జీవన్ దాన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు పవన్ కళ్యాణ్ గారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం 14వ ఎడిషన్ ఇండియా కాన్ఫరెన్స్ 2017లో మాధవన్ గారితో కలిసి ప్రసంగించడానికి పవన్ కళ్యాణ్ గారిని హార్వర్డ్ యూనివర్సిటీకి ఆహ్వానించారు. వకీల్ సాహెబ్ చిత్రం నుండి తమ్మన్ గారి సంగీతంలో రామజోగయ్య శాస్త్రి గారి రచనలో సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట మీకోసం.

కళ్యాణ్ గారు కరాటేలో బ్లాక్ బెల్ట్, మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉంది. ముఖ్యంగా నిత్యం పుస్తక పఠనం చేస్తారు. మంచి వాక్ ధాటి కలిగిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు శ్రీలీలా గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుండి భాస్కర్ భట్ల గారి రచనలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతంలో విశాల్ పాడిన ఈ పాట మీకు

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulnu thaaki vellipo gundela daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnayi.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
0: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
8: స్వామి గారు, నాకు కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
9: నీ కళ నిజం అవబోతోంది.
8: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
9: పరిష్కారం ఇచ్చేద్దాం, వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు

0: call them at 817-829-8888.
1: 2008లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో ప్రవేశించారు. వారి సోదరులు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువ విభాగానికి అధ్యక్షునిగా ఉన్నారు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత వారు పార్టీని విడిచిపెట్టి 2014లో జనసేన పార్టీని స్థాపించారు. ఆ కాలంలో గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయ సెలబ్రిటీ రాజకీయ నాయకులుగా గూగుల్ జాబితాలో చేరారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ లోని పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే స్వచ్ఛంద ట్రస్ట్ ను స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కథానాయకుడిగా 2018లో విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుండి జాలువారగా అనిరుద్ధ్ రవిచందర్ సంగీత దర్శకత్వాన్ని వహించి పాడిన ఈ పాట ఇప్పుడు మనం విందాము.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు దేశంలో వాండి ఫ్రమ్ వ్యాంకోర్ కార్యక్రమంలో పవర్ స్టార్ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పాటలతో కూడిన హిందీ చిత్రం ఆధారంగా నిర్మించిన చిత్రం తీన్ మార్. ఇందులో మణిశర్మ గారి మధుర స్వరకల్పనలో పవర్ స్టార్ కోసం యువ గాయకుడు కారుణ్య పాడగా రామచోగయ్య శాస్త్రి గారు అంత అందంగా రచించిన ఆ పాటని ఇప్పుడు మనం విందాము.

0: గబ్బర్ సింగ్ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ రచించి స్వరకల్పన చేయగా వడ్డేపల్లి శ్రీనివాస్ మరియు పవన్ కళ్యాణ్ గారు పాడిన ఈ పాటని
1: బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా.

శాస్త్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన ఈ గీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా కేకే పాడిన ఈ పాట మనం ఇప్పుడు విందాము.

30 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని 36 కేంద్రాలలో 100 రోజులు ఆడి తెలుగు సినిమా రంగంలో ఒక సినిమా విడుదల కాకముందే పైరసీ బయటకు రావడం ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారిగా ఈ సినిమా సగభాగం పైరసీ సీడీ బయటకు వచ్చింది. పైరసీ వచ్చినప్పటికీ సినిమా విడుదలైన తర్వాత థియేటర్లు నిండిపోయి కాసుల వర్షం కురిపించిన చిత్రం అత్తారింటికి దారేది. ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డులు సృష్టించింది. అదే అత్తారింటికి దారేది చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతంలో, రామజోగయ్య శాస్త్రి గారి రచనలో నరేంద్ర డేవిడ్ సైమన్ గారు పాడిన ఈ పాట మీకు

చిత్రం నుండి మణిశర్మ గారి సంగీతంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించగా సునీత ఎస్పీ చరణ్ గారు పాడిన ఈ సుస్వరమైన పాట మీకోసం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఎటు బి ఎక్స్యూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, పిచ్చామి కబాబ్, పరోటా.
5: ఏంది బ్రో, గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
7: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
8: Power Star gari maro chakati pata, ipudu manam vinaboye tarvat pata.
9: Ninnu jodagana chetti gunde gatti gana kottu.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో వాండి ఫ్రమ్ వ్యాంకోర్ కార్యక్రమంలో పవర్ స్టార్ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పాటలతో కూడిన ప్రత్యేక గంగతో రాంబాబు చిత్రం నుండి భాస్కర భట్ల గారు రచించగా మణిశర్మ గారి సంగీత సారథ్యంలో హేమచంద్ర పాడిన ఈ ఎక్స్ట్రాడినరీ పాట మీకు

గారు అకీరా కురుసోవా నిర్మించిన చిత్రాలకి అభిమానియట. వాటి ప్రభావం వలన వారి కొడుకుకి అదే పేరు పెట్టుకున్నారట. ఇప్పుడు కెవ్వు కేక పెట్టించే ఈ పాట

గబ్బర్ సింగ్ చిత్రం నుండి చంద్రబోస్ గారు రచించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో శంకర్ మహదేవన్ మరియు గోపికా పూర్ణిమ పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

1999లో వచ్చిన పవర్ స్టార్ గారి తమ్ముడు చిత్రంలో రమణ గోగుల గారు స్వరపరిచి సునీతతో పాడిన ఈ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట విందాము.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Akattukuntam, opattu padtam. Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu nestam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Konni paatalu chevulun taaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories,
4: gurtukostunnai.
0: Like love, like life moments.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
3: లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరియా ఫ్రెండ్, బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. గబ్బర్ సింగ్ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సాధిత్యంలో రామజోగయ్య శాస్త్రి గారు రచించగా, బాబా సహగల్ మరియు నవీన్ మాధవ్ పాడిన ఈ
6: పాటను రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు దేశంలో వాండి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంలో పవర్ స్టార్ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పాటలతో కూడిన ప్రత్యేకంగా

తమిళ చిత్రం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఏఎం రత్నం గారి సమర్పణలో ఏ దయాకర్ రావు గారు నిర్మించిన చిత్రానికి క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ గారు, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, బాబీ డయాల్, అనుపమ్ ఖేర్ గారిలో నటించిన హరిహర వీరమల్లు పీరియాడికల్ యాక్షన్ చిత్రం. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, జపనీస్, చైనీస్, బెంగాలీ, ఒడియా, మరాఠీ, రష్యన్, ఉక్రేనియన్ భాషల్లో అనువదించబడి అదే చిత్రం నుండి ఎంఎం కీరవాణి గారి సంగీతంలో, చంద్రబోస్ గారి రచనలో రాహుల్ సిప్లిగంజ్, మంగ్లి, రమ్య బెహ్రా, యామిని ఘంటసాల గారు పాడిన ఈ పాట మనం వినబోయే తర్వాత పాట.

థాపర్ సింగ్ 2016లో విడుదలైన చిత్రం. నటుడు పవన్ కళ్యాణ్ గారు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తూ కథలు అందించడమే కాక ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. అదే చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత సాహిత్యంలో రామజోగయ్య శాస్త్రి గారి రచనలో సాగర్ చిన్మయ్యలు పాడిన ఈ పాట ఇప్పుడు

2025లో విడుదలైన పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజి చిత్రం నుండి తమన్ సంగీత సారథ్యంలో కళ్యాణ్ చక్రవర్తి గారి రచనలో శృతి రంజని పాడిన ఈ పాట ఇప్పుడు వింటాము.

సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తంలో వాటి ఫ్రమ్ వ్యాంకోర్ కార్యక్రమంలో పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పాటలతో కూడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన ఈ గీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా బాబా సైగల్ మరియు రీటా పాడారు. అదే పాట మనం వినబోయే తర్వాత పాట.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Tick, tick. Radio Surabhi, time check. Studio lo time, 4 p.m.

హలో గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? మండే వచ్చేసింది, మళ్ళీ వాసవి వచ్చేసింది. మీరు వింటున్నారు సురభి డిటోర్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మీ వన్ అండ్ ఓన్లీ తెలుగు రేడియో ఛానల్, 24/7 తెలుగు రేడియో ఛానల్, ద ఫస్ట్ రేడియో ఛానల్ అన్నమాట. అండ్ అలాగే సౌండ్స్ లైక్ హోమ్. మరి మీరు వింటున్నారు మీ ఆర్జే వాసవి ఓన్లీ ఆన్ మండేస్ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 ఇన్ రేడియో సురభి. సో హౌ ఈస్ యువర్ డే గోయింగ్ సో ఫార్? హౌ వాజ్ యువర్ వీకెండ్? నేనైతే ఫుల్ జోష్ తో యాజ్ యూజువల్ గా మండే రోజు మీ స్ట్రెస్ ని ప్రెస్ చేయడానికి అయితే వచ్చేసాను. మరి మీ వీకెండ్ ఎలా గడిచింది, ఏం చేశారు, అవన్నీ కూడా మనం ముచ్చటించుకుందాం. సపోజ్ మీరు కనుక డ్రైవ్ చేస్తుంటే, అఫ్ కోర్స్ మీ అందరికి తెలిసినట్టుగా 107.9 FM HD3 లో మీరు మమ్మల్ని వినొచ్చు. అలా కాదు అనుకుంటే మీ ఆండ్రాయిడ్ ఆర్ యాపిల్ ఫోన్లలో హ్యాపీగా మా రేడియో సురభి యాప్, వెరీ స్లీక్ యాప్, మీరు కనుక ఇన్స్టాల్ చేసేసుకుంటే ఇంకా చేసేసుకుని ఉంటారు, చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. అండ్ ఈ ఫన్ ని ఏ మాత్రం మిస్ చేయకుండా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట, మా మాటలు, పాటలు, ఆటలు. అలాగే మీరు కనుక వర్కాలిక్ అయ్యి ఇంకా వర్క్ చేస్తుంటే కనుక radiosurabhi.com లో కూడా మీరు వినేయచ్చు. సో మీరు ఎక్కడున్నా మేము అక్కడ ఉంటాం. ఓన్లీ థింగ్ ఈజ్ యూ జస్ట్ ట్యూన్ ఇన్ టు రేడియో సురభి. మరదన్ మాట సంగతి. సో హౌ ఇస్ యువర్ మండే గోయింగ్ సో ఫార్? ఒకవేళ మండే బ్లూస్, గ్రీన్స్, గ్రేస్ ఏమన్నా ఉంటే వెంటనే కాల్ చేసేయండి, అలా పటాపంచలు చేసేద్దాం. మీ చేయాల్సిన నంబర్ 9726361966. ఇవాళ ఏంటంటే నేను ప్లేలిస్ట్ ఏం పెట్టుకోలేదు. సో జనరల్ గా ఈ మధ్య ఎవరైనా సాంగ్ అడిగాను అనుకోండి, మీరు వేసే పాటలు బాగున్నాయండి, వేసేయండి అంటున్నారు. సో ఇవాళ కాదు, అంటే ఫస్ట్ సాంగ్ మరి మీ మీద నేను డిపెండ్ అవ్వలేం కాబట్టి ఒక సాంగ్ రెండు సాంగ్లు నేనైతే వేసేస్తా. బట్ ఇవాళ ఐ వాంట్ యూ టు డ్రైవ్ ద షో బై కాలింగ్ మీ అండ్ షేరింగ్ యువర్ సాంగ్ రిక్వెస్ట్. సో దాట్ మన డ్రైవ్ టైం అలా డీటోర్ వెళ్ళిపోతుంది అనమాట. సో మీకు ఒకవేళ ఈ పర్టికులర్ టైంలో మీ మూడ్, మీ వైబ్ ఏది ఉంది దాన్ని బట్టి ఒక సాంగ్ అడగండి, డెఫినెట్ గా ఇమీడియట్ గా ఆ సాంగ్ అయితే మీకు వచ్చేస్తుంది, బికాస్ డ్రైవ్ టైమ్ ఈస్ యువర్ టైమ్. మరి ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ సాంగ్ తో మన షో స్టార్ట్ చేసేద్దాం. అండ్ యాజ్ యూజువల్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ ఉంటుంది కదా, సో ఈ పాట తర్వాత అయితే నేను ఫస్ట్ క్లూ ఇచ్చేస్తా. హియర్ వి గో ఫ్రమ్ ద మూవీ నువ్వొస్తానంటే నేను వద్దంటానా.

రైట్, సో మరి మీరు చేస్తా అంటే కాల్ నేను వద్దంటానా? మరి ఇంకెందుకు ఆలస్యం? కాల్ చేసేయండి 9726361966 విత్ యువర్ సాంగ్ రిక్వెస్ట్, సో దాట్ వీ కెన్ రన్ ద షో. అండ్ అలాగే ఈ రోజు మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ లో ద ఫస్ట్ క్లూ వచ్చేసింది అనమాట. ఇవాళ నేను ఏమంటారు నడుం బిగించుకొని వచ్చాను ఫస్ట్ క్లూ తోనే, ఎవరు ఆన్సర్ చెప్పకూడదు అని. సో కొంచెం నేను హైపోథెటికల్ గా ఇస్తా ఫస్ట్ క్లూ. సో ఫస్ట్ క్లూ ఏంటి అంటే ఈ మూవీ వన్ సైడ్ లవ్ కి సంబంధించింది. అఫ్ కోర్స్ హీరో చేస్తాడు బట్ హీరోయిన్ తనని లవ్ చేయదన్నమాట. సో దాట్ ఈస్ ద మూవీ ప్లాట్. సో వన్ సైడ్ లవ్, దట్ ఈస్ ద ఫస్ట్ క్లూ. ఏ మూవీ అయి ఉండొచ్చు మీ ఊహకి అందించేసినా ఆలోచించండి, ఒకవేళ తెలిస్తే కాల్ చేయండి 9726361966. మరి ఇప్పుడు ఇంకొక సాంగ్ అయితే వినేద్దాం. మీరు కాల్ చేసి నన్ను రిక్వెస్ట్ అడిగే లోపల నాకు తోచిన సాంగ్ నేను వేస్తూ ఉంటా. అలా కాదు నాకు ఈ పాట కావాలి అంటారా, వెంటనే కాల్ చేసేయండి. యువర్ రిక్వెస్ట్ విల్ బి ఆన్ ఎయిర్ లైక్ జస్ట్ అలా వచ్చేస్తుంది అనమాట, మీరు అడగడమే ఆలస్యం. ఓకే, మరి ఇప్పుడు భలే భలే మగాడ్ బైలో ఉంచైతే ఈ పాట వినేద్దాం.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. మరి నేను నాకైతే ఒక సాంగ్ రిక్వెస్ట్ వచ్చేసింది, ఫస్ట్ రిక్వెస్ట్ ఆఫ్ ద షో. నేనైతే ఇప్పుడు అది వేసేస్తాను. అండ్ నాకైతే కొన్ని ఆన్సర్స్ వచ్చాయి కానీ ఎవరు గెస్ట్ చేయలేకపోయారు. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పలేకపోయారు అని. సో ఫస్ట్ క్లూ ఏం చెప్పాను, ఇట్స్ అ వన్ సైడ్ లవ్ స్టోరీ అని చెప్పాను. హీరో లవ్ చేస్తారు, యాజ్ యూజువల్ హీరోయిన్ చేయదు అంటే మూవీలో. సో దాట్ వాజ్ ద ఫస్ట్ క్లూ. సో సెకండ్ క్లూ ఏంటి అంటే, ఈ మూవీలో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ చాలా బాగుంటుంది. అంటే ఆ మూవీకి హైలైట్ అనమాట ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్. నేను ఇంకొకటి క్లూ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నో, ఇప్పుడు అది నేను చెప్పేస్తే మళ్ళీ మూవీ అలా చెప్పేస్తారు కాబట్టి ఈ క్లూతోనే ఇప్పుడు ఆపేస్తున్నా. సో ఫస్ట్ క్లూ వచ్చేసి వన్ సైడ్ లవ్, సెకండ్ క్లూ వచ్చేసి ఈ మూవీలో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ చాలా బాగా చూపిస్తారు. అండ్ పోటా పోటీగా యాక్ట్ చేశారనమాట ఫాదర్ అండ్ సన్ రోల్లో చేసి. అఫ్ కోర్స్ సన్ ఎవరు కాదు, మన హీరో లీడింగ్ యాక్టర్ హీరో. ఆ హీరో ఫాదర్ లాగా చేసిన వాళ్ళు కూడా పోటా పోటీగా ఇద్దరు యాక్ట్ చేశారు మూవీలో. దాట్ ఈస్ ద క్లూ. ఇప్పుడైతే ఒక చిన్న ప్రకటన అయితే వినిద్దాం. సనాస్ ఇన్వైట్ దీస్ స్టైల్ ఆన్లైన్ ఇన్విటేషన్స్ ఫర్ ఆల్ ఇండియన్ ఈవెంట్స్ విత్ ఆర్ఎస్వీపీ ఈస్ బ్రింగింగ్ యూ వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో. So join them on July 26th from 11 a.m. to 7 p.m. at Frisco Hall Event Center, Texas for a premium wedding and event showcase. This grand expo will feature bridal and designer wear, jewelry, photographers and videographers, wedding planners, choreographers, beauty and makeup artists, food vendors and caterers, written gifts, decor, invitations and much more. So oka pelli ki sambandhinchina anni anni rakala vendors kuda meeku single roof lo meeku available ga untaru anamata. Everything needed to plan a wedding or event all under one roof. If you are a food, saree, jewelry vendor for brand visibility, the Wedding Glam Expo is your place. So for sponsorship and premium booth opportunities, call Arshia at 469-878-0101 or visit sanasinvite.com. Reserve your spot today and be part of an unforgettable wedding shopping experience. Again, Arshia at 469-878-0101 or visit sanasinvite.com. అదన్నమాట సంగతి. మరి మనకైతే ఒక హిందీ సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది. హర్ష గారు ఆల్ ద వే ఫ్రమ్ యూకే రిక్వెస్ట్ చేశారు. సో హర్ష గారు మీకోసం ఈ పాట.

సో నగాడా బజ్జా జబ్ వి మెట్ మూవీలోంచి అయితే ఆ పాట వినేశారు కదా. మరి మనకి ఇంకొక సాంగ్ రిక్వెస్ట్ కూడా వచ్చేసింది, కీర్తి గారు చేశారు, డెఫినెట్లీ ఐఎమ్ గోన్ ప్లే దట్ సాంగ్ నెక్స్ట్. బట్ ఇప్పటి వరకు అయితే నాకెవరు ఆన్సర్ చేయలేకపోయారు. అదొక సాడిస్టిక్ ఆనందం అనమాట. అంటే అబ్బాయా మనం అడిగిన క్లూస్ కి అంత త్వరగా చెప్పకపోతే అదొక చిన్న ఆనందం. అమ్మయ్య వెంటనే చెప్పలేదు అంటే మనం కొంచెం ఆలోచించేలా చేశాము అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఇస్తున్న క్లూని బట్టి చెప్పేస్తే నాకు తెలిసి చెప్పేస్తారనుకుంటా. సో ఇప్పుడు ట్యూన్ అయిన వాళ్ళ కోసం నేను ఇంకొకసారి క్లూస్ రిపీట్ చేస్తా ఇప్పటి వరకు ఇచ్చినవి. సో ఇవాళ మనం మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ లో ఉన్నాము. నేను ఒక మూవీకి సంబంధించిన ఒక క్లూ తర్వాత ఒక క్లూ పాట తర్వాత ఇస్తూ ఉంటాను. ఇప్పటివరకు టూ క్లూస్ ఇచ్చాను. ఫస్ట్ క్లూ వచ్చేసి ఈ మూవీలో ఇట్స్ అ వన్ సైడ్ లవ్ స్టోరీ. అంటే హీరో హీరోయిన్ లవ్ చేస్తారు కానీ హీరోయిన్ చేయరు, యాజ్ యూజువల్ తెలుగు రొటీన్ ఫండా కదా అది. సెకండ్ క్లూ వచ్చేసి ఈ మూవీలో ఫాదర్ అండ్ సెంటిమెంట్, ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ చాలా టాప్ నాచ్ ఉంటుంది. బేసికలీ ఇద్దరు పోటా పోటీగా యాక్ట్ చేశారనమాట ఇద్దరు. అది సెకండ్ క్లూ. థర్డ్ క్లూ వచ్చేసి ఈ మూవీలో హీరోయిన్ గా అంటే లీడింగ్ యాక్ట్రెస్ గా చేసిన ఆవిడ ఒక వేరే సినిమాలో, బేసికలీ ఆ సినిమాలో కాదు, అఫ్ కోర్స్ ఆ సినిమాలో చేయదులేండి ఆవిడ హీరోయిన్ కాబట్టి, వేరే సినిమాలో వన్ ఆఫ్ ద టాప్ హీరోస్ కి మదర్ లాగా యాక్ట్ చేశారు. దాట్ ఈస్ ద బిగ్ క్లూ. సో థర్డ్ క్లూ ఏంటి అంటే ఈ మూవీలో నటించిన హీరోయిన్ ఇంకొక మూవీలో ఇప్పటి కాలంలో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ హీరోస్. ఇంకా నేను ఆయన పేరు చెప్పేస్తే ఇంకా మీరు అలా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టే. సో అందుకని నేను ఆ పేరు చెప్పను కానీ వన్ ఆఫ్ ద టాప్ హీరోస్ కి మదర్ లాగా యాక్ట్ చేశారు ఇంకో సినిమాలో. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది కొంచెం కొత్త మూవీ అయితే కాదు, మీరు కొంచెం వెనక్కి వెళ్ళాలి. సో ఆలోచించండి, ఒకరు తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. మరి ఇప్పుడు కీర్తి గారు మీరు అడిగిన డకాయిట్ మూవీలోంచి ఈ పాట మీకోసం.

ఓ ఓ ఓ నేను తెలుగు అనుకున్నాను కానీ అది హిందీ వచ్చేస్తుంది. ఒక్క నిమిషం, అది యాక్చువల్గా తెలుగు అనే ఉంది. వాట్ ద హెక్, నేను అలా ఎలా అనుకున్నానప్పా. వన్ సెకండ్ కీర్తి గారు, మీరు అడిగిన పాట తెలుగులోనే వేస్తా నేను. అది ఎందుకు హిందీ వచ్చిందో నాకు తెలీదు, కానీ హియర్ వి గో, ఇప్పుడు వచ్చేస్తుంది తెలుగులో. సారీ ఫర్ దాట్, బట్ లేట్ అయినా లేటెస్ట్.

0: హర్ష గారు పాట అయిపోయింది, ఐ హ్యాడ్ టు టేక్ యూ ఆన్ ఎయిర్. యా హాయ్ అండి. సో మీరు ఆన్సర్ ఎనీవే చెప్పేశారు కాబట్టి ఆన్ ఎయిర్ లో కూడా చెప్పేసేయండి మా శ్రోతలకు. ఎనీవే ఇప్పుడు మనం టాప్ ఆఫ్ ది హాఫ్ అవర్ లో ఉన్నాం కాబట్టి.
1: ఓకే, సుస్వాగతం అనుకుంటుందండి ఆ మూవీ.
0: అబ్సల్యూట్లీ రైట్, సుస్వాగతం. ఎస్, బట్ ఇవాళ ఆర్జే గా నా ఈగో సాటిస్ఫై అయింది.
1: ఈ సినిమా చాలా చూశాను కానీ నాకే గుర్తురాదు.
0: అంటే ఇది కొంచెం పాతగా అయిపోయింది కదా, సడన్ గా తట్టదు.
1: మీరు అడిగిన విధం అలా ఉంది.
0: నేను కొంచెం కావాలని హైపోథెటికల్ గా అడిగాలండి. ఫస్ట్ టూ క్లోజ్
1: వెరీ ఇంట్రెస్టింగ్ అండి.
0: చాలా మూవీస్ ఉన్నాయి కదా మనకి. నరసింహ ఆన్సర్ వచ్చింది, ఆర్యా వచ్చింది, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయి. కానీ ఎస్,
1: ఒక 10 మినిట్స్ గ్యాప్ లో బ్రెయిన్ లో ఒక కనీసం 34 సినిమాలు రన్ అయిపోయింది.
0: ఓకే,
1: కానీ ఏది స్ట్రైక్ అవ్వలేదు.
0: సో దేవి అని మన మహేష్ బాబు గారికి నాని మూవీలో మదర్ గా యాక్ట్ చేస్తారు.
1: అవును, కాంటెంపరీ హీరోస్ సేమ్ టైం ఆమె మదర్ గా నాకు ఎక్కడ అక్కడ స్ట్రైక్ అయింది నాతో కూడా చాలా మందికి.
0: అవునవును, అందుకే చెప్పా ఇది చాలా ఈజీ. అంటే ఇది మెయిన్ క్లూ, దీనికి అర్థమైపోతుంది అని. బట్ యూ గాట్ ఇట్, యూ ఫైండ్ ఇట్.
1: ఆసమ్,
0: యూ ఫౌండ్ ఇట్. యాక్చువల్లీ ఫైండ్ ఇట్. కూల్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద కాల్, బాయ్. ఓకే, మనకైతే ఇంకొక సాంగ్ రిక్వెస్ట్ కూడా వచ్చింది, కాకపోతే మనకి 1 మినిట్ లో కమర్షియల్ లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఒక చిన్న ప్రకటన చూసేద్దాం ఆ లోపల. సో దట్ శ్రీనివాస్ గారు బ్రేక్ తర్వాత నేను మీ పాటతో స్టార్ట్ చేస్తాను. మరి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం టెక్సస్ కాలిటిక్ క్రికెట్ ఛాంపియన్షిప్ గురించి. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. ఫాలో ద టెక్సస్ కాలిస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ July 25th through July 27th at the Prairie View క్రికెట్ కాంప్లెక్స్ ఇన్ హ్యూస్టన్. అమెరికన్ స్కూల్ క్రికెట్ స్టార్ట్స్ హియర్. లెర్న్ మోర్ ఎట్ tscb.cricket. tscb.cricket. సో మీరు ఆ సైట్ కెళ్ళిపోతే మీకు డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. సో ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ డూ జాయిన్. మరి మనమైతే కమర్షియల్ కి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి ఈ రోజు మూవీ డిటెక్టివ్ ఆఫ్ ది డే ఈజ్ హర్ష గారు. కంగ్రాచులేషన్స్. అండ్ బ్రేక్ తర్వాత నేనైతే మన శ్రీనివాస్ గారు అడిగిన పాటతో వచ్చేస్తాను. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోకండి, స్టే ట్యూన్డ్ ఇన్ టు రేడియో సురభి.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
6: వాట్ ఆర్ దే, ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్నో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, బర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
8: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
8: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
10: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
11: Swami Garu, naku kala vachindi. Na party lo food assalu balenattu. Guests anta disappoint ayi velipoyinattu.
12: Nee kala nija avabothundi.
11: Deeniki parishkaram emi leda Swami.
12: Parishkaram icheddam. Ventane India Today lo catering book cheyandi. Veellu dining ki maatrame popular kadu. Mee intlo jarige anni rakala celebrations ki perfect catering solution India Today.
11: India

0: or call them at 817-829-8888.
1: Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: ఉత్తర సాంబయ్య.
1: బ్యూటిఫుల్ సాంగ్ కదా, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫర్ దట్ లవ్లీ సాంగ్ రిక్వెస్ట్. మరి ఇప్పుడు ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ ఎ థింకింగ్ హ్యాడ్ క్వశ్చన్. సో ఇవాళ థింకింగ్ హ్యాడ్ క్వశ్చన్ ఏంటి అంటే, చేతులుంటాయి కానీ క్లాప్స్ కొట్టలేదు, ఏంటది? తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అగైన్, చేతులుంటాయి కానీ క్లాప్స్ కొట్టలేదు, ఏమిటది? తెలిస్తే కాల్ చేసేయండి. అండ్ అలాగే ఇప్పుడు మనం తెలుసుకుందాము డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి. సో మీ నవ్వు మళ్ళీ అందంగా మార్చుకోవాలనుకుంటే కనుక డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందండి. అఫోర్డబుల్ ప్రైసెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి 9724845400, దట్ ఈస్ 9724845400, ఆర్ విజిట్ దెమ్ ఎట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్. అదనమాట సంగతి. మరి ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినిద్దాం. చిత్రమ్మ గారి అంత బ్యూటిఫుల్ వాయిస్ విన్నాక నాకు మన బాలు గారి కంప్లీట్ సోలో బాలుగారి వాయిస్ తో ఉన్న ఒక సాంగ్ వినాలనుంది. సో నా కోసం అండ్ మీ కోసం కూడా ఈ పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ శతమానం భవతి. ఓకే, మనకు ఒక రిజనర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో
2: హలో,
1: చెప్పండి. చెప్పండి. ఫ్యాన్? ఓకే, అది కూడా తీసుకోవచ్చు యాక్చువల్లీ, దట్స్ రైట్. కానీ వాటిని చేతులు అంటారా? ఫ్యాన్ కొండే వాటిని రెక్కలు కదా.
2: రెక్కలైనా చేతులు మరి, మనుషులకి ఉండే చేతులు అంటారు కదా, మనుషులు
1: కరెక్టే. ఓకే, that can also be considered, but nen anukunna answer inkoti undi. Naaku akoke kavali laaga, naaku answer e kavali. Meeku emna song request undandi?
2: Yeah, naaku rakshasulla oka song malli malli something edo ostundi paada.
1: Yeah, yeah, malli malli idrani roju. Sure andi, tappakunda. Ippudu Shatamanam Bhavati ni paata esna type gaane meeru vesestha. థ్యాంక్ యూ ఫర్ ది కాల్ అండి, బై. సో ఎస్, మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఫ్యాన్ ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు, బట్ ఇంకా ఏమైనా తడితే మీరు కాల్ చేయండి 9726361966.

మరి మనకైతే ఆన్సర్స్ వచ్చేసాయి, నాకు ఆకోకే కావాలి అన్నాను కదా, అలా నాకు ఆన్సరే కావాలి అన్నట్టు నాకైతే ఆన్సర్ వచ్చేసింది. ఆన్సర్ వచ్చేసి క్లాక్, గడియారం. సో చేతులు ఉంటాయి కానీ క్లాప్స్ కొట్టలేము, బట్ ఫ్యాన్ కూడా కన్సిడర్ చేయొచ్చు. సో శ్రీనివాస్ గారు మీరు కూడా రైటే, మేము కూడా రైటే. సో ఇంతకి ఇది చెప్పిన వాళ్ళు సౌమ్య గారు అండ్ ప్రవీణ్ గారు, ఇద్దరు కరెక్ట్ గా చెప్పేశారు. మరి ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మనం ఎవ్రీ వీక్ ఒక టాపిక్ వెళ్తాం కదా. నేను ఈ వీకెండ్ ఒక మూవీ చూసాను అనమాట, బ్లాస్ట్ అని చెప్పేసి. యాక్చువల్ గా బ్లాస్ట్ లాగానే ఉంది మూవీ, చాలా బాగుంది. అంటే యాక్షన్ మూవీస్ జనరల్లీ నాకు అంత నచ్చదు, బట్ ఈ మూవీ నిజంగా బాగుంది, అసలు బోర్ కొట్టలేదు. అండ్ ఈ మూవీ చూసాక ఒకటి అర్థమైంది అనమాట, అంటే మీరు ఈ మూవీ చూస్తే మీరు కనెక్ట్ అవుతారు. యాక్చువల్లీ ఈ మూవీలో విలన్ ఒక తొందరపాటు పనిచేసి అడ్డంగా దొరికిపోయి అనవసరంగా ఆ మూవీ అంతా డ్రాగ్ అయిపోయింది అనమాట. అరే వాడు ఒక్క నిమిషం కామ్ గా ఉండుంటే పోలీసులు వదిలిపెట్టేసేవాడు కదా, ఎందుకబ్బా తొందరపడ్డాడు. కానీ ఆ మూవీ చూసాక నాకు ఒకటి అర్థమైంది అనమాట, మనం కూడా లైఫ్ లో కొన్ని కొన్ని సార్లు అట్లీస్ట్ చిన్న చిన్న వాటికో పెద్ద వాటికో తొందరపడిపోయి ఏదో ఒకటి అనడమో ఆర్ ఏదో ఒకటి చేసేయడమో చేసేసి కాంప్లికేట్ చేసేస్తాం కదా సిచ్యువేషన్ ని. అదే మనం గనక ఒక్కసారి సైలెంట్ గా కాసేపు ఒక 5 నిమిషాలు అలా ఆలోచించి చూస్తే కనుక మేబీ సర్దు మనుగుతాయేమో ఆ సందర్భాలు అనేది నాకు ఎక్కడో అనిపించింది. సో ఐ వాంటెడ్ టు బ్రింగ్ దట్ టాపిక్ హియర్ అనమాట. సో మీకు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఆర్ మీకు తెలిసిన వాళ్ళ లైఫ్ లో ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అవి ఎదర్ ఇట్ కుడ్ బి ఎ బిగ్ థింగ్ ఆర్ సిల్ థింగ్ స్మాల్ థింగ్స్ కూడా అయి ఉండొచ్చు. సో అరే ఆ తర్వాత మనం రిగ్రెట్ అవుతాం, అసలు ఆ మూమెంట్ లో ఒక్క నిమిషం కామ్ గా ఉండుంటే ఇదంతా జరిగేది కాదు కదా, ఇదంతా అయ్యేది కాదు కదా అని తర్వాత మనం రియలైజ్ అవుతాం. అలాంటివి ఏమైనా సందర్భాలు ఉన్నాయా? అంటే తొందరపాటు, జనరలీ మనం తొందరపడి కొంచెం తొందరపడి ఒక కోయిలా అని ముందే కూసేస్తాము, బట్ ఆ తర్వాత మనం రియలైజ్ అవుతాం అరే అలా కూయకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి. అది ఫనీ అవ్వచ్చు, ఏమైనా సీరియస్ అవ్వచ్చు, బట్ మీరు నాతో షేర్ చేయాలనుకుంటే యూ నో ద నెంబర్ టు కాల్ 9726361966. మరి ఇప్పుడు మన శ్రీనివాస్ గారు అడిగిన పాట ఎస్ అండి, మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదు, ఎందుకంటే జులై 6, 2026 మళ్ళీ మళ్ళీ అయితే రాదు. సో మరి ఈ పాట వినిద్దాం ఫ్రమ్ ద మూవీ రాక్షసుడు.

0: ఓకే శ్రీనివాస్ గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, పాట అయిపోయింది, సో ఐ హ్యాడ్ టు టేక్ యూ ఆన్ ఎయిర్. హలో శ్రీనివాస్ గారు, వినబడుతుందండి? ఇప్పుడు వినబడుతుందా?
1: పర్లేదండి.
0: చెప్పండి శ్రీనివాస్ గారు. షూర్ అండి.
1: ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళది ఫస్ట్ మూవీలో ఫస్ట్ సాంగ్ అండి.
0: అమ్మో
1: తెలుసా మీకు?
0: మయూరియా?
1: మయూరి కాదు, శ్రీవారికి ప్రేమలేఖ.
0: శ్రీవారికి ప్రేమలేఖ. ఓకే షూర్ అండి, తప్పకుండా. మీరు మీరు ఇలాంటివి కొంచెం నాకు సినిమా పేర్లు చెప్తే దట్స్ గుడ్. ఇందులో ఏ సాంగ్ అండి?
1: ఫస్ట్ సాంగ్ అండి.
0: ఫస్ట్ సాంగ్? అందులో ఫస్ట్ సాంగ్ ఏదండి? నేను ఈ మూవీ చూసినట్టు కూడా నాకు గుర్తులేదు. తొలిసారి మిమ్మల్ని? ఓకే ఐ గాట్ ఇట్. ఓకే అండి, డెఫినెట్ గా లైన్ ఇట్ అప్ అండ్ ఓకే. శ్రీనివాస్ గారు, ఎనివే మీరు కాల్ చేశారు కాబట్టి, మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ అయిందా, లైక్ తొందరపడి తర్వాత రిగ్రెట్ అయ్యారే, అప్పుడు కొంచెం కామ్ గా ఉండుంటే అసలు ఇంత జరిగేది కాదేమో, అది చిన్న విషయం కావచ్చు పెద్ద? అవునా? అట్లయితే ఓకే, చెప్పలేకపోతే దట్స్ ఫైన్. ఓకే ఓకే, బట్ దోస్ ఆర్ ఆల్ ది లెసన్స్ లెర్న్డ్ కదా, తర్వాత అది రిపీట్ చేయకుండా ఉంటే అయిపోతుంది. మనం ఎక్కువగా ఆలోచించి ఓవర్ కాంప్లికేట్ చేసేస్తాం, సింపుల్. ఓకే ఇంకొక లాస్ట్ థింగ్, మీరు మండే రోజు కాల్ చేశారు కాబట్టి స్ట్రెస్ బస్టర్ లాగా ఒక చిన్నది అడుగుతా. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ గేమ్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్. ఓకేనా? ఏబీకి బోర్ కొడితే ఏం చేస్తుంది? ఏబీ ఏబీ ఆల్ఫాబెట్స్ లో ఏబీ ఉంటది కదా, ఏబీ ఆ ఏబీకి బోర్ కొడితే ఏం చేస్తాయి? ఇప్పుడు మనకి బోర్ కొట్టింది అనుకోండి, మా రేడియో సురభి వింటారు రైట్, అలా ఏబీకి బోర్ కొడితే ఏం చేస్తుంది? సీడీ వేసుకుని చూస్తుంది. ఓకేనండి, ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. మీరు అడిగిన పాట ఇంకొక కపుల్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి, దాని తర్వాత వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద కాల్. Cool. Have fun then. Have a nice ride. Drive safely. Andy. Bye. ఇప్పుడైతే మనం సౌమ్య గారు పెద్ద నుండి మూవీ నుండి పాట అడిగారు, సో సౌమ్య గారు మీకోసం ఈ పాట.

0: ఓకే సో పెద్ది మూవీ లోంచి అయితే ఆ పాట వినేశాం కదా, మరి నాకైతే మంచి మంచి ఒపీనియన్స్ వస్తున్నాయి నేను అడిగిన టాపిక్ గురించి అని ఇప్పుడే ఇంకొక శ్రీనివాస్ గారు కాల్ చేశారు. ఇవాళ మనకి శ్రీనివాస్ మయం అయిపోయింది నా షో, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ శ్రీనివాస్ గారు చేస్తూ ఉన్నారు. ఏ శ్రీనివాస్ గారు ఏంటి అనేది కూడా నాకు కన్ఫ్యూజన్ వచ్చేసింది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఎనీవేస్ కాల్స్ మంచిదే రావడం, బట్ ఒకే పేరుతో వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజన్ అయిందనమాట. సో ఇప్పుడు చేసిన శ్రీనివాస్ గారు ఏమన్నారు అంటే, మన జీవితంలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు కనుక మనం ఆలోచించగలిగి తీసుకుంటే చాలా చేంజెస్ తేవచ్చు లైఫ్ లో అని చెప్పారు. బట్ దాట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ అండి, అబ్సల్యూట్లీ ట్రూ, ఐఎమ్ విత్ యూ. ఎందుకంటే మనకి తెలియకుండానే ఆ హిట్ ఆఫ్ ది మూమెంట్ లో ఏదో ఒక మాట అనడమో ఆర్ ఏదైనా పని చేయడమో ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల లైఫ్స్ ఏ చేంజ్ అయిపోతాయి. ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పారు వాళ్ళ ఊర్లో జరిగిన దాని గురించి, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ షేర్ దట్ ఆన్ ఎయిర్, కానీ అది వింటే ఓ మై గాడ్ అనిపించింది నిజంగా. సో చిన్న దాని గురించి, సిల్లీ దాని గురించి స్టార్ట్ అయ్యి అది ఏకంగా ప్రాణాలు పోయే వరకు వెళ్ళింది అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. సో అందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే, అఫ్ కోర్స్ దిస్ ఇస్ మండే మోటివేషన్ అనుకోండి, ఆ మండే మోటివేషన్ మన స్టైల్లో కూడా ఇంకోటి చెప్తా, బట్ ఇది సీరియస్ నోట్ అయిపోయాక ఫన్నీ నోట్ చెప్తా. సో మండే మోటివేషన్ ఏంటంటే, ఏదన్నా కోపం వచ్చినా ఆర్ ఏదన్నా అలాంటి సిచ్యువేషన్ వస్తే జస్ట్ కౌంట్ 1 to 100. ఇది మీకు ఓల్డ్ ఫార్ములాని కాకపోతే ఫాస్ట్ 1, 2, 3, 4, 5, 6 అలా కాకుండా 1, 2, 3, 4 అలా 100 వరకు కౌంట్ చేయండి. ఆ తర్వాత కూడా మీకు అలా చేయాలనిపిస్తే చేసేయండి. మరి ఇప్పుడు మండే మోటివేషన్ ఇస్తా కాసుకోండి. ఏంటి అంటే, గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుంది కానీ, ఏంటి గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుంది కానీ, ఇది బ్రేక్ తర్వాత చెప్తాం మిగతాది ఆలోచించండి ఆ తర్వాత ఏమై ఉంటుందో. ఇప్పుడైతే మనం బ్రేక్ లోకి వెళ్ళిపోతున్నాం, బ్రేక్ తర్వాత నేను ఆ మండే మోటివేషన్ కంటిన్యూ చేసేసి మీకు పాట వేసేస్తాను. నెక్స్ట్ రిక్వెస్ట్ చేసిన వారు ప్రవీణ్ గారు, మీరు అడిగిన పాట బ్రేక్ తర్వాత వచ్చేస్తుంది. డోంట్ గో ఎనీవేర్, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఐల్ బి రైట్ బ్యాక్.
1: Tick, tick. Radio Surabhi, time check. Studio lo time, 5 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace, masala dosa.
2: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: అన్ని పెట్టుకున్నాగా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పని టిక్కా, చమి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో, గని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
8: Amma, Saturday movie?
9: Manabadi class.
8: Amma, old Nitano had a farm.
9: Uppu kappu rambu. Telugu padyam cheppu.
8: Uppu kappu rambu.
9: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.

0: ఓకే, వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నిస్తం సౌండ్స్ లైక్ హోమ్. మరి వీ హ్యావ్ ఉజ్వల గారు ఆన్ ఎయిర్. హలో ఉజ్వల గారు, కెన్ యూ హియర్ మీ? హలో అండి. సో ఇందాక ఒక లిజనర్ ని అడిగాను ఏంటి అంటే ఏబీకి బోర్ కొడితే ఏం చేస్తుంది అని. ఆయన చెప్పలేకపోయారు, బట్ ఇట్స్ ఓకే, సిడి వేసుకుని చూస్తుంది అది. సో నెక్స్ట్ దాని కంటిన్యూషన్, ఈఎఫ్ కి జ్వరం వస్తే ఏం చేస్తుంది?
1: దేనికి జ్వరం వస్తాయి అండి?
0: ఈఎఫ్ అంటే ఇప్పుడు మనం ఆల్ఫాబెట్స్ గేమ్ ఆడుతున్నాం బేసికలీ. ఏబికి, ఏబి, ఏ టు బి, ఏ టు సి, ఏబికి బోర్ కొడితే సిడి వేసుకుని చూస్తుంది, అది ఫస్ట్ వన్.
1: ఓకే,
0: ఇప్పుడు ఈఎఫ్ కి జ్వరం వస్తే ఏం చేస్తుంది? ఏంటి?
1: డాక్టర్ దగ్గరికి వెళ్తుంది.
0: జిహెచ్కి వెళ్తుంది, జిహెచ్కి వెళ్ళి అడ్మిట్ అవుతుంది.
1: ఓకే
0: ఓకే. సో ఇందాక మండే మోటివేషన్ మధ్యలో ఆపేసాం, మీతో కంటిన్యూ చేస్తా. ఓకేనా? ఇప్పుడు అనుకుంటున్నారు నేను అనవసరంగా కాల్ చేసి బుక్ అయ్యాను అనుకుంటున్నారు కదా లోపల. అయ్యా అవునా, చిచ్చి, ఎంత మాట ఎంత మాట. ఇది లేదులేండి, ఇది క్వశ్చన్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఎ మోటివేషన్. ఓకే, సో మోటివేషన్ ఏంటంటే మన అమ్మాయిలకి ఎస్పెషల్ ఇది, గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుంది గానీ సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్ రాదు.
1: ఓకే,
0: అంతే అయిపోయింది, అదే మోటివేషన్. మీరు పాట రిక్వెస్ట్ చేయాలి కదా, ఎనీ సాంగ్
1: రిక్వెస్ట్?
0: చచ్చాక నేను హర్ట్ అయ్యా, చేసి నన్ను బుక్ అయ్యానని మీరు అనుకున్నారని నేను హర్ట్ అయ్యా. అయ్యో పర్లేదు. సమంత, ఎనీ సాంగ్? ఓకేనండి, షూర్, అల్లా రిటా. థ్యాంక్ యూ ఫర్ ద కాల్, బాయ్
1: బాయ్.
0: అనుకుంటే అనుకున్నారు గానీ ఆవిడ నేను అడిగిన దానికి నవ్వారు, అది చాలు. మీరు అలా ఒక చిన్న చిరునవ్వు వచ్చింది అనుకోండి, వీఆర్ గుడ్ ఫర్ దట్ డే అదనమాట. మరి ఇప్పుడు నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఈ రిక్వెస్ట్ సాంగ్ చేసింది మన ప్రవీణ్ గారు, మంత్రి గారి వియంకుడు మూవీలోంచి అడిగారు. సో ప్రవీణ్ గారు మీకోసం ఈ పాట, ఎంజాయ్ ది సాంగ్.

0: ఫ్రైడేకి ఇంకెంత రావాలి మాకు.
1: అందుకేనండి ఇప్పుడు మిమ్మల్ని ఆనర్ తీసుకున్నాను, పాట అయిపోయింది. సరే సౌజన్య గారు మీరు ఎలాగో అది చెప్పారు కాబట్టి ఇంకొకసారి మా శ్రోతలందరూ కూడా చెప్పండి, వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు.
0: గాంధీ భవన్ లో గాంధీ ఉంటారు కానీ
1: ట్యాంక్ ఉండదు. అది ఇంకోటి చెప్పమంటారా దాని కంటిన్యూషన్?
0: చెప్పండి.
1: సండే తర్వాత వెంటనే మండే వచ్చేస్తుంది కానీ మండే తర్వాత వెంటనే సండే రాదు సౌజన్య గారు, రాదు. ఐదు రోజులు వెయిట్ చేయాలి, సారీ 6 రోజులు వెయిట్ చేయాలి. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్. మీరు ఎలాగో మంచి చిల్ మూడ్ లో ఉన్నారు కాబట్టి మనం ఆ ఏబిసిడిల్ది కంటిన్యూ చేద్దాం. మీరు విన్నారా ఇందాక?
0: విన్నాను విన్నాను.
1: ఓకే, సో ఇందాక ఏం చేసాం? ఈఎఫ్ కి జ్వరం వస్తే జిహెచ్కి వెళ్ళింది కదా. నెక్స్ట్ ఏబిసిడి ఎఫ్ జిహెచ్ ఐజేకేఎల్ కి ఏమంటారు? అరే క్వశ్చన్ మర్చిపోయాను నేను దీంట్లో పడి. ఐజేకేఎల్ కి ఎనిమీ ఎవరు? ఎమిని కాదు ఎనిమి.
0: ఎందుకండి ఎనిమిది క్రియేట్ శాంతం
1: కోసం? అంతేగా, మరి అది మీకు అర్థమైపోయి ఉండాలి. ఇప్పటికి మనం ఏంటి సీక్వెన్స్ లో వెళ్తున్నాము, సో మీరు అలా పట్టేస్తారు నాకు తెలుసు, మీకు తెలుసు అని. యమన్ యమన్ యమన్ అంటే మన తెలుగులో యముడు.
0: యముడు
1: అంతే, మనం మా సందర్భాన్ని బట్టి మేము అలా మార్చుకుంటూ ఉంటాం సులువుగా. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ ది కాల్. డూ యూ హ్యావ్ ఎనీ సాంగ్ రిక్వెస్ట్?
0: లేదండి, వాట్ ఎవర్ యూ సెండ్.
1: ఇవాళ యాక్చువల్ గా నేను ఆ ఛాన్స్ ఇవ్వలేదు, అందరూ సాంగ్ రిక్వెస్ట్ చెప్పాల్సిందే అని ఒక రూల్ పెట్టాను, సో మీరు చెప్పాల్సిందే. షూర్ అది, అలా బాగుంది, అలా చెప్పండి. ఓకే, డెఫినెట్ గా అలా అంటే. థ్యాంక్ యూ ఫర్ ది కాల్, బాయ్. ఓకే, సో అదనమాట మనం ఇంత మోటివేషనల్ వినేసాం కాబట్టి ఇప్పుడు ఒక పాట వినిద్దాం. ఈ పాట రిక్వెస్ట్ చేసింది శ్రీనివాస్ గారు, శ్రీవారికి ప్రేమలేఖ మూవీలోంచి ఈ పాట.

0: ఓకే, సో మరి ఆ బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, మరి ఇప్పుడు ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద ట్రాఫిక్ లైవ్ అప్డేట్ అన్నమాట. మనకైతే ఈ ట్రాఫిక్ అప్డేట్ ని అందిస్తున్న వాళ్ళు, ఓకే ఇప్పుడు యాక్చువల్ గా టెక్సస్ వన్ ప్రైమరీ కేర్ అన్నమాట, టెక్సస్ వన్ ప్రైమరీ కేర్ వాళ్ళు మనకి ట్రాఫిక్ అప్డేట్స్ అయితే అందిస్తున్నారు. ఇప్పుడు అందరూ మామూలుగా ఆఫీస్ నుండి వెళ్లే టైం కాబట్టి డెఫినెట్ గా కొంచెం ఇది కూడా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఆబ్వియస్లీ అక్కడ మ్యాచ్ జరుగుతుంది ఆర్లింగ్టన్ లో, డెఫినెట్ గా ఆ రూట్ అయితే చాలా బిజీగా ఉంది. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ దట్ రౌట్ 5:30 అండ్ అవి కొంచెం 30 West 30 East, డెఫినెట్ గా మీరు డీటోర్ చేయండి, డీటోర్ వింటూ డీటోర్ తీసుకోండి, సో దట్ యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్ స్మూత్లీ అండ్ ఫాస్ట్ అనమాట. అండ్ అలాగే 35 South కూడా చాలా 20 మినిట్స్ వెయిట్ చూపిస్తుంది. సో ఒకవేళ మీరు ఆ రోడ్ లో వెళ్తుంటే కూడా మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, వేరే ఏమన్నా డీటూర్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకెక్కడ అంటే మళ్ళీ మనకి, ఓకే మనకు కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, I can hear you very barely. Can you please talk loud?
1: Hello, this is Kirti.
0: Kirti, chepandi. Sure, andi. Tappakunda ellaginda. Thank you. Bye. ఓకే, డాకు మహారాజ్ నుండి మనం అయితే అది లైన్అప్ చేసేద్దాం. అండ్ ఇందాక చెప్తున్నట్టుగా మనం ట్రాఫిక్ అప్డేట్ చేస్తున్నాం కదా, ట్రాఫిక్ అప్డేట్ లో 75 North ఈజ్ నాట్ లుకింగ్ దట్ బ్యాడ్, అంటే మూవింగ్ ట్రాఫిక్ ఉంది, మరీ స్టాండ్ స్టిల్ గా లేదు. ఒకవేళ ఆ రూట్ లో వెళ్తుంటే యు ఆర్ సేఫ్. అండ్ అలాగే ఒక ఇన్సిడెంట్ కూడా అయింది, కాకపోతే ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది అనుకుంటా. సో మీరు వెళ్తుంటే ఆఫీస్ నుండి కనుక వెళ్తుంటే ఈ 30 West అవి మాత్రం డెఫినెట్ గా మీరు కొంచెం చూసుకోండి. అండ్ 75 South ఈజ్ నార్త్ ఈజ్ లుకింగ్ నాట్ దట్ బ్యాడ్ టుడే. అండ్ 35 East అండ్ సౌత్ ఆర్ లుకింగ్ అగైన్ బ్యాడ్. మీరు ఆ రూట్ లో వెళ్తుంటే డీటూర్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే ఒక 15 మినిట్స్ మేము ఇలా రేడియో వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తాము అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అదనమాట సంగతి. మరి ఇప్పుడు నేను ఒక క్లిప్పింగ్ వినిపిస్తా, ఇది వినేసి ఏ మూవీయో గెలిస్తే కాల్ చేసేయండి. హియర్ వి గో. వన్
2: సెకండ్. నా పేరు బాంక్ సేనా. లాస్ట్ ఇయర్ మా బంక్ లో నుంచి బయటకు వెళ్తూ దాటేసాను అనుకుని ఓ 10 సెకండ్స్ ముందే సిగరెట్ వెనకేసేసాను.
3: ఏమైంది?
2: ఏమవుద్ది? బంక్ పోయి సినిమా రకయా? ఆ టైం మనీ ఆర్డర్ లో 10 సెకండ్స్ లేట్, మనం టెలిగ్రామ్ లో 10 సెకండ్స్ ఫాస్ట్, కలిసేమనుకో కొరియర్ లో కరెక్ట్ టైంకి వచ్చేస్తాం.
3: ఎవరి వీడు?
2: బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 సెకండ్స్ ముందర, దాంతో నా బతుకంతా చిందర వందర.
0: సో అది బేసిక్ గా తొందర, దాంతో చిందర వందర. ఈరోజు మన టాపిక్ కూడా అదే కదా, తొందర పడి కొంచెం కొన్ని పనులు కొన్ని మాటలు అలా మనం తోలడం వల్ల ఆ తర్వాత మనం ఆ కాన్సిక్వెన్సెస్ కొన్ని ఫేస్ చేస్తూ ఉంటాం కదా, దాని గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఆల్సో ఇవాళ కొన్ని ఫన్నీ మోటివేషన్స్ అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఏబిసిడి గేమ్ కూడా ఆడుతున్నాము ఇప్పుడు. అంటే నేను పాప మానిటర్ చేసిన వాళ్ళని కష్టపెట్టి తలుచుకోలేదు, కానీ ఇందాటి వరకు ఏం అడిగాం మనము, ఎంఎన్ అదే ఎల్ జిహెచ్ కెళ్ళిపోతుంది, ఆ తర్వాత ఐజీకేఎల్ కి ఎవరు ఎనిమి అని అడిగితే ఎమన్. ఎమన్ అంటే మనం తెలుగులో యముడు అంటాం కదా అలా. ఓపీ గనక రేషన్ షాప్ కి వెళ్ళింది అనుకోండి ఏం చేస్తుంది? ఓకే మనకు కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, జల్సా ఇస్ రైట్ ఆన్సర్. మీ పేరేమన్నారండి? అక్షిత. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ అక్షిత గారు, ఇప్పుడే ఆన్ ఎయిర్ లో అడిగా, ఐ డోంట్ నో వెదర్ యూ హర్డ్ ఇట్ ఆర్ నాట్, ఓపీ కనుక రేషన్ షాప్ కి వెళ్తే ఏం చేస్తుంది? అంటే ఏబిసిడీల గేమ్ ఆడుతున్నాం ఇవాళ మనం బేసికలీ. సో ఏబికి బోర్ కొడితే సిడి చూస్తుంది, అలాగే ఈఎఫ్ కి జ్వరం వస్తే జిహెచ్ కి వెళ్తుంది, అలా అలా వస్తుంది అనమాట. కొన్ని సిల్లీ అండ్ ఫన్నీ వేలో. సో అలా ఓపీ కనుక రేషన్ షాప్ కి వెళ్తే ఏం చేస్తుంది? క్యూలో నిలబడుతుంది. సో మీకేమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంది అక్షిత గారు? ఆల్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కాల్, బై అండి. సో మీరు మాత్రం క్యూలో నిలబడకుండా వెంటనే ఆన్సర్ వచ్చేసింది. దట్ ఈస్ జల్సా ఈజ్ అ రైట్ ఆన్సర్. మరి ఇప్పుడు మనకి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ బై ఉజ్వల గారు. ఎనీ సమాంతా సాంగ్ అన్నారు కాబట్టి రంగ్ దే మూవీలోంచి రంగ్ దే సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. ఎంజాయ్ ద సాంగ్.

0: మార్చింది హృదయమే.
1: ఆటలు మార్చిరా సేవ, అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
0: ప్రియతమా, నీ వసత కుశలమా, నీ నిసట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, రాయాలని కూర్చుంటే అచ్చరాలే మాటలే.
0: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
0: తొలికల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయనా?
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
5: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి,
5: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
5: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
5: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
9: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ అనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, ఇది కూడా ఏటుబీ ఎక్స్ స్పెషల్ దాని, మిస్ బెల్లవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీ టిక్కా, చమిక పరాటా.
11: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏటుబీ, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏటుబీ అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A to B, texas.com, perfect for dine in, take away or full service catering.

Welcome back to Radio Surabhi 107.9 FM HD3 Melvintunaru Surabhi Detour only on Radio Surabhi with me RJ Vasavi. మరి మనమైతే 1.5 hour షో కంప్లీట్ చేసుకుని ఇంకొక 1.5 hour లోకి వచ్చేసాము. ఐ హోప్ యూఆర్ ఎంజాయింగ్ ది షో. నాకైతే కాల్స్ చేసి చాలా మంది బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ ఇందాక ఏబిసిడిల గేమ్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. మీ కనెక్షన్ మా ఇంపార్టెంట్. సో మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి, అంతకుముందు ఏం కావాలి చెప్పండి. మరి ఇప్పుడైతే ఒక చిన్న ప్రకటన అయితే చూసేద్దాం. అదేంటి అంటే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజన్ హ్యావ్ టు. Lost your job or insurance? SNR Insurance is here to help you find affordable coverage for you and your family quickly and stress-free. From health to travel, dental, vision and life insurance, we have got you covered. Adanmata, SNR Insurance. And alage, ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అవుతుంది, మండే రోజు రాగానే అబ్బా ఆల్రెడీ వర్క్ అనుకుంటే మళ్ళీ వంట కూడా చేయాలి అని కొందరు ఫీల్ అయితే గనక మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మన డాలస్ లో. అందులో ఒకటి ఏ టు బి అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంగీ గోంగూర రైస్. ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ ఎట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ ఏ టు బి టెక్సాస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345. దట్ ఈస్ 214-872-2345. మరి చాలా మాట్లాడేశాం కాబట్టి ఇప్పుడు ఒక పాట వినిద్దాం. దీని తర్వాత నేను మిగతా ఆప్షన్స్ కూడా మీకు చెప్తాను ఇంకా రెస్టారెంట్స్ గురించి. మరి ఇప్పుడు మన కీర్తి గారు డాకు మారాల నుండి దబ్బిడి దిబ్బిడి సాంగ్ కావాలన్నారు. సో కీర్తి గారు మీకోసం వచ్చేస్తుంది ఎంజాయ్ ద సాంగ్.

ఆల్రైట్, సో మరి ఆ పాట అయితే వినేచేశారు కదా మన డాకు మహారాజ్ నుండి. మరి ఇప్పుడు మనము మాట్లాడుతున్నాం ఏంటి అంటే, ఇందాక ఏబి దీని గురించి మాట్లాడాం కదా, నేను ఇందాక మన శ్రీను గారు కాల్ చేస్తే అడిగాను అనమాట, సో ఆరిస్ కి తలనొప్పి వస్తే ఏం చేస్తుంది అని, టీ తాగుతుంది అని కరెక్ట్ గా చెప్పేశారు. సో మన వాళ్ళు మరి అలా సింక్ అయ్యారనుకోండి, అసలు ఆ కిక్కే వేరబ్బా కదా. మరి ఒక మంచి పాటకు రిక్వెస్ట్ చేశారు శ్రీను గారు, ఆ పాట అయితే నెక్స్ట్ కమింగ్ అప్ అండి. బట్ అంతకన్నా ముందర ఇందాక మనం ఏటోబు గురించి తెలుసుకున్నాం కదా, అలాగే మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్ గురించి కూడా తెలుసుకుందాం. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజిన్, హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ తో స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ అనమాట. సో ఇంతే కాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ ఇన్ మైత్రీస్ ఇండియన్ క్యూజిన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. మరి ఇప్పుడు కొండవీటి దొంగ మూవీలోంచి సాంగ్ అన్నారు కాబట్టి ఆ మూవీలో నాకు ఇష్టమైన పాట వేస్తున్నారు శ్రీని గారు. ఐ హోప్ యూ లైక్ దిస్ సాంగ్. లెట్స్ ఎంజాయ్ దిస్ సాంగ్ టుగెదర్.

0: ఓకే, నేను పాట ఎందుకు పాస్ చేశారంటే మనకు ఒక లిసనర్ ఆన్ ఎయిర్ వస్తా అంటున్నారు. హర్ష గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
1: మామూలుగా మీరు ఈ పాటలు ఎప్పుడైనా ప్లే చేస్తుంటారు కదా, ఏ పాటలు, పాత పాటలు లేకపోతే కొత్త పాటలు, హిందీ పాటలు, తమిళ పాటలు? నేను చాలా పాటలు అడిగాను, వేరే రేడియోలో ఆప్షన్ లేదు. నేను రేడియో ప్రియుని అండి, రేడియోస్ వింటూ ఉంటాను నేను. ఈవెన్ ఆకాశవాణిలో కూడా లిమిటెడ్ ఉంటాయి.
0: ఓకే, గాట్ ఇట్.
1: తెలుగు రేడియోలో సురభిలు మాత్రం ఆప్షన్ ఉందండి, మీరు అలా అడిగినట్టే ప్లే చేస్తారు.
0: ఆసమ్, అది కదండి మరి మా రేడియో సురభి మోటోనే అది.
1: ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైనా నేను పాట అడుగుతుంటాను కానీ ఆ పాట నాతో పాటు అందరూ వింటే ఇంకా బాగుంటుందని
0: కదా.
1: ఈరోజు మీకు ఒక ఆఫర్ ఇచ్చారు కదా, అందరూ అడిగితే బాగుంటుందని.
0: అది ఆఫర్
1: రేడియో సురభి
0: అంతే,
1: రేడియో సురభి శ్రోతలందరూ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ప్లేలిస్ట్ లో బెస్ట్ సాంగ్స్ వినాలని ఈ రోజు నాకు చాలా ఆశగా ఉంది మీతో పాటు.
0: కూల్, అందుకే మంచి మంచి పాటలు రిక్వెస్ట్ వస్తున్నాయి ఇవాళ.
1: అవునండి, ఇంకొక విషయం ఉందండి మీకు
0: చెప్పండి.
1: ఓకే, ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎవరైనా పాటలు అడిగినప్పుడు మీకు గుర్తుంటాయి, మీకు మీరు క్వశ్చన్ అడుగుతారు కదా, ఆ క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్ చెప్తారు, వాళ్ళందరి పేర్లు మెన్షన్ చేస్తారు. మీరు నోట్ చేసుకుంటారా లేకపోతే గుర్తుపెట్టుకుంటారా?
0: నోట్ చేసుకుంటానండి, మరి నాదంతా కంప్యూటర్ బ్రెయిన్ కాదు, నోట్ చేసుకుంటాను.
1: లేదండి, ఇది కొంతమంది చాలా రోజులుగా చేస్తాను, మీరు రోజులుగా కదా నెలలుగా, నేను రేడియో సురభి ఫాలో అయిన దగ్గర నుంచి కొంతమంది స్టార్టింగ్ చేస్తారు వదిలేస్తారు, కానీ మీరు కంటిన్యూ చేస్తారండి. అది
0: అందరం చేస్తామండి, నేను ఒకదాన్ని కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్జే ఎట్ సురభి, రేడియో సురభి, మేము వెళ్ళా అంటే మా రిఫరెన్స్.
1: ఓకే ఓకే,
0: ఎందుకంటే లిజనర్స్ పేర్లు తప్పు చెప్పకూడదు కదా. ఇప్పుడు సపోజ్ ఒక ఆన్సర్ చెప్పారు నలుగురు ఐదుగురు, కొన్ని క్వశ్చన్స్ కి ఏడెనిమిది మంది కూడా చెప్తారు, ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పలేదు అనుకోండి, పాపం ఫీల్ అవుతారు కదా చెప్పిన వాళ్ళు.
1: ఇది నేను ఆకాశవాణిలో విన్నానండి, ఎప్పుడన్నా వింటాం కదా, దాంట్లో ఉంటుంది ఈ ఆప్షన్, అది అంత ఈజీ కదా, అందరినీ నోట్ చేసుకుని ఇబ్బంది పెడతాను.
0: లేదులేండి, అదేం పెద్ద కష్టమైన పని కాదు, కానీ థ్యాంక్ యూ సో మచ్, మా కష్టాన్ని గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, బై. ఓకే, దాట్ వాజ్ హర్ష గారు. మరి ఇప్పుడైతే పాట కంటిన్యూ చేసేద్దాం ఫ్రమ్ ద మూవీ కొండవీటి దొంగ.

All right, welcome back to Radio Surabhi, Surabhi Detour, only on Radio Surabhi 107.9 FM HD3 America. The Telugu Nestam sounds like home. Mari, Ivala, manam deen gurinchi maatladutunnam kada, ante tondara paatlo. 10 seconds ముందరా అన్నిటికీ తొందర దాంతో బతికంతా చిందర వందర అని మన సునీల్ గారు అన్నట్టుగా జల్సా మూవీలో అలా అప్పుడప్పుడు క్షణికావేశంలో కొన్ని చేసే పనుల వల్ల ఆ తర్వాత రిగ్రెట్ అయ్యి కొంచెం రియలైజ్ అయ్యి ఓకే నెక్స్ట్ టైం నుండి ఇలా కాకుండా చూసుకుందాము అనుకుంటాం గానీ మళ్ళీ ఆ హిట్ ఆఫ్ ది మూమెంట్ వచ్చినప్పుడు ఆర్ వి ష్యూర్ దట్ ఆర్ వి డూయింగ్ దట్ అనేది నాకు ఒక క్వశ్చన్ అన్నమాట. అంటే మనకి తెలియకుండానే మనలోని అపరిచితులు అలా బయటకు వచ్చేస్తూ ఉంటారు కదా, ఎస్పెషల్లీ కోపం ఉన్నప్పుడు. సో ట్రై టు మెయింటైన్ కొంచెం ఆ స్తబ్దత అనేది మనం పాటిస్తే లైఫ్ చాలా బెటర్ గా ఉంటుంది అని నా ఫీలింగ్. ఇప్పుడు మరి అలాగే శ్రీకృష్ణ విలాస్ గురించి అయితే తెలుసుకుందాం. ఏంటి అంటే శ్రీకృష్ణ విలాస్ ఇండల్జ్ ఇన్ సంథింగ్ ట్రూలీ స్పెషల్. Experience their signature thali in a more immersive way. From the moment you walk in, you are welcomed the traditional way with a refreshing welcome drink and then begins a beautifully curated dining journey. Whatever it's the weekend bhojanam or weekday bhojanam, every dish is served live, fresh and straight to your table, bringing you the warmth of home style tradition with restaurant perfection. Sri Krishna Villas, 13215 Main Street, Frisco, Texas 75035. అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మనము ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం ఫ్రమ్ ద మూవీ మెకానికల్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 919-491-4514.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ద టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: Welcome back to Surabhi Theater, only on Radio Surabhi 107.9 FM HD3, America lo Telugu Nestam. Sounds like home. Mari manam aithe chivari gantalaku vachesam kada. That means it's a game time. Mari ivala ee game aadutunnam Vasavi ante, mee andariki telisina game avunu kaadu ledu. Telugulone maatladali, answer repeat cheyakoddu and avunu kaadu ledu ee words vaadakoddu. Ee madhyalo aadi chaala rojulu ayindi kada. So let's play. సో నేనే అడుగుతా ఈసారి క్వశ్చన్స్. లాస్ట్ టైం మీకు ఛాన్స్ ఇచ్చా కదా నన్ను అడగమని. సో ఈసారి నేను అడుగుతాను, మీరు నాకు ఆన్సర్ చేయాలన్నమాట. చూద్దాం ఎవరు కాల్ చేస్తారు. ఒకవేళ మీరు పాట వచ్చేటప్పుడు కాల్ చేసినా సరే ఐ ట్రై టు టేక్ యూ ఆన్ ఎయిర్. సో మీరు ఒకవేళ గేమ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే యూ నో ద నెంబర్ టు కాల్, 9726361966. మరి అలాగే ఒక చిన్న ప్రకటన అయితే చూసేద్దాం. ఏంటి అంటే సనాస్ వెట్ మీ క్లామ్. So Sanas invite Desi style online invitations for all Indian events with RSVP is bringing you Vedmi Glam Wedding Expo. So join them on July 26th from 11 a.m. to 7 p.m. at Frisco Hall Event Center, Texas for a premium wedding and event showcase. This grand expo will feature bridal and designer wear, jewelry, photographers and videographers, wedding planners, choreographers, beauty and makeup artists, food vendors and caterers, written gifts, decor, invitations and much more. So everything needed to plan a wedding or an event all under one roof. So if you are a food, sari, jewelry vendor looking for a vibrant visibility, the Wedding Glam Expo is your place. So for sponsorship and premium booth opportunities, call Arshia at 469-878-0101. That is 469-878-0101 or visit sanasinvite.com. Reserve your spot today and be part of an unforgettable wedding shopping experience. Mari telusu kada meer game lo aadali anukunte call chesandi. I'll be waiting for your call. Until then, let's listen to some music. Ippudaithe mana munduki vachestundi telusu kada, em telusu kada, aa movie lonche paata vachestundi. Enjoy the song. ఓకే, మనకు ఒక కాలర్ వస్తున్నారు. లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్, నా పేరు నవీనా.
0: హలో నవీనా గారు, హౌ ఆర్ యూ?
1: ఐమ్ గుడ్ అండ్ ఎక్సైటెడ్ టు ప్లే.
0: ఆసమ్, సో యు ఆర్ ద ఫస్ట్ ప్లేయర్ ఆఫ్ టుడే. సరే, గేమ్ కి రెడీనా? రూల్స్ తెలుసు కదండి. అవును కాదు లేదు అనకూడదు, అలాగే తెలుగులోనే మాట్లాడాలి, ఆన్సర్ రిపీట్ చేయకూడదు. ఓకే, ఆల్ రైట్, మీ గేమ్ స్టార్ట్స్ నౌ. ఐ మీన్ మీ టైం. మీకు తెలుగు మూవీస్ అంటే చాలా ఇష్టం కదా?
1: చాలా ఇష్టం.
0: సో ఈ మధ్య కాలంలో చూసిన ఏ మూవీ చూసారు? మా ఇంటి బంగారం. సో మీరు ఫెమినిస్టా? కాదండి. కాదు అనేసరిగా
1: అయ్యో,
0: బట్ ఇట్ వాజ్ సో నైస్ టు ప్లే విత్ యూ నవీన గారు. మీకు ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా? షూర్ అండి, తప్పకుండా అల్లైన. థ్యాంక్ యూ ఫర్ ది కాల్ నవీన గారు, బై. ఇప్పుడైతే తెలుసు కదా పాట వినిద్దాం. దీని అయిపోగానే నేను నవీనా గారి రిక్వెస్ట్ ప్లే చేసేస్తాను.

0: బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, ఫ్రమ్ ద మూవీ తెలుసు కదా. మరి మీరు ఇప్పుడే ట్యూన్ అయితే గనక మనం ఈ గేమ్ రౌండ్ లో ఆడుతున్నాం, అవును కాదు లేదు రౌండ్. సో మీరు ఒకవేళ ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే సింపుల్ రూల్స్, మీరు తెలుగులోనే మాట్లాడాలి, ఆన్సర్ రిపీట్ చేయకూడదు, అవును కాదు లేదు అనకూడదు. ఈ మూడు షరతులు వర్తిస్తాయన్నమాట. మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేయాలనుకుంటే యూ నో ద నెంబర్ టు కాల్, 972-636-1966. ఒకవేళ పాట వస్తున్నా కూడా మీరు కాల్ చేయొచ్చు, ఎందుకంటే గేమ్ రౌండ్ కాబట్టి నేను పాజ్ చేసి ఐ టేక్ యూ ఆన్ ఎయిర్. మరి ఇప్పుడు నవీన గారు రిక్వెస్ట్ చేసిన పాట ఫ్రమ్ ద మూవీ సఖి. ఓకే, మనకు ఒక కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో శృభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సాహితి అండి.
0: హలో సాహితి గారు, హౌ యూ?
1: గుడ్ అండి.
0: సో నేను చాలా బాగున్నానండి. సో గేమ్ ఆడడానికి రెడీ?
1: రెడీ అయితే కాదండి, కానీ ప్రయత్నిస్తాను.
0: యా సూపర్, చూడండి మీరు ఆల్రెడీ ప్రయత్నిస్తాను అన్నారు, అక్కడే మీరు గెలిచేశారు. ఓకే, జస్ట్ దిస్ ఇస్ ఫర్ ఫన్ అండి, ఇట్స్ ఓకే, ఎక్కువ టెన్షన్ ఏం తీసుకోవద్దు, అన్ని ఈజీగానే ఉంటాయి, జస్ట్ మీరు అలా కాన్సన్ట్రేట్ చేయాలంతే. ఓకే, మీకు రూల్స్ తెలుసు కదండి,
1: తెలుగు పదాలతోనే జవాబు ఇవ్వాలి,
0: తెలుగులోనే మాట్లాడాలి, అవును కాదు లేదు అనకూడదు, ఆన్సర్ రిపీట్ చేయకూడదు.
1: అవును కాదు లేదు అనకూడదు
0: అని ఆన్సర్ కూడా రిపీట్ చేయకూడదు. ఓకేనా? ఓకే, హియర్ వి గో, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో సాహితి గారు, మీరు వర్క్ చేస్తారా ఆర్ ఇంట్లో ఉంటారా, ఏం చేస్తుంటారు?
1: ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వారే పండుగ.
0: మీరు పండుగ అంటారు, అంతేనా, అదేనా మీరు అనేది?
1: అయ్యో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇంగ్లీష్ పదాలు వచ్చేసాయండి.
0: ఇంగ్లీష్ అనేది మైండ్ బ్లాక్ ఇంగ్లీష్, నేను అదే చెప్పబోతున్నాను యాక్చువల్లీ, అందుకే ఆన్సర్ చేయాలి క్వశ్చన్ కి. మీరు ర్యాండమ్ గా ఏదైనా చెప్పారనుకోండి అలా ఇంగ్లీష్ దొరికిపోద్ది అనమాట.
1: అవునవును.
0: సో అవును కూడా వచ్చేసింది, సమాప్తం. అయ్యయ్యో పర్లేదండి, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్. మీకేమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా?
1: వీటైతే 8% చిత్రం నుండి అందమా అందమా పాట.
0: గేమ్ లో ఆడలేదు కదా, ఇక్కడ మాత్రం తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారండి మీరు, నో ప్రాబ్లం, ఐ లైక్ ఇట్. 8% ఏ సాంగ్ అండి?
1: అందమా అందమా.
0: అందమా, ష్యూర్ అండి, తప్పకుండా లైనిట్. థ్యాంక్ యూ ఫర్ ది కాల్ సాహితి గారు, బాయ్. ఓకే, మరి ఇప్పుడు మన నవీన గారు అడిగిన పాట సఖీ మూవీలోంచి అయితే వచ్చేస్తుంది. నవీన గారు, మీకోసం ఈ పాట.

Alright, so 8 వసంతాలు మూవీలోంచి యాజ్ మన సాహితి గారు రిక్వెస్టెడ్. ఐ హోప్ యు ఎంజాయ్ దట్ సాంగ్ అండి. బ్యూటిఫుల్ సాంగ్ కదా, అలా ఒక సలియర్ లాగా పారుతున్నట్టుగా హాయిగా ఉంటుంది పాట విన్నప్పుడు. మూవీ కూడా అలాగే అనిపించింది చాలా మందికి, బట్ ఇట్స్ మిక్స్డ్ రివ్యూ. కొందరు లాగైందన్నారు, కొందరు ఇదైందన్నారు. బట్ ఎస్, ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద వాళ్ళ వాళ్ళ టేస్ట్ ని బట్టి ఉంటుంది. కాబట్టి ఐ హోప్ యు ఎంజాయ్ దట్ సాంగ్. మరి మనమైతే గేమ్ ఆడుతున్నాము, అవును కాదు లేదు. సో మీ అందరికీ తెలిసినట్టుగా ఈ గేమ్ రూల్స్ వెరీ సింపుల్. మీరు తెలుగులోనే మాట్లాడాలి, అవును కాదు లేదు అనకూడదు, అండ్ ఆన్సర్ రిపీట్ చేయకూడదు. ఈ మూడు షరతులు మీకు వర్తిస్తే కాల్ చేసేయండి. మీరు చేసిన నెంబర్ 9726361966 అండ్ చక్కగా మనమైతే ఆడేసేయచ్చు. మరి అలాగే ఇప్పుడు ఒక చిన్న ప్రకటన అయితే చూసేద్దాం. ఏంటి అంటే, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. ఫాలో ద టెక్సస్ స్కోలస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ July 25th through July 27th at the Prairie View Cricket Complex in Houston. American school cricket starts here. So learn more at tscb.cricket. tscb.cricket. మరి ఆ లోపల అయితే ఇంకొక బ్యూటిఫుల్ పాట వినిద్దాం. మీరు ఆడాలనుకుంటే కాల్ చేయండి 9726361966.

0: ఓకే మరి హైలస్సో హైలస్ ఆ పాట వినేసాం కదా తండేల్ మూవీలో నుంచి. మరి మనమైతే ఇప్పుడు కమర్షియల్ కి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి, ఇంకొక అరగంట సేపు మన ఈ ఫన్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఆ తర్వాత నాన్ స్టాప్ ఫన్ చేసేయడానికి మా సుష్మా అయితే వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్ ఇన్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం డాలస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ అండ్ అలాగే సౌండ్స్ లైక్ హోమ్. ఐల్ బి రైట్ బ్యాక్ ఇన్ ఎ బిట్.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినవా, నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: ఇండియా వెళ్ళాలేమో నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
10: నీ కల నిజం అవబోతోంది.
9: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
10: పరిష్కారం ఇచ్చేద్దాం, వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రం

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ మీరు వింటున్నారు మీ ఆర్జే వాసవి. అండ్ ఇప్పుడు కనుక మీరు ఆలోచిస్తే కొన్ని మనం ఊపున్న పాటలు వేస్తున్నాం, కొన్ని మెలడీ సాంగ్స్ వేస్తున్నాం, కొన్ని ఇందాక 8 వసంతాలు చెప్పా కదా అలా సెలయేర్లా పారే పాటలు వేస్తున్నాము. అందరికి అన్ని నచ్చుతాయని లేదు కదా, బట్ దాట్ కనెక్షన్ దాట్ ఈస్ లైక్ సౌండ్స్ లైక్ హోమ్ విచ్ ఈస్ నథింగ్ బట్ రేడియో సురభి అదనమాట. మరి మీ రేడియో సురభితో మీరు అనుసంధానం అవ్వాలి అనుకుంటే సింపుల్ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ స్టే ట్యూన్డ్ ఇన్ టు రేడియో సురభి బై కనెక్టింగ్ టు 107.9 FM HD3. అలాగే యాప్ త్రూ కనెక్ట్ అవ్వచ్చు ఆర్ వెబ్సైట్ త్రూ కనెక్ట్ అవ్వచ్చు. అండ్ మా రెగ్యులర్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మా ఇన్స్టా హ్యాండిల్ అండ్ ఫేస్బుక్ ప్రొఫైల్ ని మాత్రం మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి రేడియో సురభి అదనమాట. మనమైతే చివరి 20 నిమిషాల్లోకి వచ్చేసాము అండ్ ఇంకా గేమ్ రౌండ్ అయితే ఆన్ లో ఉంది. ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు ప్లే ఐఎమ్ హియర్ టు ఎంటర్టైన్ యూ అండ్ మనతో పాటు శ్రోతలు కూడా అందరూ ఎంటర్టైన్ అవుతారు. సో మీరు చేయాల్సిందల్లా కాల్ చేసేయండి 9726361966 కి అండ్ మనం గేమ్ ఆడేద్దాం. సింపుల్ రూల్స్ ఏంటి అంటే మీరు తెలుగులోనే మాట్లాడాలి, అవును కాదు లేదు అనకూడదు అండ్ ఆన్సర్ రిపీట్ చేయకూడదు. వెరీ సింపుల్ రైట్? చాలా సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి, మనం కొంచెం ఏమంటారు ఆలోచించి ఆడితే ఈజీగా గెలిచేయచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ తీయండి, కాల్ చేయండి అండ్ గేమ్ ఆడేయండి. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేద్దాం from the movie Endukante Premanta.

బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా ఎందుకంటే ప్రేమంట. సో ఎందుకంటే ప్రేమంట మూవీ మీకు ప్లాట్ తెలిస్తే కనుక వాళ్ళు గత జన్మలో లవర్స్ అయి ఉంటారు, అంటే ఇట్స్ ఎ బ్రోకెన్ లవ్ స్టోరీ. కాకపోతే మళ్లీ జన్మలో మళ్లీ పుట్టి వాళ్ళిద్దరు కలుస్తారనమాట. ఇలాంటి ప్లాట్ తో తెలుగు మూవీస్ లో కొన్ని సినిమాలు వచ్చాయి. అందులో ఇంకొక సినిమా పేరు చెప్పగలరా ఎవరన్నా? అంటే ఎందుకంటే ప్రేమంటలో లాగా క్రిత జన్మలో కలవలేక చనిపోయి మళ్లీ జన్మలో మళ్లీ పుట్టి మళ్లీ కలవడం. సో అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇంకేదన్నా ఇంకొక సినిమా పేరు తెలిస్తే కాల్ చేసేయండి. మీ చేయాల్సిన నెంబర్ 9726361966.

ఓకే, సో జీన్స్ మూవీ లోంచి అయితే ఆ పాట వినేశారు కదా, మరి నాకైతే సూపర్ రెస్పాన్స్ వచ్చింది, అందరూ కరెక్ట్గా చెప్పేశారు. సాహితి గారు, పవన్ గారు, ప్రద్విల గారు, ఇంకా కపుల్ ఆఫ్ కాల్స్ మిస్ అయ్యాను, బట్ అందరూ కామన్ గా చెప్పిన ఆన్సర్ అయితే మగధీర. ఎస్, మగధీరాలో కూడా మన రామ్ చరణ్ గారు, కాజల్ గారు మళ్ళీ గత జన్మల తర్వాత మళ్ళీ పడతారు. అండ్ అలాగే జానకి రాముడు, ఇంకా ప్రాణం అని కూడా ఒక మూవీ ఉంటుంది, అందులో సదా అండ్ అల్లరి నరేష్ నటించారనమాట. అలా చాలా మూవీస్ ఉన్నాయి. యాక్చువల్గా ఏఎన్ఆర్ గారిది కూడా ఒకటి ఉంది అని పవన్ గారు చెప్పారు, బట్ ఆయనకి నాకు ఇద్దరికి గుర్తులేదు ఆ సినిమా ఏదో. బట్ మీకేమైనా తెలిస్తే కాల్ చేయొచ్చు. బట్ నేను ఇంకా సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. అసలు టైం ఎలా గడిచిందో అర్థం కాలేదు. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది షో. మళ్ళీ ఎప్పుడు చెప్పే విధంగా ఉండేది ఒక్కటే లైఫ్, ఏమి తీసుకురాము ఏమి తీసుకుపోము. సో హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, పక్కన వాళ్ళు నవ్విస్తూ ఉండండి, మా అంటే తిరిగి నవ్విస్తారు అంతే కదా. మళ్ళీ వచ్చే వారం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ఆర్జే వాసవి అయితే వచ్చేస్తుంది. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఇన్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగుదేశం. మరి ఈ ఫన్ ని కంటిన్యూ చేయడానికి మా సుష్మా అయితే వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోకండి, స్టే ట్యూన్ టిల్ 9:00. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తో నేను సైన్ ఆఫ్ చేసేస్తున్నాను. See you next week. Bye bye. And Boys movie launch e-button.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं చెప్తుంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశకాలమాన పరిస్థితులు ప్రకృతి దాని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Anni pettukunnanra. Idigo mee nanna sugar gurinche tension. Malli perigithe ee doctor daggariki veltam kharchu okati.
3: Vikram, Jiyan ki malli baaledu ontlo.